శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 31వ తేదీ ఆదివారం. ఇప్పుడు ప్రభాత సమయం 5:58 దాటి 46 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం దేశభక్తి గీతం బృందగానం వింటారు మాతల్లి భారతి మమ్మేలు గుణవతి.

0: దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కప్రం కేంద్రం. ఇప్పుడు సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: Prime Minister Narendra Modi will share his thoughts with the people of the

మరింతవరకు ఆదిత్య హృదయం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో ఇప్పుడు క్రీస్తు భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు వి బండారు, వాణి జయరాం, పి సుశీల గారిలో శరత్బాబు ఆలపించిన క్రీస్తు భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈ పూట గౌరవనీయులు గురించి జె. శాంసన్ గారి వ్యాఖ్యానం వింటారు.
1: లోకములోని జనులంతా గనులు కారు, కాని కొద్దిమంది తమ జ్ఞాన వివేచనలతో ఘనత నొందినవారు, బలాపరాక్రమాలతో ఖ్యాతి నొందినవారు, కళా నైపుణ్యములతో కీర్తి నొందినవారు. కానీ విచారం ఏమంటే, కొన్నిసార్లు వారికి వెలుపల ఎంత గౌరవ మర్యాదలున్నో లోపల అంత హీనత ఉంటుంది. బయట జనము జయము, లోపల అపజయము. వెలుపల ఘనము, లోపల హీనము. పరస్థలములో మెప్పు, స్వస్థలములో ముప్పు. ఇది విచిత్రమే. దేశ దేశాలలో శాంతి దౌత్యాలు జరిపి శాంతి నిలుపుకున్న వారు స్వదేశములో అశాంతి ఉందంటే వింత కావచ్చు. వాస్తవమే, ఇతరులను ఐక్యపరిచిన దేశాల్లో అనైక్యత. వెలుపట వారికి సంతృప్తి, లోపట వారికి అసంతృప్తి. అవును, ఇంట ఓటమి బయట గెలుపు కొన్నిసార్లు సాధ్యమే. తన్ను మాలిన ధర్మము మొదల చెడ్డ బేరం. విదేశీ వ్యవహారాల్లో ఘన విజయం, స్వదేశీ వ్యవహారాల్లో ఘోర పరాజయం. ఇవి ఈనాటి తాజా సంభవాలు. అయినా ఆత్మీయంగా ఇవి మనకు సందేశాలు. ఆక్షేపణగా ఆనాటి ప్రధాన యాజకులు పలికిన మాటల్లో మనం గమనించినట్లయితే, ఇతరులను యేసుప్రభులా రక్షించాడు, తను తాను రక్షించుకునలేడా అని మత్తయి సువార్త 27:42 రాయబడినది. అనేకులను బంధకాలు నడిపించడానికి ప్రభువు సిలువలో బంధింపబడగా మన మేలు కోసం ఆయన దిగిరాలేదు. ఆయన మన రక్షించాలని ఆయన తను తాను రక్షించుకునలేదు. ఇది మెచ్చదగినది. కానీ కొందరు పరులు రక్షించి తమను రక్షించుకునలేరు అని చెప్పారు. ఇంట గెలిచి రచ్చగలవాలి, ఇది న్యాయము. కొందరు బయట గంభీరంగా గనులుగా కనిపిస్తూ ఇంట హీనలుగా జీవిస్తారు. విచారం. వెలుపల సులభం, లోపల కష్టం. మొదట లోపలనే జయించాలి. తన కుటుంబము కట్టుకోవాలి, తన దేశమును స్వాధీనపరచుకోవాలి. అటుపైనే మిగిలిన వారిని జయించడం. ఇది ప్రాథమిక సూత్రములో ఓడిపోతే బయట వారిని కనపడేదంతా నటన, వేషధారణమవుతుంది. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 9:27 నన్ను నేను స్వాధీనపరచుకోవడం అతి ప్రాముఖ్యమని సెలవిస్తుంది బైబిల్ గ్రంథం. దేవుని స్నేహితుడని, విశ్వాస వీరుడని, జనములకు తండ్రిని గొప్ప బిరుదులు కలిగి 318 యువకులను యుద్ధవీరులుగా చేసిన అబ్రహాము, గొప్ప విజయాలు సాధించిన అబద్ధమాడిటిలో ఐగుప్తునికు దిగుటిలో తప్పిపోయాడు, మిక్కిలి స్వాత్వికుడిని, దేవుని ఇల్లంతటిలో నమ్మకొస్తునే పేరు గల మోషే, మోరి బావి యుద్ధ నోరు జాయి చేయి జారి తప్పిపోయాడు, మిద్యానులపై ఘన విజయము సాధించిన గిద్యోను తన ఇంట నగరిలో నిలిచి మచ్చ తెచ్చుకున్నాడు, కర్మేలు పర్వతమై యెహోవా పేరిట సవాలు చేసి గెలిచిన ఏలియా తన సొంత ప్రాణ విషయంలో భయపడి బదిరి చెట్టు కింద పరున్నాడు, ఆశ్చర్యకరమైన సహాయమునందిన ఇస్కియా గర్వించి నష్టపోయాడు. కాబట్టి సొంత విషయంలో జాగ్రత్త అవసరం. కావున మన సొంత తోటలను కాయాలి మరియు మన వలలను బాగు చేసుకోవాలి. మత్తయి సువార్త 4:21 ఆ విధంగా సెలవిస్తుంది. అంతేకాక నీకు నీవే సాధకము చేసుకోవాలి, ప్రభు దృష్టికి యుగ్గుడుగా కనపరుచుకోవాలి. తిమోతికు రాసిన 2:15 ప్రభుల వారు మాదిరిగా ఉండాలని సెలవిస్తున్నారు. అదేవిధంగా తీతు పత్రిక 2:7 మనకు మనముగా బోధించుకోవాలి. ఇతరుల విషయంలో ఘనత వహించి సొంత విషయంలో తప్పిపోయిన వారు మనం గమనిస్తే అబ్రహాము మనకు గుర్తొస్తాడు. అబ్రహాము తన సొంత భార్యను చెల్లెని చెప్పి అబద్ధమాడాడు. అదేవిధంగా మోషే ఇస్రాయేల్ ఒక మంచి నాయకుడు. అంతేకాక ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి బయటకు తీసుకుని వచ్చాడు. కానీ మోషే జీవితంలో చూస్తే ఒక ఐగుప్తుని చంపిన మచ్చ మరిచిపోలేం. అదేవిధంగా ఇస్రాయేల్కు 2వ రాజు దావీదు విషయంలో గమనిస్తే బక్షబాను స్త్రీ విషయంలో పాపం చేశాడు. ఇలాగన చూస్తూ పోతే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభు ప్రేషిష్యుడు, 3.5 పరిచర్యలో ఏసైతో ఉన్నవాడు, ఏసై ఎవరో అని నాకు తెలియదు అని చెప్పి ముమ్మారు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. అలాగే అపోస్తల కార్య గ్రంథము 5వ అననీయ, సప్పీరాను ఇద్దరు భార్యాభర్తలు మిక్కిలి ఆస్తి కలిగి దేవునికి ఇచ్చుటలో అపోస్తలైన పేతురు వద్ద దేవుని విషయంలో

0: 0.0 లీటర్లు నీటికి కలిపిన ద్రావణములో అరగంట సేపు ముంచి నాటుకోవాలి. వంగలో సమగ్ర సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే పురుగు ఆశించిన కాయలను కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి. లింగాకర్షణ బుట్టలు ఎకరాకు 4 చొప్పున పెట్టాలి. తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం క్రిందికి త్రుంచి నాశనం చేయాలి. అల్లికరెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి. ట్రైకోగ్రామా బదలికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. బీటీ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారీ చేయాలి. ఎకరాకు 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేయాలి. బ్యాక్టీరియా ఎండు తెగులు ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి. ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను ఎకరాకు 2 నుంచి 3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే 1 కిలో ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను 10 కిలోల వేపపిండి 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10 నుండి 15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంధ్రము దానిలో బాగా అభివృద్ధి చెందుతుంది. దీని వాడకం వలన భూమి నుండి ఆశించే ఎండు కుళ్ళు తెగులును నివారించవచ్చు. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. 2 మిల్లీలీటర్లు డైమితోయెట్ లేదా 0.5 మిల్లీలీటర్లు సైఫర్మెథ్రిన్ లేదా 2 మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా థయోడికార్బ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కాయతొలుచు పురుగులను నివారించుకోవచ్చు.
1: మీరింతవరకు వంగపంట సాగు సస్యరక్షణ వివరాలు విన్నారు. ఇప్పుడు చేనుముచ్చట్లు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం 21 అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21 అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నేచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు

0: ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్ధమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,345 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 11 జిల్లాలు రికార్డ్ టైం 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అర్థదూరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు పూర్చుతారు ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్ధిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ధి పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
4: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకి నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్ధిదారు మస్తాన్బి వెల్లడిస్తూ,
5: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారి

0: అలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
1: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్ర స్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు మీ అభిమాన మార్కాపురం ఎఫ్ఎం 101.5 మెగాహెడ్స్పై ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. ఈ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక యథావిధి కార్యక్రమాల్లో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. తెలుగులో జాతీయస్థాయి వార్తలు 7:05 హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి శ్రీ జేవి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ఎలా, శ్రీ పి రాంగోపాల్ రెడ్డి గారి ప్రసంగం, లలిత గీతాలు మునగంశాలుంటాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో కృష్ణగారి జయంతి సందర్భంగా వీరు నటించిన చిత్రాల నుంచి సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఐ శ్రీనివాసులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరే స్నేహితాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 22-3393, ఎస్టిడి కోడ్ 08596. 9:30 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభ

ఉర్దూ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. ఈ ఉదయం 11 గంటలకు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. వెనువెంటనే ఈ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. అనంతరం కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 12:30 తెలుగులో జాతీయస్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 12:40 విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 1:30 నుంచి 6:00 వరకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే వింటారు. 6:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 6:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎల్లావుల వెంకటేశ్వరమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. ఈరోజు రాత్రి 8:00 మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటలు వింటారు. 9:00 ఆంగ్లంలో వార్తలు, స్పాట్లైట్ 9:15 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. ఈరోజు రాత్రి 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 11:00 హిందీలో వార్తలు, ఆంగ్లంలో వార్తలు 11:05 ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీజ్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్

0: జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ది చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीनें हैं जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीनें हैं जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनाम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది. యుమిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతీ నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధానాధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీ

0: ఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మహమ్మద్ షాహిబుల్ ఫిక్రీ ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటివరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ప్రపంచ పొగాకు దినోత్సవం సందర్భంగా ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి శ్రీ జేవి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం, ఇంకా రోగ నిరోధక శక్తిని పెంపొందించటం ఎలా ఈ అంశం గురించి శ్రీ పి రామ్గోపాల్ రెడ్డి గారి ప్రసంగం, లలిత గీతాలు మున్నగంశాలుంటాయి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తాతయ్య, ఇది ఏం మొక్క?
5: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
4: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
5: ఎందుకు?
4: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
5: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
4: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఈరోజు మే నెల 31వ తేదీ. ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజున ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1988 సంవత్సరం నుంచి ఈ నో టొబాకో డేను నిర్వహిస్తోంది. అసలు చరిత్ర ఏమిటంటే, 1987 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన సమావేశంలో 1988 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ధూమపాన రహిత దినోత్సవంగా పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగదారులు ఏప్రిల్ 7వ తేదీన 24 గంటల పాటు పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని కోరింది. దానిని అనుసరించి 1988 సంవత్సరంలో జరిగిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సమావేశంలో ప్రతి సంవత్సరం కూడా మే నెల 31న పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకునేలా పిలుపునిచ్చింది. పొగాకును ఏ రూపంలో తీసుకున్నా నష్టాలే అధికంగా ఉంటాయని అందరికీ తెలిసిందే. పొగాకు శరీర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లే ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజెస్ లాంటివి వస్తాయి. ఇవి అతి ప్రమాదకరమైనటువంటి వ్యాధులు. ఇంకా మెదడుకు రక్త ప్రసరణను అంతరాయం కలిగిస్తుంది. గొంతు క్యాన్సరు, అధిక బీపీ వల్ల గుండెపోటు వచ్చేటువంటి ప్రమాద పరిస్థితులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ధూమపానం వల్ల వాతావరణ కాలుష్యం జరిగి పరిసరాలలో ఉన్న వారికి కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ అనారోగ్య సమస్యలు రావటం వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఈ రకమైనటువంటి విషయాలన్నీ తెలియజేయడం కోసం, అవగాహన కల్పించే నిమిత్తమే ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉందాం, ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణానికి తోడ్పడదాం. ఇంతవరకు నేటి మాట శీర్షికన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు కదా.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ముఖాన మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బబ్బలా
5: సై బాల్,
4: నడుగులో తామరా
5: సై బాల్,
4: బురద పుల్లా
5: సై బాల్.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
1: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి శ్రీ జేవి కృష్ణమూర్తి గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
7: ప్రతి సంవత్సరం మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడటం వల్ల అనేక రకాలైన రోగాలకు గురై చనిపోవడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో పొగాకు మానడం వంటి అంశాల మీద మనకి ఈనాటి కార్యక్రమంలో వివరాలు తెలియజేయడానికి మనతో పాటు జేవి కృష్ణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వీరు అనేక తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్గా చేయడమే కాకుండా సబ్ ఎడిటర్గా ఇంకా ఫ్రీలాన్స్ రైటర్గా కూడా పనిచేశారు. ప్రస్తుతం మార్కాపురంలో జీవనవేదం అనే ఆశ్రమాన్ని నిర్వహిస్తూ మార్కాపురంలోనే ఉన్నారు. మనం ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, పొగాకుకి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి చెప్తారా?
8: సమాజంలో కొన్ని దురాలోచనలు, దురాచారాలు, వ్యసనాలు ఇవన్నీ మనిషిని ముందుకు పోయే మనిషిని వెనక్కు లాగుతున్నాయి. ఇవే గనక లేకపోతే మనిషి పురోగతి అసలు ఆకాశమే హద్దు అన్నట్టు అడ్డు అదుపు లేకుండా ఎంతైనా పురోగతి సాధించగలిగినటువంటి, చరిత్ర సృష్టించగలిగినటువంటి శక్తి, సామర్థ్యం

0: సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి. కానీ తన కాళ్లకు తనే బంధం వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరుగులు పెట్టవలసినటువంటి మనిషి పాకే స్థితిలోకి ఎందుకు వస్తున్నాడు అంటే, నేటి సమాజంలో ఈ వ్యసనాలే కారణం. వ్యసనము అంటే అది వదులుకోలేని స్థాయికి మనిషిని బలహీనం చేస్తుంది. అది ఏ వ్యసనమైనా వీటన్నింటిలో. వాస్తవానికి సప్త వ్యసనాల్లో ఈ ధూమపానం అనేది లేదు, కానీ ఈ ధూమపానమే ఈ అన్ని వ్యసనాలకు మెట్టుగా తయారవుతుంది. ఈ ధూమపానం అనేటువంటిది మొదట మన దేశంలో, వాస్తవానికి ఇది మనకు పుట్టిన జబ్బు కాదు ధూమపానం. పొగాకు అసలు మన దేశ పంటే కాదు. పొగాకు మనకు పోర్చుగీస్ వాళ్ళ ద్వారా ఇండియాలో ప్రవేశించింది. భారతదేశంలో 17వ శతాబ్దంలో పోర్చుగీస్ వాళ్ళ ద్వారా మన దేశంలో ప్రవేశించింది. ప్రవేశించిన తర్వాత ఇప్పుడు మనము దాదాపు దాన్ని బ్రెజిలు, మిగతా అమెరికా వీటన్నిటి దేశాల సరసన మనం చేరిపోతున్నాం. ఇండియా అంటే అతి తక్కువ కాలంలోనే, అంటే 200-300 సంవత్సరాల లోపలనే పొగాకు వినియోగం ఇండియాలో అధికంగా తయారైంది. ఇది మన భారతదేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాలు పొగాకు పండించడంలో ముందున్నాయి. పొగాకును వినియోగించడం, పొగ తాగడం అనేటువంటిది, చుట్టా వేడి, సిగరెట్టు ఇలాంటివి అవే కాకుండా గుట్కాలు, షైనీలు ఇటువంటి వాటన్నిటిలో, రకరకాల వాటన్నిటిలో కూడా ఈ పొగాకు పదార్థం వాడతారు. పొగాకు ఆరోగ్యానికి హానికరం. వినియోగించడంలో పొగాకు ఈ రకంగా వినియోగించడం, ఏది పొగ త్రాగడం కానీ గుట్కాలు కానీ ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హానికరమైనటువంటివి. అవి వాటి వల్ల క్యాన్సర్ సోకుతుందని, ఎక్కువ కాలం జీవించే జీవనకాల ప్రమాణము దాదాపు ఒక 10 సంవత్సరాలు తగ్గుతుందని వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు అందరూ హెచ్చరిస్తున్నారు. కానీ అది పాటించే వాళ్ళకి ఏమవుతుందంటే, ఒకసారి అలవాటు పడి వ్యసనంగా మారిన తర్వాత వ్యసనం నుంచి మళ్ళీ యువతలికి రావడం అనేది అంత తేలికైన విషయం కాదు. అది ఒక రకంగా ఊబిలో దిగడమే.
1: అంటే కృష్ణమూర్తి గారు, మనం ఇటీవల కాలంలో చూస్తే గనక ఎక్కువగా యువత ఈ పొగ తాగడాన్ని లేదా ఈ గుట్కాలు నమలడాన్ని ఒక ఫ్యాషన్ సింబల్ లేదా ఒక స్టైల్గా మారి ఈ అలవాటుకు బానిసై అనేక రకాలైన ఈ రోగాల్ని కొని తెచ్చుకోవడంతో పాటు వాళ్ళ ఉజ్వల భవిష్యత్తును కూడా పాడు చేసుకునే పరిస్థితిలో నేటి యువత ఉన్నారు. దీని మీద మీరేమంటారు?
0: చాలా చాలా బాధాకరమైనటువంటి, విషాదకరమైనటువంటి సంఘటనలు. విద్యార్థి దశలో ఎలాంటిది అంటే, టీనేజ్ అంటారు దాన్ని, మనకు తరుణ వయస్సు అని అంటారు, కౌమార వయస్సు అని అంటారు. మనకు మామూలుగా మన భారతీయ ధర్మం ప్రకారం పాశ్చాత్య కాపు అనేది కాకుండా వాళ్ళు టీనేజ్ అని మనం అంటారు, మనం ఇట్లా కౌమారం. బాల్య, కౌమార, యవ్వన, వార్ధక్యాలని 4 దశలు మనిషి జీవితంలో. బాల్యం 5 ఏళ్ల వరకు ఆడవాడు బాల్యం, ఆ తర్వాత అక్కడి నుంచి 13-14 ఏళ్ల దాకా 13 ఏళ్ల దాకా కౌమార దశ. ఖండకలవాడేను మనిషో అన్నాడు గురజాడ. అంటే ఏంటి, ఖండ అంటే కేవలం శరీరం కాదు, బుద్ధి, ఖండ, ఈ రెండు, బుద్ధి బలము, దేహబలము రెండు ఉండాలి. కానీ శరీర బలము కూడా దాంతోపాటు నాశించిపోతున్నది, నీరసించిపోతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో పిల్లల్లో ఎప్పుడైతే మార్గదర్శనం చేయాల్సినటువంటి తల్లిదండ్రులో, గురువులో అపమార్గంలో కనిపిస్తే కనుక పిల్లలకు ఎప్పుడు కూడా ఏంటంటే, పిల్లలకు వాళ్ళ మానసిక స్థితిని బట్టి వాళ్ళు చెప్పే మాటలు వినరు, చేసే చేతలను గమనిస్తారు. నువ్వు అబద్ధం ఆడొద్దురా అని చెప్తే కుదరదు, నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటే గనక, ఎంత క్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా నువ్వు నిజమే చెప్తుంటే, నువ్వు అహింస చేయొద్దురా అని చెప్పడం కాదు, వరే ఎవరిని కొట్టొద్దురా అని చెప్పడం కాదు, నువ్వు ఎవరిని కొట్టకుండా ఉండాలి, నువ్వు పరుషమైన మాటలు మాట్లాడొద్దురా అని కాదు, పరుషమైన మాటలు మాట్లాడకుండా ఉండాలి. అట్లా చేస్తే వాళ్ళు గ్రహించగలుగుతారు.
1: అదే చివరిగా కృష్ణమూర్తి గారు, ఈ ధూమపానం చేయడం లేదా ఈ గుట్కా వంటి పొగాకు సంబంధిత ఉత్పత్తులు నమలడం వల్ల కూడా అనేక రకాలైన వ్యాధులు సోకుతున్నాయి. ముఖ్యంగా ఈ కోవిడ్ మహమ్మారి విజృంభించిన గత 2 సంవత్సరాల్లో కూడా ఎక్కువగా చనిపోయిన వాళ్ళలో ఈ రకమైన అలవాట్లు ఉన్న వాళ్ళే. ధూమపానం వల్ల వాళ్ళ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు అప్పటికే బలహీనపడి ఇటువంటి వైరస్లు రాగానే అతి త్వరగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు ప్రమాదకరమైన పరిస్థితికి, ఆ పైన ఇంకా మరణించే పరిస్థితికి కూడా వెళ్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ ఆరోగ్యపరంగా కూడా ఇది అత్యంత భయంకరమైన అలవాటు కాబట్టి ప్రజలకిచ్చే సూచన ఏమిటి? ఆరోగ్యపరంగా
0: ఇందాకనే మనం అనుకున్నాం, 2 లక్షల మంది చనిపోతున్నారు సంవత్సరానికి, 6 లక్షల మంది చనిపోతున్నారట లెక్కల ప్రకారం. చనిపోతుంటే వాళ్ళ క్యాన్సర్ వస్తుంది, శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులన్నీ వస్తున్నాయి. ప్రభుత్వాలు కానీ సమాజం కానీ, వాళ్ళు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పబ్లిక్ ప్లేసెస్లో ధూమపానం పనికిరాదు అని చెప్పి ఒక చట్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధము. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఆలయాలు, దేవాలయాలు, విద్యాపాఠశాలలు, సినిమా హాల్స్ ఇలాంటి వాటిలో ధూమపానం పనికిరాదు అని చేశారు. తర్వాత ఆ సిగరెట్ పెట్టెల మీదనో వాటి మీదనో వీటి మీదనో వార్నింగ్ ఇస్తున్నారు. పొగాకు ఉత్పత్తి చేయొచ్చు, అయితే పొగాకును అనేక రకాల వాటికి వాడతారు. బీడీలు, సిగరెట్లు తాగాల్సిన పనిలే. నిజానికి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ ధూమపానాన్ని తొలగించడానికి, అంటే డీ అడిక్షన్ అంటారు కదా,

0: ధూమపానాన్ని ఉపశమింపజేయడానికి, ఆ అలవాటును తప్పించడానికి మళ్ళీ నికోటినే వాడతారు. పొగాకులో ఏదైతే ఉందో, నికోటిన్ అనేటువంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థం ఉందో, అదే నికోటిన్ తోటి, అంటే మనకు వైరస్ను కూడా అట్నే తయారు చేస్తారు కదా, వైరస్ ఏదైతే ప్రమాదకారో అదే వైరస్ను దాన్ని మళ్ళీ చికిత్సకు మందుగా వాడతాం. అదే రకంగా ఈ పొగాకును, పొగాకు దురలవాటును మాన్చడానికి ఉపయోగిస్తారు. అదే అనేక రకాల ఔషధాలుగా ఉపయోగిస్తారు. తర్వాత రిపెల్లెంట్గా వాడతారు. వ్యవసాయంలో హానికారక క్రిములు ఉంటాయి, ఆ క్రిమి సంహారికగా వాడుకోవచ్చు. ఇలా అనేక రకాలుగా వాడడానికి అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వాలు కానీ ఇంకోరు కానీ కేవలం దీన్ని, ఈ రకమైన ఉత్పత్తులను ఆపేసేసి, అంటే ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైనటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పాత్ర ఉంటుంది. ఎందుకంటే ఈ పొగాకు దాని మీద ఆధారపడి అనేక పరిశ్రమలు, కొన్ని లక్షల మంది ఉద్యోగులు వీళ్ళందరూ ఉంటారు. మరి వీళ్ళందరూ ఇది తీసేయంగానే, నిషేధమనంగానే వీళ్ళందరి భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. అయితే సన్మార్గంలో ఇది ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు ఈ రకరకాల ఉత్పత్తులను, మంచి కోసం చేసే ఉత్పత్తులతో వాటిని చేసేస్తే గనక ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పొగ త్రాగడము వీటన్నిటిని నివారించవచ్చు కదా. తగిన కట్టుదిట్టం ఉండాలి. ఇప్పుడు గుట్కాను కూడా నిషేధించారు. ధూమపానాన్ని మానుకుంటే మంచిది. ధూమపానం వల్ల జరుగుతున్నటువంటి ప్రపంచానికి, ప్రజలకు, వీళ్ళందరికీ జరుగుతున్నటువంటి హానిని ప్రభుత్వాలు గమనించి చిత్తశుద్ధితో కృషి చేయాలి. చిత్తశుద్ధితో కృషి చేస్తే అక్కడికది తప్పనిసరిగా ప్రభుత్వం కాకుండా మన కుటుంబాల దగ్గర నుంచి, విద్యాలయాల దగ్గర నుంచి, సమాజం దగ్గర నుంచి అందరూ కృషి చేస్తే గనక దీన్ని కొంతవరకైనా మనము తక్షణం నివారించడం సాధ్యం కాకపోయినా సమీప భవిష్యత్తులో దీన్ని కొంతవరకు మనం నిరోధించవచ్చు, నివారించవచ్చు అని ఆశాభావం మాత్రం ఉంటుంది. మనిషి ఆశాజీవి, తప్పకుండా అలా ఆశిద్దాం. మంచి జరుగుతుంది. సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖవాక్ భవేత్. అందరూ సర్వే సంతు నిరామయా అన్నారు. అంటే నిరామయం అంటే అనారోగ్యం లేకుండా ఉండడం. ఇప్పుడు ఇది అనారోగ్యం కాబట్టి అనారోగ్యం లేకుండా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు.
1: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ సందర్భంగా ధూమపానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి, అలాగే ఈ ధూమపానానికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి ఈనాటి కార్యక్రమంలో జేవి కృష్ణమూర్తి గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
2: మీరింతవరకు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి శ్రీ జేవి కృష్ణమూర్తి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: అక్క, జాబ్ దొరికింది.
6: అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పటిక బోలిడంతా షాపింగ్.
5: అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్.
6: ఆగురా కుమారా, సాలరీ కంటే ముందే ఖర్చుల
5: ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది.
6: ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు.
5: కానీ అక్క,
6: చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో. కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు.
5: అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది.
6: నిన్ను
4: ఆర్బీఐ చెబుతుంది
7: సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది.
8: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం రోగ నిరోధక శక్తిని పెంపొందించడమేలా, ఈ అంశం గురించి శ్రీ పి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం.

మనము ఈ రోజులలో నిత్యం వినే పదము రోగ నిరోధక శక్తి. దీనినే ఇంగ్లీష్లో ఇమ్యూనిటీ అని అంటారు. ఇమ్యూనిటీ అనే పదము లాటిన్ భాష నుండి ఉద్భవించినది. లాటిన్ భాషలో ఇమ్యూనిక్ అంటే మినహాయింపు అని అర్థం. అంటే మన శరీరమును వ్యాధులకు మినహాయింపును కలగజేయున్నది అని అర్థం. ఇమ్యూనిటీ గురించి తెలిపే శాస్త్రమును ఇమ్యూనాలజీ అని, తెలుగులో వ్యాధి నిరోధక శాస్త్రము అని అంటారు. మనము ప్రతిదినము అనేక సూక్ష్మజీవుల సంక్రమణకు గురి అవుతూ ఉంటాం. కానీ కొన్ని సూక్ష్మజీవుల నుండి మాత్రమే వ్యాధులు కలుగుతుంటాయి. దీనికి కారణము మన శరీరము మూడు రక్షణ రేఖల ద్వారా

సంక్రమణ సూక్ష్మజీవుల నుండి రక్షణ కల్పిస్తుంది. వీటిని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రక్షణ రేఖలు అంటారు. మనం తరచూ అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి కారణం మన శరీరంలో తగినంత రోగనిరోధక శక్తి లేకపోవడమే అని చెప్పవచ్చును. ఈ రోగనిరోధక శక్తిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చును. అవి సహజ రోగనిరోధక శక్తి, ఆర్జిత లేదా కృత్రిమ రోగనిరోధక శక్తి. మన ఇంట్లో పెద్దవాళ్ళు నిత్యము ఇలా అంటూ ఉంటారు, బాగా తింటే ఏ జబ్బులు రావు అని. ఇది అక్షరాల నిజం. వాళ్ళు అనుభవంతో చెప్పిన మాటల్లో చాలా సత్యాలు దాగి ఉన్నాయి. తిండి కలిగితే కండగలదోయ్, కండ కలిగిన వాడే మనిషోయ్ అని గురజాడ అప్పారావు గారు ఏనాడో చెప్పారు. మనకు రోగాలు రావడానికి కారణాలు మన శరీరం మీద బ్యాక్టీరియా లేదా వైరస్లు దాడి చేయడం వలన. ఇవి మన శరీరంలోనికి చర్మం, ముక్కు, నోరు, కన్ను వంటి అవయవాల ద్వారా శరీరంలోనికి వెళ్తాయి. కానీ ఇది అంత సులభం కాదు. మన చర్మం యొక్క పరిమాణం 1 మిల్లీమీటర్ కన్నా 30 రెట్లు తక్కువగా ఉంటుంది. అయినా ఇలా పల్చగా ఉన్నప్పటికీ శరీరం లోపలికి బ్యాక్టీరియాలను వెళ్లకుండా ఆపుతుంది. అలానే మన నోటిలో లైసోసోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది నోటిలోనికి వచ్చిన బ్యాక్టీరియాను చాలా వరకు చంపేస్తుంది. ఒకవేళ బ్యాక్టీరియా వీటి నుంచి తప్పించుకొని మన కడుపులోనికి వెళ్తే అక్కడ హైడ్రోక్లోరిక్ ఆమ్లం చంపేస్తుంది. ఇదే విధంగా మన కంట్లో కూడా ఎంజైములు ఉంటాయి. ఇవి కంటి గుండా లోపలికి వెళ్ళాలి అనుకునే బ్యాక్టీరియాలను చంపేస్తాయి. మన ముక్కులో మ్యూకస్ పొర ఉంటుంది. ఇది ముక్కు ద్వారా లోపలికి వెళ్ళాలి అనుకునే బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఇన్ని రక్షణ రేఖలు ఉన్నప్పటికీ వీటన్నిటిని దాటి బ్యాక్టీరియాలు మన శరీరంలోకి రోజూ వెళ్తూ ఉంటాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మనం పీల్చే గాలిలో దాదాపు 1800 రకాలు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఒక్కరోజులో దాదాపు 5 నుండి 7 లక్షల బ్యాక్టీరియాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. వీటి మీద దాడి చేసే వ్యవస్థనే వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ అంటారు. మన శరీరంలోకి ప్రవేశించిన బ్యాక్టీరియాతో ఎదురు దాడి చేసేవి న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫేజ్ రక్తంలో ఉండే తెల్ల రక్త కణాలు, బేసోఫిల్స్ రక్షక భటులుగా పనిచేస్తాయి. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే మనకు ఎప్పుడైనా గాయం అయితే అక్కడికి వెంటనే అవి చేరి అక్కడ చేరినటువంటి బ్యాక్టీరియా మీద దాడి చేస్తాయి. రక్తంలో ఉండే వివిధ రక్షక భటులు శరీరంలో ఏ భాగంలో నుండి అయినా బ్యాక్టీరియాలు ప్రవేశిస్తే వాటిని అడ్డుకుని చంపివేస్తాయి. ఒక్కొక్క న్యూట్రోఫిల్ దాదాపు 30 బ్యాక్టీరియాలను చంపుతుంది. రక్తం బయట కణజాలాలలో ఉండే బ్యాక్టీరియాలను మ్యాక్రోఫేజ్లు చంపుతాయి. ఇవి దాదాపు ఒక్కొక్క మ్యాక్రోఫేజు 100 బ్యాక్టీరియాను చంపుతాయి. ఇవే కాకుండా సహజ హంతక కణాలు బి లింఫోసైట్లు, టి లింఫోసైట్లు, ఎర్ర రక్త కణాలు, రక్త ఫలకికలు, ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, మాస్ట్ కణాలు, మోనోసైట్లు ఇలా చాలా రకాల రక్షక భటులు మన శరీరంలో ఉన్నాయి. ఇవి బ్యాక్టీరియా వైరస్ మీద దాడి చేస్తూ మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంటాయి. మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచే కణాలను ఉత్పత్తి చేసే వ్యవస్థను అభివృద్ధి చేసే సహజ ఆహార పదార్థాలు. పుచ్చకాయలో గ్లూటథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తుంది. క్యాబేజీలో గ్లూటమైన్ అనే రోగనిరోధకతను పెంచే పదార్థం ఉంటుంది. అలాగే వెల్లుల్లి, చిలగడ దుంపలు, పెరుగులో కూడా రోగనిరోధకతను పెంచే గుణం ఉంది అని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఆహారంలో విటమిన్ డి జలుబు, ఫ్లూ సమస్యలను నివారిస్తుంది. పాలకూర డిఎన్ఏను మరమ్మతు చేస్తుంది. బాదం పప్పులో విటమిన్ ఇ, రిబోఫ్లోవిన్, నియాసిన్ వంటి విటమిన్లు ఉండి రోగనిరోధక శక్తిని

0: పెంచుతాయి. ఇవే కాకుండా నిమ్మ, సిట్రస్ జాతి పండ్లు, బ్రొకోలీ, క్యారెట్, పుట్టగొడుగులు, ఓట్స్, ఉల్లిపాయలు, పసుపు వంటివి కూడా ఇమ్యూనిటీని పెంచుతాయి. జీలకర్ర, కొత్తిమీర, తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు మొదలైన వాటితో పాటు తాజా పండ్లు, నట్స్ వంటివి తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి చిన్నప్పటి నుండి పిల్లలకు వీటన్నిటి ప్రాముఖ్యతను తెలపాలి. వీటిని తినకపోతే వచ్చే నష్టాన్ని తెలియచేయాలి. పిల్లలు ఇష్టంగా వీటిని ఆహారంగా తీసుకునే అలవాటు నేర్పాలి. ఇవి సమపాలలో తీసుకోకపోతే చీటికి మాటికి రోగాలకు గురి అవుతాం. వీటి కోసం మనం డాక్టర్ల చుట్టూ, హాస్పిటళ్ళ చుట్టూ తిరగవలసి వస్తుంది. పిల్లలకు జంక్ ఆహార పదార్థాలను అలవాటు చేయరాదు. వాటి వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది. తల్లిదండ్రులు కూడా మంచి ఆహార పదార్థాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. వాటినే పిల్లలకు ఆహార పదార్థాలుగా ఇవ్వడం వలన పిల్లలకు రోగాలను దరిచేయకుండా చేయవచ్చు. ఈ మధ్యకాలంలో మనలను గజగజలాడించిన పదము కరోనా. దీనిపై పోరాటం చేసి జయం చేయగలిగినది వ్యాధి నిరోధక వ్యవస్థ మాత్రమే. దీనిని పెంచుకోవడం వలన చాలామంది కరోనాను జయించగలిగారు. వీటిని పెంచుకోవడానికి విటమిన్స్తో పాటు మినరల్స్ కూడా అవసరం. అవి ఐరన్, జింక్, సెలీనియం వంటి పదార్థాలు. మన ప్రభుత్వము అన్ని ప్రభుత్వ పాఠశాలలో సరి అయిన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందిస్తున్నది. విద్యార్థులకు చిక్కీతో పాటు రాగిజావు కూడా ఇస్తున్నారు. ప్రతి విద్యార్థికి సమతుల ఆహారాన్ని అందిస్తున్నారు. ఈ ఆహార పదార్థాలు విద్యార్థులలో రోగనిరోధక శక్తి పెంచి వారి భావి భవిష్యత్తుకు బాటగా నిలుస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూక్తిని అందరూ గుర్తుంచుకోవాలి. ఆరోగ్యముకు మించిన సంపద లేదు. శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుకుందాం. ఇది మన పరిధిలో ఉన్న పని కాబట్టి అందరము సాధించుకుందాం. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. జై హింద్.
1: ఇంతవరకు మీరు రోగ నిరోధక శక్తిని పెంపొందించడం ఎలా, ఈ అంశం గురించి శ్రీ పి రామ్ గోపాల్ రెడ్డి గారి ప్రసంగం విన్నారు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: अब टेलीलॉ के माध्यम से ना सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं, बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
6: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
1: इपड़ो कलालते की तंबिंटारो.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి. ఈనాటి కార్యక్రమంలో తెలుగు సినీ నటులు, దర్శకులు, నిర్మాత కృష్ణగారి జయంతి సందర్భంగా కొన్ని విశేషాలతో వీరు నటించిన చిత్రాల నుంచి సినీ గీతాలు వింటారు. 1970-80లో తెలుగు సినిమాల్లో నటించి సూపర్ స్టార్గా ప్రఖ్యాతి పొందారు కృష్ణగారు. వీరి పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. కృష్ణగారు బిఏ చదువుతున్న రోజుల్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారికి జరిగినటువంటి సన్మానము, దొరికిన ప్రజాదరణ చూసి సినీ రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నారట. 1943 మే నెల 31వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో కృష్ణగారు జన్మించారు. కృష్ణగారి తల్లిదండ్రులు నాగరత్నమ్మ, వీర రాఘవయ్య గారు. వీరి పెద్ద కుమారుడే కృష్ణగారు. వీరిది రైతు కుటుంబం. తల్లిదండ్రులు పెట్టిన పేరు శివరామకృష్ణమూర్తి కాగా సినిమాల్లోకి వచ్చినప్పుడు ఆదుర్తి సుబ్బారావు గారు ఈ పేరును కృష్ణగా కుజించేశారు. వీరు మొట్టమొదట హీరోగా నటించిన చిత్రం తేనె మనసులో. ఈ చిత్రం నుంచి పాట విందాం. మరికొన్ని విశేషాలు పాట అనంతరం చెప్పుకుందాం. వింటూ ఉండండి భావలహరి. తేనె మనసులో చిత్రం కోసం రాజ్ సీతారాం పాడిన వేటూరి సాహిత్యం విందాం. సంగీతం బప్పీలహరే.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: కృష్ణ గారు చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారి అభిమాని. పాతాళ భైరవి వీరి అభిమాన చిత్రమట. ఏలూరులోని సిఆర్ రెడ్డి కళాశాలలో ఇంటరు ఇంకా బీఎస్సీ పూర్తి చేశారు కృష్ణ గారు. మురళీమోహన్ గారు కృష్ణ గారు క్లాస్మేట్స్ అట. కృష్ణ గారి తల్లిదండ్రులు కృష్ణను ఇంజనీర్ చేయాలని ఉందట, కానీ అదృష్టం నటుణ్ణి చేసింది. మరికొన్ని విశేషాలు పాట తర్వాత చెప్పుకుందాం. కృష్ణ గారు నటించిన చిత్రాల్లో తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116. కార్యక్రమంలో ఇప్పుడు ఈ చిత్రం

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

ఈనాటి భావలహరిలో కృష్ణగారి జయంతి సందర్భంగా విశేషాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా. 1976-85 మధ్య కాలంలో కృష్ణగారి కెరీర్ అత్యున్నత దశకు చేరుకుంది. 1964-95 వరకు కృష్ణగారు దాదాపు 300 చిత్రాలు పూర్తి చేశారు. తాను ఎంతో శ్రమించి విజయాన్ని సాధించారు. కొత్త వరవడులను నూతన సాంకేతికతలతో జోడించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు కృష్ణగారు. వీరి తొలి కౌబాయి చిత్రం మోసగాళ్లకు మోసగాడు. కార్యక్రమంలో ఇప్పుడు మోసగాళ్లకు మోసగాడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆరుద్ర సాహిత్యం విందాం. సంగీతం పి ఆదినారాయణరావు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కృష్ణ గారు తన సినీ జీవితంలో 3 షిఫ్టులు నిర్విరామంగా శ్రమించి తన గోల్ రీచ్ అయ్యారు. అత్యంత వేగంగా ఆశించిన ప్రజాదరణ కూడా పొందారు. ఆశ్చర్యం ఏమిటంటే, ఒక సినిమా శతదినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 3,000 మంది అభిమానులు మద్రాసుకు వచ్చారట. అల్లూరి సీతారామరాజు చిత్రానికి కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్లూరి సీతారామరాజు చిత్రం కోసం ఘనశాల వి రామకృష్ణ బృందం పాటిన పాట విందాం. గీత రచన శ్రీశ్రీ, సంగీతం పి ఆదినారాయణరావు.

కృష్ణ గారికి 1997 సౌత్ ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. 2003 సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం

పురస్కారం లభించాయి. 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్తో సత్కరించారు. 2009వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తొలి 70mm చిత్రం సింహాసనం. ఈ చిత్రంలో రాశిధరం పీసుశిల ఆలపించిన వేటి సాహిత్యం విందాం. సంగీతం బప్పి లహరి.

కృష్ణ గారిని ఆస్ట్రేలియా ప్రభుత్వం వారు గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. 1976 సంవత్సరంలో అప్పటి కేంద్ర కార్మిక శాఖ మంత్రి కెవి రఘునాథ్ రెడ్డి గారు చేతుల మీదుగా కృష్ణగారు నటశేఖర బిరుదు అందుకున్నారు. 2015 సంవత్సరంలో అక్కినేని ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వీరిని జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించారు. కృష్ణగారు 2022 సంవత్సరం నవంబర్ 15వ తేదీన తుదిశ్వాస విడిచారు. అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారు. కార్యక్రమంలో ఇప్పుడు 12 కాపురం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేసుశీల

ఈనాటి భావలహరిలో కృష్ణగారి జయంతి సందర్భంగా విశేషాలు చెప్పుకున్నాం కదా, మరికొన్ని విశేషాలు మరో కార్యక్రమంలో చెప్పుకుందాం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, ఇప్పుడు సమయం 8:15 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: In most dailies. The Statesman informs Amit Shah on a visit to West Bengal seeks close watch on radicalization centers on border. Newspapers report U.S. Defense Secretary Pete Hegseth describes India as a critical anchor in Indo-Pacific region. Financial Express headlines India helps maintain balance of power, while the Sunday Express says no China hegemony. Hegseth flags co-production of Javelin anti-tank missile with India. The Tribune informs Vinesh fails to make Asian Games cut, promises to return to the mat. Economic Times says EV sales in fast lane, but Motortown treads the middle path. Less than half of new launches likely to be electric, as car makers unsure of transition best with multi-powertrain portfolio. Times of India cites Google fined for misdirecting searches to rivals' products. And finally, Times of India in a photo caption, Dhool Andar sweeps Rajasthan. Reports on the massive dust storm that barreled through several parts of Rajasthan, plunging several towns into darkness around 2 p.m. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to share his thoughts in Mann Ki Baat program on Akashwani at 11 a.m. today. Defence Minister Rajnath Singh says Indian Navy forced Pakistan Navy to remain confined to its ports during Operation Sindoor. Myanmar's President U Min Aung Hlaing arrives in New Delhi on a five-day visit to India, offers prayers at Mahabodhi Temple in Gaya. Centre notifies levies on exports of petrol, diesel and aviation turbine fuel for fortnight beginning tomorrow. IMD forecasts heavy rainfall over Kerala, Mahi, Tamil Nadu, Puducherry and Karaikal till Wednesday. And in cricket, Gujarat Titans to take on defending champions Royal Challengers Bengaluru in IPL 2026 final in Ahmedabad this evening. And with that, we end the morning news. Have a nice day.
2: Akashwani. Amaravati Jilla Samachara Lekha Vintaru. Rachana శ్రీ ఐ శ్రీనివాసరావు.
3: పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వేరువేరుగా లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గిరిరాజ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్ధిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ, క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ, పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్బోర్డును తయారు చేయాలి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యక్రమం

0: కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికీ కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2 ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
1: అమరావతి జిల్లా సమాచారాలకు విన్నారు రచన శ్రీ ఐ. శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కొరే సినీ గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడి కోడ్ 08596. హలో,
3: గుడ్ మార్నింగ్. శుభోదయం. నమస్తే.
2: శుభోదయం అండి, చెప్పండి.
3: నేను రాఘవేంద్రరావు మాట్లాడుతున్నాను మేడం.
2: రాఘవేంద్రరావు గారు చెప్పండి.
3: ఈరోజు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేటి మాటలో చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
2: ఓకే అండి.
3: బావలాడిలో కూడా ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయన జీవిత విశేషాలు తెలియజేస్తూ తేనె మనసులు కొత్తది, అల్లూరి సీతారామరాజు, సింహాసనం వంటి చిత్రాల పాటలు వేసి మాకు శ్రవణానందాన్ని కలిగించారు. ధన్యవాదాలు మేడం.
2: థ్యాంక్ యూ. చెప్పండి.
3: అలాగే రేపు ప్రముఖ నిర్మాత, నటులు, గాయకుడు, సంగీత దర్శకుడు, రచయిత, దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు ఉంది మేడం రేపు.
2: అవునండి.
3: ఆయన తూర్పుగోదావరి జిల్లా కొంకుదూరు అనే గ్రామంలో జన్మించారు. ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక రోజు ముందుగానే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నంబర్ 1 చిత్రం నుండి చాంగు బల బాగుంది కదా సమజోరు ఆ పాటను ప్రసారం చేయరా. నంబర్ 1.
2: ఓకే, పాట వస్తుందండి, వినేద్దాం.
3: ధన్యవాదాలు మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233. హలో హలో
3: హలో
2: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి?
3: మేడం, పెద్దదోర మండలం చిన్నగుడిపాడు గ్రామం మేడం.
2: మీ పేరు?
3: నా పేరు జోగి శ్రీనివాసులు మేడం.
2: ఓకే, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలండి?
3: మేడం, అన్నమయ్య సినిమాలో ఒక మంచి సంఫీల్ మేడం.
2: అన్నమయ్య చిత్రం నుంచి మంచి పాట వినిపిస్తాను.
3: అవును మేడం.
2: ఓకే అండి.
3: సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా.
0: చూపించు, నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసు.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: హలో.
7: హలో, నమస్తే.
6: నమస్తే అండి, ఎక్కడ నుంచి?
7: ఏసఐ
6: గారు చెప్పండి, ఇవాళ ఏ పాట కావాలి మీకు?
7: చెప్పండి.
6: అవునండి, చలాకి రాణి కిలాడి రాజా పాట వస్తుందండి ఏసఐ గారు.

0: హలో
1: హలో,
0: హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మాస్టాపమ్మ వెంకటేశ్వర రెడ్డి నా పేరు.
0: చెప్పండి వెంకటేశ్వర రెడ్డి గారు.
1: మహామంత్రి తిమ్మరుషి,
0: మహామంత్రి తిమ్మరుషి,
1: ఎన్టీ రామారావుది అంజలి, అదే మోహన రాగమయ
0: పాట వస్తుంది.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముద్దు, కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నానాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
4: ఆగు ముద్దు.
3: ఏంటి
4: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
5: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
3: కానీ కార్గిల్ చికెన్ ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
4: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
3: కూల్ గా ఉండండి.
6: హలో హలో,
7: గుడ్ మార్నింగ్ మేడం.
6: గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడ నుంచి?
7: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హర్నాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
6: బాగున్నామండి. హర్నాథ్ రెడ్డి గారు చెప్పండి.
7: మేడం, మీకు డైరెక్టర్ గారికి ఆకాశవాణి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలు మేడం.
6: ఓకే, చెప్పండి.
7: మేడం, నారి నారి నడుమ మురారి మేడం సినిమా పేరు. అందులో నుంచి ఏ వాన తరుముతున్నది అనే పాట ఉంటుంది మేడం.
6: పాట వస్తుందండి మీ అందరి కోసం. ఓకే,
7: మీకోసం వింటున్న అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
6: ఓకే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో హలో,
4: నమస్తే. శుభోదయం మేడం.
3: శుభోదయం అండి. ఎక్కడి నుంచి?
4: నెల్లూరు జిల్లా బుత్తిరెడ్డిపాళ్యం నుంచి. మస్తాన్ భాష మేడం.
3: మస్తాన్ భాష గారు, చెప్పండి
4: మేడం. ఈరోజు మా ఫ్రెండ్ అశోక్ గారి కోసం, మార్కాపురంలో ఉంటారు అశోక్ గారి కోసం, ఈ మా ప్రేమ పావురాలు సినిమాలో నుంచి
3: ప్రేమ పావురాలు,
4: నీ జత లేక, నీ జత లేక పిచ్చిది కదా మనసంత, ఆ పాట మేడం. మార్కాపురం అశోక్ గారి కోసం డెడికేట్.
3: ఓకే అండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: నాగార్జున రెడ్డి మాట్లాడుతున్నా మేడం.
1: చెప్పండి నాగార్జున రెడ్డి గారు, ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కోరుతున్నారు?
2: కృష్ణ గారు పుట్టిన సందర్భంగా ప్రజారాజ్యం నుంచి గోపాలుడు వచ్చే సాంగ్ మేడం.
1: ప్రజారాజ్యం నుంచి

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: ఈ ఉదయం 11 గంటలకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ విదేశ ప్రజలతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమం హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. వెనువెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఈ తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది. హలో హలో చెప్పండి.
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి, చెప్పండి.
4: సాల్మన్ మేడం.
3: సాల్మన్ గారు ఈ రోజు ఏ పాట కావాలి?
4: మేడం నాగ చైతన్య తంగేడు మేడం. తంగేడు.
3: ఫిలిం పేరు కరెక్ట్ చెప్పండి.
4: తంగేడు మేడం, నాగ చైతన్యది.
3: ఖండేడా?
4: తంగేడు.
3: అందుబాటులో
4: పాట మేడం, అందులో
3: అది అందుబాటులో లేదండి.
4: లవ్ స్టోరీ మేడం. లవ్ స్టోరీ నాగ చైతన్యది.
3: అందులో ఏ పాట అండి?
4: కుడి భుజం మీద కడవ అని పాట వస్తుంది మేడం.
3: లవ్ స్టోరీ.
4: అవును మేడం.
3: ఇందులో పాట వినిపిస్తానండి. ఓకే
4: మేడం,
3: చెప్పండి.
4: ఎముడికి మొగుళ్ళో వానజల్లు గిల్లు కొట్టి ఎట్టాగమ్మంట.
3: లవ్ స్టోరీ నుంచి వినిపిస్తాను. ఓకే,
4: అదే పాట లేదన్నారు కదా మేడం.
3: మంచి పాట వినిపిస్తాను.
4: వినిపించండి మేడం.
3: ఓకే.

0: హలో
1: హలో
0: హలో, ఎక్కడి నుంచి అండి?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. ఇవాళ ఏ చిత్రం నుంచి పాట కావాలి మీకు?
1: దేవాలయం మూవీ నుంచి మేడం.
0: అందులో ఏ పాట?
1: నీ నుదుట కుంకుమే నిత్యమై వెలగాలని సాంగ్ మేడం.
0: ముస్తుంది పాట, వినేద్దాం అందరం.
1: శోభన్ బాబు గారి.
0: ఓకే,
1: థ్యాంక్ యూ మేడం.

మీరింతవరకు హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. తర్వాతి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: బాలానందం కార్యక్రమంలో భాగంగా మనం ఇప్పుడు ఖమ్మంలోని ఎంపీబీఎస్ ఎన్ఎస్ ఉర్దూ పాఠశాలలో ఉన్నాం. మన చిన్నారుల కదంబ కార్యక్రమం విందామా. మరి ముందుగా 4వ తరగతి విద్యార్థులు ఆఫ్రీన్, సాదియా, ఉమేరా గ్రూప్గా ఒక కితనే ప్యారే అప్నే రసూల్ అనే నాత్ వినిపించడానికి మన ముందున్నారు. విందామా మరి.

ఆఫ్రిన్ సాదియా ఉమేరా, చిన్నారులు చాలా చక్కగా ఆలపించారు కదా, వీళ్ళకి జేజేలు చెప్దాం. తర్వాత మూడో తరగతి చదివే ఖాదర్బీ అస్

0: షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మూడో తరగతి చదివే ఖాదర్ బి అస్మా నన్నీ మున్నీ ప్యారీ చిడియా అనే రైమ్ పాడుతున్నారు, విందామా మరి?

ఖాదర్ బి అస్మా, మూడో తరగతి చదువుతున్న చిన్నారులు చాలా చక్కగా నన్నీ మున్ని ప్యారి చిడియా అనే రైమ్ మనకి వినిపించారు కదా. జేజేలు కొడదామా మరి. ఐదో తరగతి చదివే సాదియా డే బై డే అండ్ వీ షల్ ఓవర్కమ్ అనే రెండు రైమ్స్ పాడటానికి మన ముందుకు వస్తుంది. విందామా మరి.

0: చిన్నారికి జేజేలు కొడదామా మరి? ఐదో తరగతి చదివే ఫరీన్ ఏ దేశం ఏగినా అనే రైమ్ వినిపించడానికి మన ముందుకు వచ్చింది, విన్నామా మరి?
1: ఏ దేశమేగినా ఎందుకా?

0: లేదురా ఇటువంటి భూదేవి అందు, లేదురా మన వంటి పౌరులింకెన్. సూర్యుడు వెళ్తూ సోకునందాక, ఓడలు జెండాలు ఆడునందాక.
1: 5వ తరగతి చదివే ఫరీన్ చాలా చక్కగా ఏ దేశం ఎగినా అనే రైమ్ వినిపించింది కదా, జేజేలు కొడదామా మరి. 5వ తరగతి చదివే సాదియా ఆవు కోడి గొర్రె అనే మంచి కథని చెప్తుంది, విన్నామా మరి.
2: ఆవు కోడి గొర్రె అనగనగా ఒక అడవిలో ఆవు కోడి గొర్రె ఉండేవి. ఈ మూడు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆవు ఒక కొత్త రూకను కోడికిచ్చి, పట్నం పోయి బిల్ల తీసుకురా, మా అమ్మకు జ్వరం వచ్చింది అని చెప్పింది. కోడేమో తనకు పనుందని చెప్పి గొర్రెను పట్నం పంపించింది. గొర్రె దారినెక్కడో ఆ కొత్త రూకను పారేసింది. జ్వరం వచ్చినా బిల్ల తెప్పించలేదని అలిగి ఆవు వాళ్ళ అమ్మ ఇల్లు ఎటో వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఆవులన్నీ పాపం అమ్మ అమ్మ అని అరుస్తూనే ఉన్నాయి. అదే మనకు అంబా అంబా అని వినపడుతుంది. కోడేమో కొత్త రూక పోయిందని బాధతో కొత్త రూకే అని అరుస్తూనే ఉంది. అదే మనకు ఒక్కొక్కరుకు ఒక్కొక్కరుకు అని వినపడుతుంది. గొర్రె కొత్త రూక ఎక్కడైనా దొరుకుద్దేమో అని చూస్తూ ఉంది. ఎక్కడైనా చూడండి, గొర్రెలు దారిన పోయేటప్పుడు తలకాయలు వంచి అటు ఇటు చూసుకుంటూ వెళ్తుంటాయి.
1: చిన్నారికి జేజేలు చెబుదామా మరి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్.

0: ఇస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: నాలుగో తరగతి చదివే చిన్నారులు ఆఫ్రిన్ ఉమేరా సీదా కిట్టెన్ అనే రైమ్ వినిపించడానికి మన ముందుకొచ్చారు. విందామా మరీ?

నాలుగో తరగతి చదివే ఆఫ్రిన్ ఉమేరా చాలా చక్కగా సీదా కిటెన్ అనే రైమ్ చదివారు కదా, వీళ్ళకి జేజేలు చెబుదామా మరి. తరువాత ఐదో తరగతి చదివే సాదియా బతా క్యా పూచుతా హే ఏ హిందుస్థాన్ హమారా అనే రైమ్ వినిపించడానికి మన ముందుకొచ్చింది. విన్నామా మరి?

0: మామ వినురవేమ.
1: ఐదో తరగతి చదివే ఫరీన్, సాదియా, ఉమేరా, ఆఫ్రిన్ వీళ్ళు కలపండి అనే చదువుతున్నారు. విందామా మరి.
2: కలపండి.

పక్షి పిల్లిని పట్టాను. ఏబిసిడీ ఏముంది ఇంగ్లీషు, ఏబిసిడీ ఏముంది ఇంగ్లీషు, డి ఓ జిడా భౌ భౌ భౌ, డి ఓ జిడా డా కంటే కుక్క. కుక్క పిల్లిని పట్టాను, పిల్లి పక్షిని పట్టాను, పక్షి జీవను పట్టాను. ఏబిసిడీ ఏముంది ఇంగ్లీషు, హీ హీ హీ హీ అంతే ఇంగ్లీషు.

0: ఈనాటి బాలనందం చిన్నపిల్లల కార్యక్రమంలో కంభం మండల పరిషత్ ఉర్దూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఇప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, టాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఈ సుధార్ హే పీడీఎస్ కే సిస్టమ్ మే, పూరే డెలివరీ సిస్టమ్ మే, లాజిస్టిక్స్ మే, ట్రాన్స్పోర్టేషన్ మే, మెటీరియల్ హ్యాండ్లింగ్ మే, ఆర్ పీడీఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ హై. ఆర్ పీడీఎస్ ఏక్ ఏసీ వ్యవస్థ హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై. దూర్ దరాజ్ కే క్షేత్ర హో, మహిళాయే హో, వంచిత్ హో, సబ్కో కవర్ కియా జాతా హై.
0: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత, నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
2: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
0: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6

0: బెంగళూరులతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
1: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్లో కామన్ మ్యాన్కి, ఒక ఫార్మర్కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
2: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనలను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
2: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళన ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
3: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జాన్కారీ మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థా హై. పహలీ బార్ దేశ్ మే సీబీఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయేగా. హమ్ ఏక్ భీ విద్యార్థి కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడేంగే.
0: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
2: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు

0: రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: స్టేట్ కే రూప్ మే ఆంధ్రకు కైసే డెవలప్ కియా జా సక్తా ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై. హమ్నే ఏక ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై కలస్టర్, ఏక ఔర్ కలస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్ర ప్రదేశ్ కా ఏక బహుత్ బడా సెక్టర్ ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా మినిస్టర్ సాహెబ్ సే చర్చా కర్నా ముఖ్యమంత్రి సే బాత్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్ర ప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
0: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
2: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య 2వ సారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
0: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
4: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: తొలోతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తూ ఉంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా, సో ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్, సో మరి ఈ 2026 కు సంబంధించి థీమ్ ఏంటి సార్?
2: అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటా ఉంది. అట్లాగే ప్రతి సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు, వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము. అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి, దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులవుతారు కాబట్టి అట్లా రకరకాలటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు, రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైన వాస్తవాలని యువతకి తెలియజేయటం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని, అలాగే నికోటిన్ని వ్యసనాన్ని ఎదుర్కొంటాం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం?
2: అంటే మొదటిగా ఇది 1987 మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి, అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరిని పొగాకు యొక్క దాని గురించి తెలియజేయటం కోసము అందరూ ఒకే రోజు, అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు, మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాటిని కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు

0: అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికి అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాని కన్నా అవగాహన కల్పించే దినాంకం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణలు చేసుకుంటూ ఉంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటారని చెప్పడం జరిగింది.
1: సార్ అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది, ఈ 2026 ఇయర్లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని. సో ఆ లక్ష్యాలు ఏంటి సార్?
0: అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం ఉంది. రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు దాని యొక్క ఇది అందరికీ తెలిసిందే, అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు, వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యువతకి చెప్పడం కోసము అది పాయింట్గా తీసుకున్నారు. మూడవది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయడం కోసం ఇది మూడో పాయింట్గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: సార్ ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్ అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి, దీని వివరాలు?
0: అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుంది, అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో మామూలుగా మన పాత కాలంలో ఉండే చట్టాలు కానీ కానీ పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చే దాని మీదనే కాన్సన్ట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కంటే దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవు. సో కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్ ను కూడా కఠినంగా హెచ్చరించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే దాని ప్రచారాన్ని కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు.
1: సార్ ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్?
0: ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలయ్యే వాళ్ళు యువతే. సో యువతను కూడా మనము ఈ ప్రచారంలో గాన ముందుగా ఉంచుకుంటే మిగతా యువత కూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారు అనేది ఒక ఆలోచన. రెండోది సమాజం. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఒకదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. సో ప్రభుత్వంతో కూడా స్వచ్ఛంద సంస్థలు కానీ పౌర సమాజం కానీ చేయి కలిపితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ రెండు మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజం రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి.
1: సార్ మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారనే గణాంకాలు మనకి చెప్తూ ఉన్నాయి కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్ దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
0: అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసుకోవాలి తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది కానీ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పిల్లలు. సో వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవడం కానీ ప్రచారానికి దాని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఒకసారి నికోటిన్ మనం అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల బాగా ఎప్పుడైతే నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల పైన దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవడం ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల దెబ్బ. కాబట్టి మనం ఈ వయసులో ఉన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం.
1: సార్ మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ

0: ఉంటుంది అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్?
1: అంటే ఇప్పుడు మనం కానీ పొగాకును కానీ చూసుకుంటే, పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదు కావు. ఇప్పుడు మనల్ని ఎవరన్నా యాపాకు తినమంటే తినాం, కాకరకాయ తినమంటే తినాం. కాకరకాయ కూర చేసినా పిల్లలు కానీ ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపా ఉంటుంది, ఆటోమేటిక్ గా తీపి టేస్ట్ కి వచ్చేస్తుంది, వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదు ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్లెట్ ద్వారా కానీ స్ట్రాబెర్రీ కానీ మిట్ కలర్ లో కానీ చిల్లో కానీ దీన్ని తయారు చేయడం పడుతుంది. సో దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుతుంది. అదే చిన్న వయసులో అలవాటు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమల వాళ్ళు రుచుల్ని ఫ్లేవర్లని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలం అనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే, మాకు ఉదాహరణ చెప్తా, ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మనం అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది, లేకపోతే ESP డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేదు, అది ఈ సిగరెట్టా లేకపోతే మామూలు పెన్ మామూలు ESP డ్రైవా కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటే వాళ్ళ దగ్గర పెట్టుకో ఉంటారు. సో తల్లిదండ్రులకు డౌట్ రాదు, లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటుంటారు. సో కాబట్టి ఈ ఆకర్షణమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివత్తం. డిజైన్ అంటే ఇంకా అనుకున్నట్టుగానే మొదటి రెండు రకాలు. ఇంకో రకం ఏంటంటే సిగరెట్ల నుంచి వెలువడే నికోటిన్ మోతాదు కానీ, రంగులు డిజిటల్ మార్కెటింగ్ కానీ, ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం తెలుసుకునే లోపలనే వాళ్ళ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదు అనేటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టలేదు
0: సార్. రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్, ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది?
1: అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిన తాగే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మంట గాను కొంచెం చేదు గాను కొంచెం రకమైన ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది, ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో కూడా తీసుకోవచ్చు, దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము, అలాగే ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వల్ల నికోటిన్ ఎక్కువ డోస్ లో తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది వినియోగదారులు ఇచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యం.
0: సార్, ఇన్ జనరల్ గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్? సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు?
1: ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు బీడీలు తాగుతున్నా అంటే పొగంతా ఊపిరితిత్తులోకి అనుకుంటాం, ఆ పొగతో పాటు ఆ దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో ఉండే క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళింది ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ అయితే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది, కానీ శరీరంలో ఉండే ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ రెండు రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది, ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావటానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు కానీ పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం కానీ

0: అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావం గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట.
1: సార్, మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్?
0: అంటే ఇంత ముందు ఇది ఎవరికి తెలియదండి, మామూలుగా పొగ తాగే వాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో అలాగే చుట్టుపక్కల ఉన్నవారు అవే జబ్బులు వీళ్ళకు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులు మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.
1: సార్, సెకండ్ హ్యాండ్ స్మోక్తో పాటు మీరు ఇందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్, మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో చెప్పి ఫస్ట్ హ్యాండ్ సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్ అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే తాగేవాడు, సెకండ్ హ్యాండ్ చుట్టుపక్కల ఉండేవాడు. థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో గాని లేకపోతే ఇంట్లో గాని తాగుతున్నప్పుడు గోడలకి తలుపులకి ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు, ముఖ్యంగా కింద నేల మీద మామూలుగా చిన్నపిల్లల ఇంట్లో ఉన్నారు, పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నోట్ చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఈ అన్ని నికోటిను తారు ఇవన్నీ వాటికి కూడా గోడలకి వాటికి ఫర్నిచర్ కి అతుక్కోవడం. సో అవైతే ఎప్పుడైతే తగిలి నోట్లో పెట్టినప్పుడు ఈ దీంతో పాటుగా ఈ శరీరంలోకి చేరుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో కాబట్టి స్మోకింగ్ అనేది ప్రతి ఒక్కడికి డేంజర్, కాబట్టి వీలైనంత వరకు యువత దానికి దూరంగా ఉండాలి.
1: సార్, మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుందంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి, చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. మామూలుగా మన సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్ కి వచ్చేస్తుంటుంది, దాంతోపాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుంది అన్నమాట 20 మినిట్స్ లో. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్న కెమికల్స్ ఇది కూడా ముఖ్యమైనది, అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుంది మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవటం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా సిగరెట్లు తాగితే మన శరీరం అంత గట్టిగా ఉంటుంది.
1: సార్, ఏదైతే ఈ యొక్క త్రాగాలి త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది, మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందంటారు?
0: సార్ ఇది కోరిక నియంత్రణ ప్రతి మనిషి మనిషికి వేరుగా ఉంటుంది సార్, ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగే వాళ్ళు ఉంటారు, 30 తాగే వాళ్ళు ఉంటారు, 10 తాగే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ సిగరెట్లు ఆపే పొగ తాగడానికి తగ్గించడానికి కానీ ఆపేయటానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంటుంది. సో ఐదు ఆ కోరిక మొదలైన తర్వాత 5 నుంచి 10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలుగా మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనము కోరికని కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట.
1: సార్, మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్, సో ఆ డిలేతో పాటు మనకి ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో డీప్ బ్రీతింగ్ కూడా సహాయపడుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం సార్ ఈ రోజుల్లో. సో డీప్ బ్రీతింగ్ ఏ విధంగా సహాయపడుతుందంటారు?
0: ఇది ఒక రకమైన ప్రక్రియ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనం తాగాలని అనిపించినప్పుడు వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకొని చేస్తూ ఉంటే మెదడుకి ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడి ఆందోళన తగ్గి ఈ తాగాలనే కోరిక ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇది కూడా ఇందాక చెప్పినది ఒక ప్రక్రియ, ఇది రెండోది. ఇవన్నీ సింపుల్.

0: టెక్నిక్స్ రకరకాల టెక్నిక్స్ ఒక్కొక్కరికి ఒక సెట్టింగ్ అనేది ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉపయోగం. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్ చెప్తూ వస్తుంటాము, ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం.
1: సార్, పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది?
0: డీప్ బ్రీతింగ్ కానీ లేకపోతే తాగి కొద్దిసేపటి కానీ ఆపుకోవటం కానీ అది చేయటం చేస్తుండే. అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్ అది విష పదార్థాలు ఉంటాయి అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిని తాగుతుంటాం సిప్స్ చేస్తూ ఉంటాం, ఒకసారి మనం ఇందాక ఇందాక మైండ్ సెట్ మారిపోతాం అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచనలోకి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీని తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగుతాం కానీ ఆల్రెడీ మన శరీరం చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమైనా ఉంటే ద్వారా బయటకు
1: సార్, పొగాకుకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్.
0: ఇది చాలా కష్టమైందండి. చాలా అదే మనిషి మనిషికి ఇది రకరకాలుగా ఉండి రకరకాలుగా పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే అవుతాం లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ అంటే తాగిన ఒక పప్పు తాగిన 3 సెకండ్స్ లోనే నికోటిన్ బ్రెయిన్ తాకింది. సో అట్లా శరీరంలో కూడా అంత బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం హార్ట్ రేట్ పెరగటం అవన్నీ వస్తున్నాయని చెప్తున్నాం కదా. అట్లాగే ఇది యాక్చువల్గా ఇది ఒత్తిడి పెంచుతుంది. కానీ మనిషి ఏమనుకుంటాడు బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది దానివల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు. కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగు చేస్తుంది కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్.
1: సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్. సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్. సో దీని గురించి మీరేమంటారు?
0: అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ తాగే ప్రతి ఒక్కరికి నాలుకంత ఇందాక చెప్పాను కదా చేదుగా ఉంటుంది. సో వాడికి రుచి వాసన తెలియదు. రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతున్నాడు. సో దాని వల్ల ఏమవుతుంది పేషెంట్ కి ఇదైపోతారు అన్నమాట. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతోపాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించే బిల్లం. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మానిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఎప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం ఆందోళన ఉండటం నిద్ర పట్టేట్ అవటం దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తరగా స్లోగా తగ్గించుకుంటారు. దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఎన్ని ఉపయోగపడతాయి.
1: సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గాని లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గాని లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు?
0: అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఏంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్ట్, అలాగే ఎవరైనా మన సిగరెట్లు కానీ బీడీలు కానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికి చెప్పాలి. చెప్పినప్పుడు ఇతను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు 1 మంత్ టైం పలానా వచ్చే నెల 31 నేను ఆపాలనుకుంటున్నాను అంటే వీళ్ళు ఎవ్రీ డే గానీ 2 డేస్ ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు నువ్వు ఈ డేట్ దగ్గరకు వస్తున్నావు నువ్వు ఆపాలి నీ వెనక మేము ఉన్నాము నువ్వు ఆపితే గా నీకు ఆరోగ్యం బాగుపడదు అన్ని స్లోగా వాళ్ళు చెబుతూ చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగం.
1: సార్, కార్యక్రమం చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్.
0: ఇది ఒకటి నా ఒక్క సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా

0: కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా ప్రచారానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా ప్రభుత్వమే కాకుండా సమాజం బాధ్యతగా కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్ పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణి శ్రోతలకి ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతని రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి ఊపిరితిత్తుల వైద్య విభాగం గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. తరువాత రావోయీ అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి కృష్ణవేణి రాఘవేంద్రరావు త్యాగులు వీరు కోరుతున్నారు అగ్నిపర్వతం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత ఎద్దుమాయిలారం శ్రోతలు, సహస్ర వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు జనతా గ్యారేజ్ ఈ చిత్రానికి శంకర్ మహాదేవన్, రెన్నీనారెడ్డి పాడిన పాట, గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు. ఇప్పుడు సమయం 10:55 కావస్తోంది. కొన్ని ప్రకటనల అనంతరం 11:00 గౌరవనీయులు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ విదేశ ప్రజలతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం మన్ కీ బాత్ మనసులో మాట హిందీలో ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. వెంటనే ఈ కార్యక్రమానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: पूरे किए हैं। देश की शिक्षा और सांस्कृतिक गौरव को आगे बढ़ाने में स्कूल नेटवर्क की भूमिका बहुत प्रशंसनीय है। मैं इससे जुड़े सभी लोगों को बहुत बहुत बधाई देता हूँ और उन स्टूडेंट्स की भी विशेष सराहना करता हूँ जिन्होंने अपने वीर सैनिकों के लिए योगदान दिया। साथियों, भारत के हर गांव में, हर शहर में कुछ न कुछ ऐसा हो रहा है जो हमें प्रेरणा देता है। कई बार इन प्रयासों की ज्यादा चर्चा नहीं होती, लेकिन जब हम इन्हें जानते हैं तो ये विश्वास और मजबूत होता है कि देश अपने लोगों की शक्ति से आगे बढ़ रहा है। मेरा आपसे आग्रह है, अपने आसपास के ऐसे प्रयासों को जरूर देखिए। जो लोग समाज के लिए अच्छा काम कर रहे हैं उन्हें पहचानिए, उनकी सराहना कीजिए, उनसे सीखिए और हो सके तो खुद भी किसी अच्छे काम से जुड़िए। अगले महीने मन की बात में कुछ और प्रेरक गाथाओं के साथ मैं फिर आपसे जुड़ूंगा। बहुत बहुत धन्यवाद। नमस्कार।
1: मन की बात आकाशवाणी के माध्यम से माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी अपने मन की बातें साझा कर रहे थे। हम आपको बता दें कि माननीय प्रधानमंत्री के इस प्रसारण के बाद मन की बात के क्षेत्रीय भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी और दूरदर्शन के संबद्ध प्रादेशिक केंद्रों से तथा संस्कृत भाषा में अनुवाद का प्रसारण आकाशवाणी दिल्ली के इंद्रप्रस्थ चैनल मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज और एफएम गोल्ड 100.1 मेगाहर्ट्ज पर अभी किया जाएगा। मन की बात के क्षेत्रीय भाषाओं का पुनः प्रसारण आज रात 8 बजे आकाशवाणी के संबद्ध प्रादेशिक केंद्रों से और अंग्रेजी अनुवाद का प्रसारण एफएम रेनबो 102.6 मेगाहर्ट्ज पर किया जाएगा। ये कार्यक्रम आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
2: आकाशवाणी प्रधानमंत्री गौरवनीयुलु श्री नरेंद्र मोदी गारु దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
3: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులరా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీయకాల్.
4: నమస్కారం సార్.
3: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు

0: మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురిందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురిందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, "నాన్నగారు, మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు? ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు? ఈ ఫోటో ఎప్పటిది?" అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, "నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను. ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను. చూడు, మన జట్టుని గెలిపించాను" అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, "బాబు, చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి" అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, "పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురిందర్ పరిగెత్తటం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు" అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, "కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి. గురీందర్, నువ్వు చాలా కష్టపడాలి" అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, "సోదరా, నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు. 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు. భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు" అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, "గురీందర్, మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి

0: ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం, భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్, ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం, అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది, కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మా

0: మాట్లాడుకునే వాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతం

ప్రాంతాల నుంచి హాపుస్ ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి.

ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రానఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా

డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని, పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా

ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని, పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో

0: గిరిజగారు, దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందచేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి 11:00 ప్రసంగించిన మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం ఈరోజు రాత్రి 8:00 పునః ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
0: ఉభయ కుశలోపరి. మరి ఈ వారం ప్రసారమైన కార్యక్రమాల మీద శ్రోతల అభిప్రాయాలు మరి చూద్దాం. ఉభయ కుశలోపరి ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు అంటూ రాస్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరేమంటున్నారంటే ఉదయం నుంచి రాత్రి వరకు శ్రోతలకు చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు, చాలా బాగున్నాయి. ఉదయం దేశభక్తి గీతం, సూక్తి సుధలో సూక్తులు, భక్తిరంజన్లో భక్తి గీతాలు, పొలం పనులు కార్యక్రమాలు, ఉదయరేఖలు కార్యక్రమం, భగవద్గీత పారాయణం చాలా బాగున్నాయి. వినియోగదర్శిని పద్యతోరణం, సరస్వినోదిని కార్యక్రమం 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రాయోజిత కార్యక్రమాలు చాలా బాగున్నాయి. గుర్తు చేసుకుందాం, మహిళా భారత స్త్రీల కార్యక్రమం పలు అంశాలు వస్తున్నాయి, ఇది చాలా బాగున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం, విజయవాడ కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి, ఇవన్నీ బాగున్నాయి అంటూ వీరు రాస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. తర్వాత
2: మనకి పంపించారు ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి.
3: ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ గారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 28వ తేదీ ప్రసారమైన ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు శ్రీ వీర సావర్కర్ గారి గురించి శ్రీ రావి శివగారి ప్రసంగం ఆనాటి దేశభక్తుల త్యాగ నిరతిని చాటి చెప్పింది. 90 వసంతాల ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి నాటికి నేటికి తిరుగులేని శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు గారి గణపతి నాటకంలోని కొన్ని అద్భుత హాస్య ఘట్టాలు వినిపించారు. శ్రీ నండూరు సుబ్బారావు మరియు శ్రీమతి సీతారామమ్మ తదితరుల సంభాషణలు హాస్య జల్లులు కురిపించాయి. నిర్వహించిన శ్రీ బంద కనకలింగేశ్వరరావు గారు బహు ప్రశంసనీయులు అంటున్నారు. అలాగే 29వ తేదీ ప్రసారమైన స్త్రీ ఏలూరు ఎస్పీ ఆఫీస్ శ్రీ ప్రతాప్ కిషోర్ కుమార్ గారి ఆన్లైన్లో మోసాలు గురించిన సంభాషణలు ప్రజలను జాగ్రత్తకు కల్పించే విధంగా ఉన్నాయి. 30వ తేదీ ప్రసారమైన డాక్టర్ పసుమతి కామేశ్వర శర్మ గారి దక్షిణాది ఈ శివభక్తులు భాగంగా శ్రీ దూర్జటి మహాకవి రచించిన శ్రీ కాళహస్తి మహత్యం గురించి, చరిత్ర గురించి చక్కని వివరణ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. భవదీయ సర్వశెట్టి సుబ్బరామయ్య చీరాల నుంచి వారి అభిప్రాయం రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. ఉభయ కుశలపరికి స్వాగతం అంటున్నారు. ఈ నెల 20వ తేదీ సోమవారం రాత్రి 8 గంటలకు నచ్చావోయి అల్లుడు నాటికి అవిన్నాము. ప్రతి పాత్ర జీవం పోశారు అంటున్నారు పాత్ర నటించిన వారు. అలాగే చాలా చక్కగా నటించారు అంటున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. రచయిత గారికి నమస్కారం అంటున్నారు. ప్రసారం చేసిన వారికి కృతజ్ఞతలు అంటున్నారు. అదే రోజు రాత్రి 8 గంటల 15 నిమిషాలకు 90 వసంతాలు ఆకాశవాణి వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా స్టేషన్ డైరెక్టర్ గారికి విశ్రాంత శ్రీమతి ముంజులూరు కృష్ణకుమార్ గారికి ప్రసంగం విన్నాము. వారి కార్యక్రమాలు ఆకాశవాణిలో ఆమె నిర్వహించిన రూపకాలు, నాటికల గురించి, కౌలన గురించి, అలాగే 15 నిమిషాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతలు. ప్రతి మాట మాకు ఎంతో నచ్చింది అంటున్నారు. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న శుభ సందర్భంగా మాకు తెలియని విషయాన్ని చాలా చక్కగా వివరించారు. ప్రసారం చేసిన విజయవాడ కేంద్రం వారికి అభినందన మందారం మాలలు అంటున్నారు. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోల్ శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి, ఋషికేశవ రెడ్డి, సావిత్రి, రమణమ్మ, బ్రహ్మానందరెడ్డి వారి కుటుంబ సభ్యులు మనకి తెలియజేస్తున్నారు. ఇంకా మనకి పంపించారు ఉభయ కుశలోపరి విభాగం వారికి హృదయపూర్వక నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. విద్య, వైద్య, వ్యవసాయ, వినోద కార్యక్రమాలకు పెట్టింది పేరు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారమవుతున్న కార్యక్రమాలు వింటున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా మాకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా ఈ మధ్య ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చక్కని కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రసారం చేస్తున్న ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి ప్రత్యేక అభినందనలు అంటూ కోనసీమ మామిడి కుదురు మండలం మోరిపల్లి నుండి పంతడు శ్రీనివాస్

రావు పంపించారు. నాదో చిన్న విన్నపం అంటున్నారు, చూద్దాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటూ తమ అమూల్యమైన అభిప్రాయం తెలియజేస్తున్న ఆకాశవాణి శ్రోతలను కూడా ఒక పరిచయ కార్యక్రమం ద్వారా మీ ఎంపిక ప్రకారం శ్రోతలను పరిచయం చేస్తే బాగుంటుందని నా ఆలోచన అంటున్నారు మీ అభిమాన శ్రోత అంటూ పంతాడు శ్రీనివాసరావు గారు మనకి వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. మీ సూచన గమనించామండి, ఇక తర్వాత మనకి పంపించారు, చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బందికి, వ్యాఖ్యాతలకు, శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం అంటున్నారు. మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. గత వారం ఉభయ కుశలపరి కార్యక్రమం చాలా బాగుంది. మన కేంద్రం నుంచి ప్రసారం చేసిన కార్యక్రమాలు విజ్ఞాన, వినోదం, ఆనందం, అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపుతున్నారు. చాలా బాగున్నాయి కార్యక్రమాలు, బాగుంటున్నాయి అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉదయం దేశభక్తి గీతాలు, సూక్తి సుధ సూక్తులు బాగున్నాయి. ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ బాగుంది కార్యక్రమం అంటున్నారు. వినయోదర్శిని ఆలోచన ఆలోచన పద్యతోరణం ఈ కార్యక్రమం బాగుందంటూ రాశారు. అలాగే సరస వినోదని సమస్యపూర్ణం మాకు నచ్చింది అంటున్నారు. 10 గంటలకు ప్రాంతీయ వార్తా విభాగం వారి కార్యక్రమాలు, వసుదే కుటుంబం వార్తావాహిని కార్యక్రమాలు బాగుంటున్నాయి. గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి వెలువడిన కార్యక్రమాలు మాకు బాగున్నాయి అంటున్నారు. లాహిరి లాహిరిలో చిత్రగీతాలు కూడా నచ్చుతున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువల క్విజ్ కార్యక్రమం సూపర్ హిట్ అంటున్నారు. 8:15 రాత్రి ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం చాలా బాగుంది, చక్కటి కార్యక్రమాలు వినిపిస్తున్నారు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కట్ల, రాజేశం, సరోజిని, మాయా వారి కుటుంబ సభ్యులు పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.

తర్వాత మనకి పంపించారు, ఇరవై అంటే చూద్దాం, మనకి రాశారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుస్తులొప్పరికి నమస్కారాలు అంటున్నారు. గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అద్వైత తత్వ సమన్వయం విశిష్టంగా ఉంచారు. గత గురువారం డాక్టర్ గుమ్మా సాంబశివరావు గారు అయ్యలరాజు రామభద్ర కవి రామాభ్యుదయ ప్రబంధాన్ని చక్కగా పరిచయం చేశారు. ఆ కావ్య రచనాపరంగా సాహిత్య లోకంలో వ్యాప్తిలో ఉన్న లోపాలను కూడా చెబితే బాగుండేది. గత బుధవారం సాయంత్రం ప్రసారమైన సంస్కృత పరిచయం బాగుంది. గత ఆదివారం అమరభారతిలో ప్రసారమైన గ్రీష్మ ఋతు ప్రసంగం బాగుంది. గత వారం పునఃప్రసారం చేసిన శ్రీ నేరళం వేణుమాధవ గారితో ముఖాముఖి విశిష్టంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు అంటూ డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య, సమీర, కార్తిక్, శ్రీనిత్య హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఇంకా వీరువే చాలా ఉన్నాయి, అభిప్రాయాలు చూద్దాం. ఏమంటున్నారంటే, గత శుక్రవారం 1964 ఉగాది కవి సమ్మేళనంలో కొంతమంది ప్రముఖ కవుల కవితలను పునఃప్రసారం చేశారు, బాగుంది. అయితే మొదటిగా కవితను చదివిన వారెవరు, తర్వాత చదివిన వారెవరు, వరుసగా పేర్లను నిర్వాహకులు చెప్పలేదంటున్నారు. ఎవరి కంఠస్వరాలు ఎవరో తెలియక మా వంటి శ్రోతలు ఇబ్బంది పడవలసి వచ్చింది. నిన్న శ్రీ పశుమతి కామేశ్వర శర్మ గారు శ్రీకాళహస్తి మహత్యంలోని కాళహస్తి భక్తుల కథను చక్కగా చెప్పారు. ధూర్జటి కవి శ్రీ విద్యా నిధిత్వాన్ని విశిష్టంగా తెలిపారు. నిన్న రాత్రి ఆచార్య చంద్రశేఖర్ రెడ్డి గారు రేడియోతో తమకున్న అనుబంధాన్ని సముద్దాత్తంగా తెలిపారు. నేడు డాక్టర్ పైడిపాటి ఉమానాథ శర్మ గారు సమస్యపూర్ణను సరస వినేదనగానే నిర్వహించారు. అందరికీ ధన్యవాదాలు అంటున్నారు. ఇంకా తర్వాత ఏమంటున్నారంటే, గత బుధవారం సూక్తి సుధలో శ్రీ నాగలింగం హరిహర పంత్ గారు అదే మళ్ళీ మనకి సెండ్ చేశారు వీరు. అందరికీ ధన్యవాదాలంటూ రామడుగు వెంకటేశ్వర శర్మ, నాగమణి, లాస్య ఫ్యామిలీ మెంబర్స్ వారి అభిప్రాయాన్ని మనకి తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం. ఇంకా ఎవరు పంపించారంటే, నమస్తే, నేను ఆత్మూరి మురళి భట్టిప్రోల్ నుంచి అంటున్నారు. నమస్తే అండి, విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలు బాగుంటాయి. మీ కార్యక్రమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉదయ ప్రసారాల్లో భక్తి రంజని సూక్తి శుద్ధ బాగుంటుంది, మంచి పాటలు వినిపిస్తున్నారు. అలాగే రాబోయే అతిథిలో నేను కోరుతున్న పాటలు వినిపిస్తున్నారు, ధన్యవాదాలు. మధ్యలో మరో కార్యక్రమాన్ని వినిపించకండి అంటున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఒక చిన్న కవిత రాసి పంపించారు, యాజ్ యూజువల్గా చదువుదాం. అది, జాబిల్లి కన్నా తెల్లనిది చల్లనిది, పువ్వులోని మకరందం కంటే తీయనిది, సుమధుర సుగంధ పరిమళాల కంటే పరిమళమైనది మన శ్రోతల అభిప్రాయ మాలిక ఉభయ కుసులోపరి. బాగుందండి ఈ ఎండవేళ మీరు చల్లటిగా అందరం

0: చల్లగా ఉండేటట్టు చక్కగా జాబిల్లి తెల్లని చల్లని మకరంద ఉంటే రాసి పంపించారు. చాలా చాలా బాగుంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక గురువారం నాడు ఉదయరేఖలు కార్యక్రమంలో శోభారాణి గారు రచించిన కథానిక బాగుంది, భజన పాటలు గురువారం కూడా వినిపిస్తున్నారు, ధన్యవాదాలు అంటున్నారు. ఇక తర్వాత చూద్దాం, మనకి పంపించారు వీరెవరంటే చూద్దాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. 90 వసంతాలు జరుపుకుంటున్న ఓ ఆకాశవాణి, అందుకో మా శుభాకాంక్షలు ప్రతిరోజు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏదో ఒక సమయంలో మన ఆకాశవాణిపై ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ వినిపిస్తున్న సిబ్బందికి వందనాలు అంటున్నారు. 25వ తేదీ సోమవారం మధ్యాహ్నం ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో పారిశ్రామిక అభివృద్ధిలో కార్మికుల యాజమాన్య పాత్ర ఈ విషయమై శ్రీ గొల్లపూడి గురుభూషణ్ రావు గారి ప్రసంగం ఎంతో విలువైనదిగా ఉందా, ఎన్నో విషయాలు ఈ రంగానికి సంబంధించి తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అనంతరం ప్రసారమైన ఒక ఆశయం కథానిక విన్నాను. ఈ కథానిక కూడా కార్మిక రంగానికే సంబంధించింది. ఒక కార్మికుని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నమే ఈ ఆశయం కథ ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ముగింపు బాగుంది. కథానిక రచించి చదివి వినిపించిన శ్రీ పోలవరపు సాయిబాబా గారికి ధన్యవాదాలు అంటున్నారు. సాయంత్రం ప్రసారమైన రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ రాయబార నాటకం నుండి శ్రీకృష్ణ పాత్ర పద్యాలు మా వీధుల విందు చేశాయి అంటూ రాసి పంపించారు. మనకి ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సుగుణబాయి, రాధామున్న, ఇంకా వీరే ఏం రాసి పంపించారంటే చూద్దాం.
1: 26వ తేదీ మంగళవారం సూక్తి సుధలో దేవీ తేజశ్రీ గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి అంటున్నారు. ఇక ఉదయరేఖల కార్యక్రమంలో ఆలోచనలోచనంలో శ్రీ దీక్షిత్ గారు చక్కటి ఉదాహరణలతో మా ముందుంచారు లోభం గురించి అని అంటున్నారు. 27వ తేదీ బుధవారం నాగలింగ హరిహరరావు గారు అందించిన సూక్తులు విలువైనవిగా ఉన్నాయి, వారికి మా నమస్తే అంటున్నారు. ఇక మధ్యాహ్నం 1:30కి ప్రసారం చేసిన వనితావాణి కార్యక్రమంలో ఆధునిక సాహిత్యంలో చీరల ప్రస్తావన విషయాన్ని పి పద్మావతి గారి ప్రస్తావన విన్నాం. ఈరోజు ఉదయం ప్రసారమైన భక్తిరంజని కార్యక్రమంలో క్రీస్తు భక్తి గీతాలు విని తరించాం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చక్కటి కార్యక్రమాలు రూపొందించి అందిస్తున్న నిర్వాహకులకు మా ధన్యవాదాలు అని అంటూ రాస్తున్నారు. ఏలూరు నుంచి రఘువీర్ సింగ్, సునాబాయి, రాధామున్న.
0: ఇక మనకి రాసి పంపించారు ఉభయ కుశలపరి కార్యక్రమానికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న కార్యక్రమంలో ప్రతిరోజు మీరు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి అంటూ రాశారు. ఆ తర్వాత వీరు ఎవరంటే మనకి రాసి పంపించారు వీరు ప్రేమ్ కుమార్, వీరు అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనం. ఉభయ కుశలోపరికి స్వాగతం అంటున్నారు. మీకు కూడా స్వాగతం అండి. మీ కార్యక్రమాలన్నీ బాగుంటున్నాయి. రాబోయే అతిథికి సమయం పెంచండి. కలపలతను ప్రతివారం వేయండి. చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత వారి అభిప్రాయం తెలియజేస్తున్నారు. ఇక తర్వాత చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు రాసి పంపించారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఉభయ కుశలోపరి నిర్వాహకులకు నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మీరు ప్రసారం చేసిన అన్ని కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు ప్రసారం చేస్తున్న యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. మీరు అడిగే ప్రశ్నలు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. అయితే యువలయ టైం పెంచి గంటసేపు ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది అని మా మనవి అంటున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాం. ఇక మళ్ళీ మనకి పంపించారు వీరు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6:30 పల్లెసీమల కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకం నుండి విశ్వామిత్రుని పాత్ర పద్యాలు విన్నాము. ప్రతి పద్యం ఎంతో చక్కగా వివరించారు, మాకు నచ్చింది. నటించిన వారికి విజయవాడ కేంద్రం వారికి అభినందనలు అంటున్నారు. అలాగే 30వ తేదీ శనివారం ఉదయరేఖలో సుమతి శతకం ధారావాహిక కార్యక్రమంలో చుండూరి మాణిక్యరావు గారికి అభినందనలు అంటున్నారు. ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ గుంటూరు జిల్లా దాసరిపల్లి నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమారి కుటుంబ సభ్యులు మన కార్యక్రమాల మీద అభిప్రాయం మళ్ళీ పంపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం మనకు పంపించారు. ఆకాశవాణి విజయవాడ ఉభయ కుశల కార్యక్రమం చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రతిరోజు వినిపిస్తున్న కార్యక్రమాలు బాగుంటున్నాయి. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగర్ నుంచి వెలువడిన కార్యక్రమాలు బాగుంటున్నాయి. టీన్ టైంలో హిందీ పాటలు, యువలయ క్విజ్ కార్యక్రమం బాగుంటుంది. రంగస్థలి కార్యక్రమం మాకు నచ్చుతోంది అంటున్నారు. జానపద గీత దాలు, హిందీ పాఠం, సంస్కృత పాఠం కూడా బాగుంటున్నాయి అంటున్నారు. రాబోయే అతిథి వాట్సాప్ ద్వారా పాటలు రోజు వినిపించిన వారు వినిపిస్తున్నారు, దయచేసి గమనించండి అంటూ రాసి పంపించారు. అలాగే రాత్రి 8:15 ఆకాశవాణితో అనుబంధం గురించి చాలా చక్కటి కార్యక్రమం అందించారు. హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ సుప్రియ రాసి పంపించారు. ఇక తర్వాత చూద్దాం. ఈరోజు గుర్తు చేసుకుందాం కార్యక్రమం ప్రసారం కాలేదు, ఎప్పుడు ప్రసారం అవుతుందో చెప్పగలరు, దయచేసి మొబైల్ కోసం పేపర్లో చెప్పండి. ధన్యవాదాలు.

0: ధన్యవాదాలు అంటున్నారు. అమలాపురం నుండి ప్రేమ్ కుమార్ రాసి పంపించారు. ఇక తర్వాత మనకి రాశారు, మళ్ళీ చూద్దాం. పెడన జగనేంద్ర కాలనీ చప్పల రాజు పంపించారు. భయ్ కుశలోపరి కార్యక్రమంలో ఆర్జేలు మెసేజ్లు చదివే తీరు చాలా బాగుంటోంది. మీరు ప్రతిరోజు ఉదయం ప్రసారం చేసిన భక్తి రంజని సూక్తి సుధా కార్యక్రమాలు మమ్మల్ని ఎంతగానో ఆలరిస్తుంది అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక తర్వాత చూద్దాం, మనకి రాశారు ఆత్మూరు నుంచి, ఆత్మూరి మురళి భట్టిప్రోలు నుంచి రాసి పంపించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు ప్రసారమవుతున్న యువలయ కార్యక్రమాన్ని ఎంతోమంది శబ్దమిత్రులు ఆకర్షణ అవుతున్నారు. కార్యక్రమం నిర్వహించిన మీకు చాలా ధన్యవాదాలు. కార్యక్రమం బాగుంటుంది అంటూ రాశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పార్టిసిపేట్ చేయండి అందరూ యువలయాలు. అలాగే కామెంట్ చేయండి ఉభయ కుశలోపరికి మీకు ఏ కార్యక్రమం నచ్చిందో. ఒక తర్వాత చూద్దాం, వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగా రాసి పంపించారు మనకి. మీరు వినిపిస్తున్న కార్యక్రమాలు మాకు ఎంతగానో నచ్చుతున్నాయి. చేతి వృత్తుల వారికి రేడియో ఒక వరం. పనులు చేసుకుంటూ చక్కగా రేడియో వింటూ ఆనందంగా పనులు చేయటం వల్ల మాకు అలసట లేకుండా ఉంటుంది. టీవీలోలాగా ఆకాశవాణిలో కూడా కనీసం ఆదివారం రోజైన ప్రత్యేక కార్యక్రమాలు వినిపిస్తే బాగుంటుంది, ఏమంటారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ప్రయత్నం చేద్దాం, మీ సూచన గమనించాము. ఇక తర్వాత మనకి పంపించారు, చాలామంది మిత్రులు మనకి పంపిస్తున్నారు మన కార్యక్రమాల గురించి. ఆకాశవాణి ఉభయ కుశలోపరికి నమస్కారం అంటున్నారు. నమస్తే అండి. మన్ కీ బాత్ కార్యక్రమం చాలా బాగుంది, ప్రతిరోజు ప్రసారమయ్యే ప్రతి ఒక కార్యక్రమం బహు బాగు అంటున్నారు. సూక్తి సుధా భగవద్గీత సుమతి శతక పద్యం అలాగే 90 వసంత అనే ప్రత్యేక కార్యక్రమాలు బాగుంటున్నాయి. మీకు సర్వదా కృతజ్ఞతలు. ఎన్ని విన్నా తనివి తీరదు నా ప్రియ మిత్రమ ఆకాశవాణి, అందరికీ ధన్యవాదాలు అంటూ పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి రాసినారు. చిన్న సూచన అంటున్నారు, చూద్దాం, సినిమా పాటలు ఎలాగైనా వింటాం కానీ ఆకాశవాణి కార్యక్రమాలు ఎక్కడా వినలేము. మీరా భజనలు పాత లలిత గీతాలు వినిపించగలరు అంటున్నారు. అయితే లలిత గీతాలు రోజు మనకి ప్రసారం అవుతున్నాయి, మీ సూచన గమనించాము, తప్పకుండా ప్రయత్నం చేద్దాము. ఇక మనకి పంపించారు, ఈరోజు ఉభయ కుశలోపరి శ్రోతల అభిప్రాయాలు చదువుతున్న తీరు ప్రశంసనీయమంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అభిమాన శ్రోత అంటూ రాసి పంపించారు పంతాడు శ్రీనివాసరావు మోరిపాలెం నుండి రాశారు. ఇక తర్వాత చూద్దాం, వీరు రాసి పంపించారు మనకి, రాత్రి 8:15 ఆకాశవాణితో నా అనుబంధం కార్యక్రమం బాగుంది, ధన్యవాదాలు అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిని కట్ల రాజేశం సరోజిని మయ వారి కుటుంబ సభ్యులు. తర్వాత ముందుగా మెసేజ్ తప్పుగా టైప్ చేసి
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, మీరింతవరకు విజయవాడ కేంద్రం కార్యక్రమాలు రిలే విన్నారు.

0: రైతు సోదరుల కోసం స్థానిక వ్యవసాయాంశాలు, సంస్కృతికి అద్దం పట్టే స్థానిక కళలు, అందరికీ అవసరమైన స్థానిక సమాచారం,
1: వీటన్నింటికీ వేదికగా మీకోసమే ప్రత్యేకంగా వెలసింది స్థానిక ఆకాశవాణి కేంద్రం.
0: మీ ప్రాంతంలోని ఎఫ్ఎం బ్యాండ్ రేడియోను ట్యూన్ చేసుకోండి.
1: మీ ప్రాంతం గురించి మరింత ఎక్కువగా తెలుసుకోండి.

ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है, तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
1: మహారాష్ట్ర కొంకణ్ కా హాపూస్, అల్ఫాన్సో, గుజరాత్ కా కేసర్, యే తో ఆమ్రస్ కీ జాన్ హై, ఉత్తర్ ప్రదేశ్ కా దశరీ ఔర్ మేరీ కాశీ కా లంగడా, బిహార్ కా జర్దాలు, చౌసా, మాల్దా, హర్ నామ్ కే సాథ్ లోగో కీ యాదే జుడీ హుయీ హై. దక్షిణ భారత్ జాయియే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణ రేఖా, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై.
0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద, 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మల్హర్లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर.

0: एंड अभी मैं उड़ीसा से खेलता हूँ। मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया, इंडिया को रिप्रेजेंट कर रहा हूँ इंटरनेशनली।
1: और गुरिंदर वीर जी का क्या है?
2: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूँ। पहला इंडियन हूँ जो 10.1 के बैरियर के नीचे भागा है।
3: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए। मैं आईसेक का भी जिक्र करना चाहूंगा। यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है। साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है।
3: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ను రక్షించి చికిత్స అందించి రప్తీ నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है। इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है। इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है। यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है।
3: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్ దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. కల్పలత శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటల కార్యక్రమం వింటారు. ముందుగా వెలుగునీడలు చిత్రానికి ఘంటసాల పాడిన పాట రచన శ్రీశ్రీ. ఈ పాటను వినిపించమంటూ పశ్చిమ గోదావరి జిల్లా సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

నోము చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట వింటారు. ఈ పాటను వినిపించమంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, సాయి కుమార్, దివ్యజ్యోతి, అభిజాన్, సియోనా, శ్యామల, వెంకటేష్, సాయి ప్రకాష్, సుష్మా, కృష్ణ, సూరికళ, అశోక్ బాబు, శోభన్ బాబు కోరుతున్నారు.

0: फैन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: కల్పలత కార్యక్రమం తర్వాత పగ సాధిస్త చిత్రానికి బిఠాపురం స్వర్ణలత వి వసంత గానం వింటారు. సంగీతం సత్యం, రచన అప్పలాచార్య. ఈ పాటను వినిపించమంటూ కరీంనగర్ జిల్లా మనుగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, రామకృష్ణయ్య, గంగాధర్ శ్రీనివాస్, కార్తీక్, ఈశ్వర్ కోరుతున్నారు.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగానం వింటారు. రచన సిరి వెన్నెల. ఈ పాటను వినిపించమంటూ, ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్, సుగ్నాబాయి, రాధామున్న, సుధారాణి, సాయి తేజ, లీలాసింగ్ కోరుతున్నారు.

మజ్ను చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు రచన దాసన్నారాయణరావు. ఈ పాటను వినిపించమంటూ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ కోరుతున్నారు.

గోపాలరావు గారి అమ్మాయి చిత్రానికి ఎం రమేష్ పి సుశీల గానం వింటారు రచన గోపి. ఈ పాటను వినిపించమంటూ హోసకోట తాలూకా నారాయణ ఖేర్ గ్రామం నుంచి ఆకాష్, శారద, అశ్విని, రమేష్, నాగరాజాచార్య, మురళి, వెంకటాచార్య, జయమ్మ వీరందరి కోరికపై ఈ పాట.

మాయని మమతా చిత్రానికి ఘంటసాల పిసుశీల గానం వింటారు. రచన సి నారాయణ రెడ్డి. ఈ పాటను వినిపించమంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లిపల్లి గ్రామం నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత కోరుతున్నారు.

అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు చిత్రానికి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఎస్, జానకి గానం వింటారు రచన వేటూరి. ఈ పాటను వినిపించమంటూ పాలకొల్లు నుంచి న్యాపతి రాఘవేంద్ర కృష్ణవేణి త్యాగులు కోరుతున్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. వార్తల వివరాలు.

0: ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఆర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కి పరంపరా కా హిస్సా హై ఆర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కి భావనా కి జలగ్ భీ మిల్తీ హై. ఆర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయ్ సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయి బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఆర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఆర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఆర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు, రాజరాజ చోళుడి కాలానికి చెందిన ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాచీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలతచెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు అని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజేశ్వర్ పేర్కొంటూ,
2: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకొని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్ గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలబడుచుకోవాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
3: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు, ఈ కార్డు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది.

0: నేరుగా బ్యాంకు ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
1: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
2: ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
1: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ఒక డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుదిదశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 ఫైనల్కు చేరగా, గుజరాత్ టైటాన్స్ 3 ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహన ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొని, ధూమపానం వద్దు, జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: పార్టీ కావాలంటే ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ, పిజ్జా పార్టీ. ఏది నీ కార్డు పిన్ను? ఈ నా కార్డు డీటెయిల్.

0: స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్, ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
1: వనితావాణి కార్యక్రమంలో ముందుగా సుస్థిర అభివృద్ధి, స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణకుమారి గారి ప్రసంగం వింటారు.
2: అభివృద్ధి అంటే మెరుగైన రోడ్లు, ఆనకట్టలు, ఫ్యాక్టరీలు, భవనాలు, వీటితో పాటుగా తలసరి ఆదాయం, జాతీయ ఆదాయం పెరుగుదల, మెరుగైన సౌకర్యాలు, అందరికీ విద్య, ఇవన్నీ కలిస్తేనే అభివృద్ధిగా పరిగణించాలి. ఈ అంశాలతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి పదానికి ప్రజల ఆమోదం వంటి అంశాలు చేరితే అది సుస్థిర అభివృద్ధి అవుతుంది. సుస్థిర అభివృద్ధి అంటే పరిపూర్ణమైన అభివృద్ధి. అయితే కొన్ని విషయాలలో అభివృద్ధిగా అనిపించినా సుస్థిర అభివృద్ధిగా పరిగణించలేకపోతున్నాం. ఎందుచేతనంటే ఒకరికి అభివృద్ధిగా అనిపించిన విషయం మరొకరికి విధ్వంసకారవ్వచ్చు. 1962 రేచల్ కార్సన్ సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది. అందులో పంట పొలాలలో పురుగుమందు వాడకం వల్ల పర్యావరణానికి ఎంత హాని జరుగుతుందో వివరించిందామె. పురుగుమందు వాడకం వల్ల పంట దిగుబడి పెరుగుతుంది, కానీ పర్యావరణం దెబ్బతింటుంది. దీనిని సుస్థిర అభివృద్ధి అనలేము. పర్యావరణం విధ్వంసం కాకుండా జరిగే అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటారు. 1980 అంతర్జాతీయ ప్రకృతి సహజ వనరుల పరిరక్షణ సంఘం ఈ భావనను ప్రకటించింది. సుస్థిర అభివృద్ధి అనే పదం 1987 బ్రట్లాండ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాచుర్యంలోకి వచ్చింది. అంటే వర్తమాన అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలను తీర్చుకోవటంలో రాజీపడని అభివృద్ధి సుస్థిర అభివృద్ధి అంటారు. ఈ అభివృద్ధి యొక్క ప్రాధాన్యత దృష్ట్యా ఐక్యరాజ్య సమితి 2005-15 దశాబ్ద కాలాన్ని సుస్థిర అభివృద్ధి కోసం విద్యగా ప్రకటించింది. సుస్థిర అభివృద్ధిలో 3 భాగాలున్నాయి. అవి సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ. ఇవి పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. సుస్థిర అభివృద్ధికి కొన్ని లక్ష్యాలున్నాయి. అవి పేదరిక నిర్మూలన, ఆదాయాన్ని పెంచటం, సబ్సిడీలను తొలగించటం, అభివృద్ధి కొనసాగింపు, ఆర్థిక ప్రోత్సాహకాలు, క్రమబద్ధీకరణ విధానాలు, జీవ వైవిధ్య రక్షణ, మేధో సంపత్తి హక్కుల విస్తరణ, మార్కెట్ ఆధారిత వ్యూహాలు మొదలగునవి. ఈ సుస్థిర అభివృద్ధి పర్యావరణ దృక్పథాన్ని పెంచి పాలనలో ప్రభుత్వ చర్యల విస్తరణ ప్రాధాన్యతను పెంచుతుంది, ప్రకృతికి ప్రాధాన్యతను ఇస్తుంది. ఇది నిలకడైన అభివృద్ధి. అయితే ఈ నిలకడ అనే పదానికి ఆర్థిక శాస్త్రవేత్తలు ఒక రకంగానూ, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు ఒక రకంగానూ వ్యక్తీకరిస్తారు. ఆర్థిక శాస్త్రవేత్తలు ఆర్థిక ఉత్పాదకత, ఆదాయం, వినియోగం లెక్కలోకి తీసుకుంటే, పర్యావరణ జీవశాస్త్రజ్ఞులు వృక్ష జీవ జలాల పరిరక్షణను తీసుకుంటారు. సరళీకృత ఆర్థిక విధానం అమలవుతున్న భారత్ వంటి దేశానికి ఇలాంటి అభివృద్ధి చాలా ఉపయుక్తమైనది. అయితే ఇటువంటి అభివృద్ధికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి పర్యాటక కేంద్రాలను పరిశుభ్రంగా ఉంచటం, అన్ని తరగతుల వారికి ప్రయాణ సౌకర్యాలు కల్పించటం, చారిత్రక కట్టడాలను కాలుష్యరహితంగా ఉంచటం, యాత్రికులకు ప్రార్థనా స్థలాలకు సంబంధించిన పవిత్రతను తెలియచేయటం, సాంప్రదాయ వారసత్వ వనరుల పరిరక్షణకు వైజ్ఞానిక శిక్షణ తరగతులను నిర్వహించటం, సహజమైన జలాశయాలు, ఉద్యానవనాలను సంరక్షించటం, పేదరిక నిర్మూలన, లింగ సమానత్వం, సంపూర్ణ ఉపాధి, పారిశ్రామికీకరణ, నూతన ఆవిష్కరణలు, మౌలిక వసతులు, వినియోగ పెంపు మొదలైన అంశాలతో మెరుగైన సమాజాన్ని నిర్మించటం. స్త్రీలకు పర్యావరణ నిర్వహణ అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర ఉంది. ప్రపంచ జనాభాలో సగభాగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు పూర్తిగా పురుషులతో సమానంగా అన్ని అంశాలలో

స్వేచ్ఛను పొంది మహిళా సాధికారికతను సాధిస్తున్నారా? దేశంలో మహిళల జీవన విధానం మెరుగైందా? పురుషులకు సమానంగా ఆమెకు తగిన గౌరవం లభిస్తోందా? ఒకప్పటి పరిస్థితులకి ఇప్పటికి వచ్చిన మార్పులు ఏంటి? అమ్మ జాతికి సమాజంలో పురోగతి ఎలా ఉంది? ఒక్కసారి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేని పరిశీలిస్తే ఏ అంశాలు పురోగతిలో ఉన్నాయి, ఏ అంశాలలో వెనకబడి ఉన్నాయి అనేది తెలుస్తుంది. నేను ఇప్పుడు చెప్పబోయే అంశాలు 2005-06, 2015-16 సంవత్సర అంతరాల మధ్య కాలానికి సంబంధించింది. మహిళల పేరున ఉన్న వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు 15.1 నుంచి 53% పెరిగింది. అక్షరాస్యత 55.1 నుంచి 68.4% పెరిగింది. కుటుంబ కలహాలు 37.2 నుంచి 28.8% తగ్గింది. స్వేచ్ఛా స్వాతంత్రాలు 33 నుంచి 41% పెరిగింది. ఉద్యోగాలలో భాగస్వామ్యం 43% నుంచి 31% తగ్గింది. ఆరోగ్య సమస్యలు 12.6 నుంచి 20.7% పెరిగాయి. ఇంటర్నెట్ వినియోగం 30 నుంచి 37% పెరిగింది. ఈ అంశాలను పరిశీలిస్తే మహిళ ఆర్థిక కార్యకలాపాలలో పూర్తి స్థాయిలో వినియోగింపబడటం లేదు అని అర్థమవుతోంది. సుస్థిర అభివృద్ధిలో మహిళలను భాగస్వామ్యం చేయటం అనేది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా మహిళలను భాగస్వాములుగా చేయటానికి ప్రత్యేకమైన శిక్షణా తరగతులను నిర్వహించవలసి ఉంది. వీటినే ఇంగ్లీష్లో కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని అంటారు. స్త్రీలకు అనేక కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆమె ఎక్కువగా తన సమయాన్ని ప్రేమైక శ్రమ అంటే లేబర్ ఆఫ్ లవ్కు కేటాయిస్తుంది. ఇది వేతనరహిత శ్రమ. పురుషులతో పోల్చి చూస్తే వేతనంతో కూడిన ఉపాధి కోసం చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తుంది. అంతర్జాతీయ ఆర్థిక ఫోరం లింగ వైవిధ్యాన్ని తొలగించి సమానత్వాన్ని సాధించి ఏ అంశాలలో స్త్రీలు వెనకబడి ఉన్నారో గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే వారిని ఆర్థిక వ్యవస్థలో భాగస్థులను చేయవచ్చు అని పేర్కొంది. మహిళా సాధికారికత ఒక నాణ్యమైతే దానికి ఒకవైపు సుస్థిర అభివృద్ధిలో స్త్రీ భాగస్వామ్యం, మరోవైపు కేవలం మహిళలను మాత్రమే ఇందులో భాగస్వాములను చేయటం. ఇంతవరకు హరిత ఆర్థిక వ్యవస్థలో పురుషులదే ఆధిక్యం. కానీ ఇప్పుడు మహిళలను ఇందులో ఎక్కువ భాగస్వాములుగా చేస్తున్నారు. మహిళలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తే వారు సాధించలేనిది ఏదీ లేదు. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో వేటమామిడి అనే గ్రామం ఉంది. అందులో 500 కుటుంబాలు ఉన్నాయి. అవి షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాలు. వీరికి పెద్దగా చదువు లేదు. అలాంటి స్త్రీలు ఒక పెద్ద విద్యుత్ ప్రాజెక్టును నడుపుతున్నారు. ఈ గ్రామంలో సహజ సిద్ధమైన జలపాతాలు, నదులు, వాగుల నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసి స్థానికుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటమే లక్ష్యంగా ఒక చిన్న నీటి ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పేందుకు పూనుకున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్తును యూనిట్ 1.49 రూపాయలకి కేంద్ర విద్యుత్ పంపిణీ వ్యవస్థకు విక్రయిస్తున్నారు. సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన ఆదాయం పొందుతున్నారు. ఈ ప్రాజెక్ట్ కమిటీలో ఉన్న సభ్యురాళ్లలో 5వ తరగతి వరకే చదివిన వారు ఎక్కువగా ఉన్నారు. వెలుగు పథకం విజయవంతం కావటంతో మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ప్రారంభించి మురికి వాడల లేని పురపాలక వ్యవస్థని పటిష్టం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇసుక తవ్వకాల నిర్వహణ బాధ్యతలను స్వయం సహాయక బృందాలకు అప్పగించటం జరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రాధాన్యతలను తమకు తాము నిర్వచించుకోగల శక్తి, తమను తాము తమకు తాము విధించుకున్న బంధాల నుండి విముక్తి చేసుకునే ప్రక్రియే సాధికారికత. ఈ సుస్థిర ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర ఇనుమడించాలంటే కొన్ని అంశాలలో వారికి శిక్షణ

0: మా తరగతులు నిర్వహించాలి. అవి ముఖ్యంగా లింగ వివక్ష, అడ్వొకసీ, అభివృద్ధి మరియు మనుగడ, నైపుణ్యాలు, రాజకీయ ప్రభుత్వాల ప్రోద్బలం, ఆర్థిక నిర్వహణ, ఆరోగ్యం, రక్షణ, అనియత విద్య మొదలైన వాటిపై దృష్టి సారిస్తే సాధికారికత సాధించిన మహిళ సుస్థిర అభివృద్ధి సాధించటంలో అద్భుతాలను సృష్టించగలదు.
1: మీరింతవరకు సుస్థిర అభివృద్ధి స్త్రీల కొరకు స్త్రీల చేత అంశంపై ఏ కృష్ణకుమార్ ప్రియగారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు శ్రీమతి కె గాయత్రి గారి కవితలు వింటారు.
2: కవితా శీర్షిక మహాకవి గురజాడ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. తెలుగు వెలుగుల మహాకవి ఓ సాహితీ పితామహ. వాడుక భాషను వాడిగా అడుగులు వేయించి గొప్ప గుర్తింపు తెచ్చిన రాయవరపు రాజసమ. సంఘ సంస్కర్తల గజపతి మా గురజాడ. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. అడుగడుగున వందనాలు ఓ అభ్యుదయ కవీశ్వర. నీ కన్యాశుల్క ఆవిష్కరణ ఎందరో కన్యల కన్నీటి ఏటికి ఓ ఆనకట్ట. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాల కదే తొలిమిట్టు. దురాచార నిర్మూలన నీ ఉడుంపట్టు నేటి వనిత విజయాల కదే తొలిమిట్టు. నీ చేతిలో పురుడు పోసుకున్న అందాల కన్నమ్మ పుత్తడి బొమ్మ కలలు అసంపూర్ణమై దుర్గను చేరెను పూర్ణమ్మ. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. కన్నవారికది మేలుకొలుపై అతివల దుస్థితి తొలగెను పరిపూర్ణంగా. నీ పిలుపు మాకు కనువిప్పు, నీ అడుగులు మాకు ఆదర్శాలు. మంచి చేయుట నీ ధ్యేయం, మానవతకు నీవు ప్రతిరూపం. తెలుగు జాతి ఖండాంతరాల ఖ్యాతి నీ రచనాశక్తి, మార్గదర్శి మా తరతరాల ఇతోరిక కృషికి. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. తెలుగునాట నేటికీ పలికే నీ దేశమును ప్రేమించుమన్నా. ప్రముఖ గేయమై మా మది అమృత భాండమై. ఒట్టి మాటలు కట్టిపెడుదము ఒట్టు నీకిదే. మేలు చేయ తలపెట్టెదము గట్టి తలంపు చేసి. వెంకట రామదాసు కౌసల్యమ్మల ముద్దుబిడ్డ, పునీతమైనది నీ జననంతో మన తెలుగు గడ్డ. మహదానందం అపారాయా మిము తలంచా, తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. తెలుగు అక్షర సుమాలు అర్పించావు భక్తి శ్రద్ధలతో. అమర జీవివై జీవించు మా కవితాక్షరాలలో. మరో కవితా శీర్షిక వాన వెలిసిన దృశ్యం. ఓ వర్షమా నువ్వు కురిస్తే హర్షమే. ఇంద్రధనసు రంగులు ఆకాశానికి హంగులు. చిటపట చినుకుల సవ్వళ్ళు మీడు భూమిలో పులకింతలు. చిరుజల్లులు చూడగా పరవశించే నా నయనాలు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. ఎన్నాళ్లకు నీ పరవళ్ళు తట్టి సృశించే నా దోసిళ్ళు. చినుకు చినుకు చేరే విరిజల్లై మదిని తట్టి పిలిచి కేరింతై. చిగురింపచేసే తొలకరి జల్లు రైతు మదిలో ఆశల పందిళ్ళు. కదిలి దుక్కి దున్నెనే నాగళ్ళు. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. వడివడిగా పరుగులిడి జడివానై మడిగండిలో పారినే ఎరులై. పొడమి తల్లిని మార్చివేసవే పచ్చచీరవై మెరిసె భానుడది చూసి వెండి కిరణాలై. చెలిమి చేసి పరవశించే సూర్యరశ్మి విస్మరించక ప్రసాదించుము మాకు కలిమి. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. వెలిసెనిప్పుడే జడివాన మెల్లమెల్లగా ఏం చెప్పనమ్మా నీవు తెచ్చిన వైభోగం. భూమాతను చేసినొక కడిగిన ముఖ్యమటుల బాధల భారాన్ని చెరిపివేసే

0: ఒక చిరునవ్వులా. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం. చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. మానవాళి దినచర్యలో మొదలైందో కొత్త క్షణం. చల్లటి పిల్లగాళ్ళు పరుచుకున్న ఈ ప్రపంచం. చూడచక్కటి దృశ్యం అదెంత భాగ్యమో. తరచిచూడ చెమ్మగిల్లి నా కనులు. తొలగించే నా అదృశ్య మనోవేదన. ఏమి భాగ్యం, ఏమేమి భాగ్యం ఈ క్షణానుభూతి. వర్ణించచాలదు నా అక్షర జ్ఞానం. పలికి నా మనసు ప్రకృతితో వాన వెలసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. పలికే నా మనసు ప్రకృతితో వాన వెలిసిన ఈ దృశ్యం నాలో సదా నిలిచిపోతుందని. మరో కవిత జననానికి మరణానికి మధ్య. జననం మూడు అక్షరాల మహా అద్భుతం, అమోఘం, అత్యంత ఆనందకరం. మరణం కూడా మూడు అక్షరాల తీవ్ర దుఃఖం, హఠాత్ పరిణామం, మహావిషాదం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. ఈ రెంటికి మధ్య ఉన్నది అదే మూడు అక్షరాల బహుముచ్చటైన జీవితం. మనందరి జీవితం చిత్రమైన జీవితం. పసిపాపల బోసినవ్వుల కృష్ణలీలలు మనం. బుడిబుడి అడుగుల ముద్దుమాటల ముత్యాల మూటలం. బాలబాలికల చిరుదివ్వెల వెలుగులం మనం. సిగ్గుమొగ్గలేయు యవ్వనపు పైరుపై పిల్లగాలుల సవ్వడి మనం. కోటి ఆశలు చిగురులు వేయగా మొదలెడి వైవాహ జీవనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. సృష్టిని ప్రతిసృష్టిచేయు నవదంపతుల సహజీవన వైనం. తల్లి బిడ్డల అన్నతమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళ అమ్మమ్మ నానమ్మ జేజమ్మల ప్రేమానురాగాల పూలవనం. అమ్మా నాన్న అత్తా మామ తోడికోడళ్ళ ఆడపడుచుల అల్లుళ్ళ కోలాహల జీవన కావ్యం. ఇవన్నీ ఒకెత్తైతే ప్రేమ, అనురాగం, ఆప్యాయత, ఇష్టం, సఖ్యత, సహాయం, ఇచిపుచ్చుకోవడం, లాలన, పాలన, నైపుణ్యం వంటి అనేక రసరమ్య కళల సోయగాల పోషకులం మనం. ఇంకా కోపం, పగ, విసుకు, చిరాకు, అసహనం, ద్వేషం, ప్రతీకారం, దుర్భాష, కీడు, చెడుతలంపులు వంటివి విడనాడి మనందరం ముందుకు సాగించాలి ఈ జననానికి మరణానికి మధ్య ఉన్న నిండు నూరేళ్ల జీవితం. మరో కవిత తేనె సంతకం. ఎటు చూసినా ఏం చేసినా నువ్వు కనిపిస్తూ ఉంటే ఏం చెప్పినా ఏం అడిగినా మనసు మాట వినదే. అందమైన అద్భుత అనుభవమే ఇది నాకు. అర్థం అవదు. ఇది వరమో లేక శాపమో? ఇది ప్రేమేనా లేక మాయా? ఏమిటో ఈ వింత. ఇది ప్రేమేనా లేక మాయా? ఏమిటో ఈ వింత. ఇలలోనే ఉన్నా కానీ కల కాదు కదా. ప్రియతమా అందామంటే చాలదంది పెదవికి. ప్రాణమా అందామంటే ఊరుకోదు ఊపిరి. ఈ రెంటికి మించి మరి నువ్వెవరో చెప్పవా? అర్థం అవ్వని ఈ అంతరాత్మకి ఆనందమేలా? భావం తెలీదు కానీ భారమే ఇది నాకు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. బదులులేని ప్రశ్నలకు ఈ నా రాతలే బరువెక్కిన గుండెకు ఓదార్పులు. రాతలు కావివి నా తలపు తేనెధారలు కాని బంధం కాదిది. అంతకు మించిన అనుబంధమిది. గత జన్మ జ్ఞాపకాల కొనసాగింపు ఈ నా జీవితం. ఇలలో కాదు ఊహల కౌగిలిలో పంచభూతాల సాక్షిగా నా సర్వస్వం నీవే. అనురాగాలు లేక ఇది ప్రేమ మొదవులకే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది. తేనె సంతకమిది. అనురాగాలు లేక ఇది ప్రేమ మధువులకే అక్షరాలివి. తేనెను త్రావిన నా మనసే చేసే సంతకమిది. తేనె సంతకమిది.
1: మీరింతవరకు శ్రీ గాయత్రి గారి కవితలు విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా, అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలామంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలో ఒక చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఇరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్క వేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల

0: పీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు. అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది, దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్కి పైన కవర్లాగానో ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలామంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలోను అనంతరం హిందీలోను వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఈ కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక రెండో భాగం వింటారు. పాల్గొన్నవారు కె మోన్యశ్రీ, జె జాహ్నవి, కె చక్రిక, టీవీఎన్ మతులిక.
1: అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, 10వ తరగతి చదువుతున్నాను. ముందుగా నాకు ఈ సువర్ణ అవకాశాన్ని ఇచ్చిన ఆకాశవాణికి నా ధన్యవాదాలు. ఆకాశవాణి 90 వార్షికోత్సవ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో నాకు 2వ బహుమతి వచ్చింది. ముందుగా ఒక పాటతో స్టార్ట్ చేస్తాను.

ఇప్పుడు నా ప్రియనేస్తం ఆకాశవాణి గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఆకాశవాణి ఈ పేరు ఈ తరం పిల్లలకి కొత్త కావచ్చు, కానీ 90ల పిల్లలకు అదొక మధుర జ్ఞాపకం. ఆ కాలం పిల్లలు ఆకాశవాణి ద్వారా వినోదం, ఆహ్లాదం మాత్రమే పొందేవారు కాదు, ఎంతో జ్ఞానాన్ని కూడా సంపాదించుకునేవారు. అధికారికంగా ఆకాశవాణిగా పిలువబడే ఆల్ ఇండియా రేడియో 1936 జూన్ 8 స్థాపించబడింది. నేడు ఆకాశవాణి ప్రసార భారతి ఆధ్వర్యంలో పనిచేస్తున్న ప్రపంచంలోని అతిపెద్ద రేడియో నెట్వర్క్లలో ఒకటి. 90ల పిల్లలు పెద్దలు అందరూ రేడియో చుట్టూ చేరి ఆకాశవాణి వినేవారు. ఈ కాలంలో లాగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరి చేతుల్లోనూ చెరొక ఫోను ఉండేవి కావు. అందరూ కూర్చుని మాట్లాడుకోవడం కానీ కలిసి కూర్చుని భోజనం చేయటం కానీ లేవు ఈ రోజుల్లో. ఇప్పుడంటే అందరూ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోతున్నారు, కనుక అందరి మధ్య అనుబంధాలు కరువయ్యాయి. అప్పట్లో అందరూ ఒకే రేడియో దగ్గర కూర్చొని ఆ వార్తలు, పాటలు వినేవారు. కాబట్టి అందరి మధ్య అనుబంధాలు, ఆప్యాయతలు ఉండేవి. రేడియో ఒక పరికరమే అయినా మనుషుల మధ్య అనుబంధాలను, ఆప్యాయతలను పెంపొందించేది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చేసరికి 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 215 ఆకాశవాణి కేంద్రాలు, 337 ప్రసార కేంద్రాలు, 139 ఎఫ్ఎం కేంద్రాలు, 99.13% ప్రజలకు ప్రస్తుతం సమాచారాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఇటీవల కాలంలో టీవీ ఛానళ్ల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ ఎఫ్ఎం రేడియో మొదలగు ఛానళ్ల పేరుతో ఇంకా అన్ని వర్గాల వారికి శ్రవణానందాన్ని కలిగిస్తున్నాయి. పూర్వం రేడియో తాతయ్య అనే పిల్లల కార్యక్రమం ఉండేది. ప్రారంభం నుండి ఇప్పటి వరకు అనేకం కార్యక్రమాలు, శాస్త్రీయ, లలిత, జానపద, పాశ్చాత్య సంగీతం, నాటకాలు, గోష్ఠులు, పరిచయాలు, నాటికలు, శబ్ద చిత్రాలు, వివిధ వర్గాల వారికి ప్రత్యేక కార్యక్రమాలు, స్త్రీలకు, విద్యార్థులకు శబ్ద చిత్రాలు రూపకాల ద్వారా చాలా ఆనందాన్ని కలిగించేది. చాలా మంది రచయితలకు, యువతకు ఉపాధి కల్పించింది. పూర్వం రోజుల్లో వార్తల కోసం ఎదురుచూసేవారు అందరూ. చదువురాని వారికి కూడా ఉపయోగపడేది. రైతులకి వాతావరణ సూచనలు ఇవ్వటం వంటివి ఎన్నో చేసింది ఆకాశవాణి. ఇప్పటి కాలంలో కూడా నా ప్రియనేస్తం ఆకాశవాణి వివిధ ఆకర్షణీయమైన కార్యక్రమాలు ద్వారా అందరినీ ఆకట్టుకుంటోంది. ధన్యవాదాలు. ఇప్పుడు నేను ఇంకొక పాట పాడుతోన్నాను. నేను పాడబోయే పాట సంక్షిప్త రామాయణం, తాళం ఆది తాళం.

ఇప్పుడు ఇంకొక కథ. లోభి రైతు కథ. ఒక గ్రామంలో కిషన్ అనే రైతు ఉండేవాడు. అతనికి చిన్న పొలం ఉండేది. కానీ అతను చాలా లోభి. ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని ఎప్పుడూ ఆలోచించేవాడు. ఒకరోజు అతనిని ఒక జ్ఞాని కలిశాడు. ఆ జ్ఞాని ఒక మాయా గింజ ఇచ్చి, ఈ గింజను నాటితే బంగారు పండ్లు వస్తాయి, కానీ ఆశ ఎక్కువైతే అన్నీ పోతాయి అని చెప్పాడు. రైతు గింజను నాటాడు. కొద్ది రోజుల తర్వాత నిజంగానే బంగారు పండ్లు వచ్చాయి. మొదట అతను ఆనందించాడు, కానీ తరువాత ఇంకా ఎక్కువ పండ్లు రావాలని ఆశపడ్డాడు. అందుకే ఒకేసారి చాలా నీరు ఎరువు పోశాడు. కొన్ని రోజుల తర్వాత మొక్క ఎండిపోయింది. రైతు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి తన లోభం వల్లే ఈ నష్టం జరిగిందని అర్థమైంది. ఆ రోజు నుంచి అతను కష్టపడి పనిచేయడం, ఉన్నదానితో సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఈ కథ నుంచి మనం నేర్చుకోవలసిన నీతి ఏంటంటే, లోభం నష్టానికి కారణం. నేనిప్పుడు శంభో మహదేవ అని పాట పాడబోతున్నాను. తాళం చాపు.

0: నాకు ఈ సువర్ణ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణికి చాలా ధన్యవాదాలు.
1: అందరికీ నమస్కారం. నా పేరు మధులిక. నేను ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రథమ బహుమతిని పొందాను. ఈరోజు నేను రేడియో నా ప్రియన ఇష్టం అంశం గురించి మాట్లాడుతున్నాను. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో 90 వసంతాల సాహిత్య సాంస్కృతిక ప్రస్థానం 1930లలో ప్రారంభమైన భారతీయ ప్రసార మాధ్యమ ప్రస్థానంలో ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో కీలక పాత్రను పోషించింది. దేశవ్యాప్తంగా ప్రసారాలు మొదలై 90 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలుగు రాష్ట్రాల సాహిత్య సాంస్కృతిక కేంద్రమైన విజయవాడ ఆకాశవాణి కేంద్ర పాత్రను స్మరించుకోవడం ఎంతో సముచితం. 90 ఏళ్లు ఒకే స్వరం బిలియన్ హృదయాలు అనే నినాదంతో విజయవాడ కేంద్రం తెలుగు భాషకు కళలకు చేసిన సేవలు అనన్యం. చారిత్రక నేపథ్యం మరియు ప్రాముఖ్యత. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు ప్రజలకు వార్తలు, వినోదం మరియు విద్యా విజ్ఞానాన్ని అందించడంలో దశాబ్దాలుగా నమ్మకమైన మాధ్యమంగా ఉంది. 1988లో ఇది ఉత్తమ సాంకేతిక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఈ కేంద్రం కేవలం రేడియో కార్యక్రమాలకే పరిమితం కాకుండా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడంలో, వ్యాప్తి చేయడంలో ప్రధాన పాత్రను పోషించింది. సాహిత్య మరియు సంగీత సేవలు విజయవాడ ఆకాశవాణి ఎందరో సాహిత్య మరియు సంగీత దిగ్గజాలకు వేదికైంది. దిగ్గజాల సహకారం. దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, త్రిపురనేని గోపీచంద్ వంటి అగ్రశ్రేణి రచయితలు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, అన్నవరపు రామస్వామి, ఈమణి శంకరశాస్త్రి వంటి సంగీత విద్వాంసులు ఈ కేంద్రంలో కార్యక్రమాలను రూపొందించారు. లలిత గీతాలు, నాటకాలు, రూపకాలు తెలుగువారి హృదయాలను అలవించాయి. ప్రముఖ కార్యక్రమాలు కొండ నుండి కడలిదాకా, మధుర క్షణాలు, విక్రాంతగిరి శిఖరం వంటి అద్భుతమైన రూపకాలు, నాటకాలు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించాయి. తెలుగు సాంస్కృతిక అద్దం విజయవాడ కేంద్రం గ్రామీణ మహిళా యువజన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ సమాజంలోని అన్ని వర్గాలను చేరుకుంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్యా సంబంధిత కార్యక్రమాలు, ముఖ్యంగా కృష్ణవేణి వంటి రూపకాలు తెలుగువారి జీవన శైలిని ప్రతిబింబించాయి. నేటి ప్రస్థానం 90 ఏళ్ల ప్రయాణంలో ఆకాశవాణి విజయవాడ కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటూ డిజిటల్ మాధ్యమంలో పోటీ పడుతూ తన ఉనికిని చాటుకుంది. నేటికీ రేడియో మాధ్యమం ద్వారా ప్రజలకు నమ్మకమైన సమాచారం, ఉన్నతమైన సాహిత్య సంగీత కార్యక్రమాలను అందిస్తుంది. 90 ఏళ్లుగా తెలుగునాట సాహిత్య సంగీత సాంస్కృతిక వికాసానికి ఆకాశవాణి విజయవాడ చేసిన సేవలు చిరస్మరణీయమైనవి. రేడియో కాలానుగుణంగా మారుతున్న విజయవాడ ఆకాశవాణి వినిపించే ఆత్మీయ స్వరం తెలుగువారి గుండెల్లో నిలిచి ఉంటుంది. శ్యామల దండకం.

అందరికి నమస్కారం. నా పేరు కేమోన్యశ్రీ. నేను 7వ తరగతి చదువుతున్నాను. నాకు ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో ఎస్సే రైటింగ్ లో కాన్సలేషన్ ప్రైజ్ వచ్చింది. నేను ఈరోజు నా ప్రియనేసం ఆకాశవాణి గురించి చెప్పబోతున్నాను. మానవ విజ్ఞానానికి పునాది వేసిన అద్భుత సాధనం ఆకాశవాణి. ఎన్ని కాలాలు గడిచినా నీ ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. టీవీలు, స్మార్ట్ ఫోన్లు రాకముందు నుండి నేటి వరకు నీవు నాకు అత్యంత చేరువలో ఉన్నావు. నీవు నాతో ఒక మంచి స్నేహితుడిలా చక్కగా మాట్లాడతావు. నీవు కేవలం పాటలకే కాదు, విజ్ఞానానికి నిలయం. ఉదయాన్నే వినిపించే భక్తి గీతాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తరువాత వచ్చే వార్తలు ప్రపంచాన్ని మాకు చూపించేవి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే పిల్లల కోసం కథలు, విద్యార్థుల కోసం విద్యా విషయాలు ఇస్తాయి. ఆరోగ్య సూత్రాలు, పర్యావరణ పరిరక్షణ, విద్య, ప్రభుత్వ పథకాలు సామాన్యుడికి అర్థమయ్యేలా వివరిస్తాయి. ఆకాశవాణిలో ప్రసారమయ్యే నాటికలు, కథలు వింటున్నప్పుడు ఆ సన్నివేశాలు మన మనసులో ఒక రంగుల చిత్రంగా మలుచుకుంటుంది. ఇది మన ఊహాశక్తిని పెంచుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా మన వెంట ఉండి మనల్ని ఆనందింపజేస్తుంది. అందుకే నాకు ఆకాశవాణి అంటే చాలా ఇష్టం. నేడు ఎన్ని ఆధునిక సాధనాలు వచ్చినా ఆకాశవాణి ఇచ్చే అనుభూతి ప్రత్యేకం. ఆకాశవాణి ఒక చరిత్ర. మాటలతో మాయ చేస్తూ, పాటలతో పరవశింపచేస్తూ నాకు విజ్ఞానాన్ని పంచేది ఆకాశవాణి. నాకు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అదృశ్య ప్రియనేస్తం. ఈ మండు వేసవిలో మీ మనసుకు చల్లదనాన్ని ఇచ్చి మిమ్మల్ని మరింత సూపర్బ్గా చేయడానికి ఒక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఫిమోనియా విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్రెండ్స్, మన విజయవాడలో ఎండలు ఎలా ఉన్నాయంటే

0: ఉదయం 9 దాటితే చాలు, బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. తప్పనిసరి అయితే కానీ బయటకు రాకండి. అందరూ వాటర్ ఎక్కువగా తాగండి. దానితో పాటు మజ్జిగ, సబ్జా వాటర్ వంటివి తీసుకుంటూ ఉండండి. ఇక ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రాం స్టార్ట్ చేసేద్దామా? గెట్ రెడీ ఫ్రెండ్స్. మనం లైఫ్లో చాలా హీరోస్ని చూస్తుంటాం, సీరియల్స్లో, సినిమాల్లో, స్టోరీస్లో, అవునా? అయితే హీరో అంటే మనకు వెంటనే గుర్తొచ్చేది సినిమా స్క్రీన్ మీద ఫైట్స్ చేసేవాళ్ళు, ఒక పంచ్తో విలన్స్ని పడేసేవాళ్ళు. కానీ మన రియల్ లైఫ్లో కూడా ఒక సూపర్ హీరో ఉంటాడండోయ్. అయితే ఈరోజు నేను చెప్పబోయే మన హీరోకి సిక్స్ ప్యాక్ ఉండదు, అతనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, స్లో మోషన్ ఎంట్రీ ఉండదు, కానీ ఫ్యామిలీ కోసం ఎవ్రీడే ఫైట్ చేస్తూనే ఉంటాడు. మరి ఆ సూపర్ హీరో ఎవరో గెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఆన్సర్ నాకు వినిపిస్తుంది, మరి ఆన్సర్ ఏంటో చూద్దామా? అమ్మ చెబుతుంది సూపర్ హీరో సినిమాల్లోనే ఉంటాడు అని. కానీ నేను మాత్రం అమ్మకు ఒకటే చెబుతాను, నా రియల్ సూపర్ హీరో మా నాన్నే అని. మరి మీ సమాధానం కూడా నాన్నే కదా. నాన్న అనేది ఒక చిన్న పదం, కానీ ఆ ప్రేమ, త్యాగం, బాధ్యత చాలా పెద్దవి. ఉదయం అందరం నిద్రలో ఉండగానే ఫ్యూచర్ కోసం బయటకు వెళ్ళి రాత్రి అందరం పడుకున్నాక ఇంటికి వచ్చే మనిషి నాన్న మన కోసం ఎన్నో టెన్షన్స్ తీసుకుంటాడు, కానీ ఇంట్లోకి వచ్చాక మాత్రం స్మైల్తోనే మాట్లాడతాడు. మన ఫ్యూచర్ కోసం తన ప్రెసెంట్ని సాక్రిఫైస్ చేసే మనిషి నాన్న. కొన్నిసార్లు నాన్న కోపంగా కనిపిస్తాడు, కానీ ఆ కోపం వెనకాల కేర్ ఉంటుంది, నా పిల్లలు లైఫ్లో స్ట్రాంగ్గా ఉండాలి అన్న బాధ్యత ఉంటుంది. అవునా? ఏంటండి నా మాటలతో అందరూ ఎమోషనల్ అయినట్లున్నారు? ఫ్రెండ్స్, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, చిన్నప్పుడు మనం నాన్న నాకు చాక్లెట్ కావాలి అంటే చాలు, వెంటనే తెచ్చిస్తారు. ఒక్కోసారి మనం అడగకుండానే మనకు కావాల్సింది తెచ్చిస్తారు. చిన్నతనంలో మనం నడవలేక పడిపోతే చేయి పట్టుకొని లేపింది నాన్నే. సైకిల్ తొక్కడం రాకపోతే వెనకాల సీట్ పట్టుకొని పరిగెత్తింది నాన్నే. అన్నిటికన్నా ముఖ్యంగా అమ్మ చేతి దెబ్బల నుండి మనల్ని ఎన్నోసార్లు కాపాడింది నాన్నే. మన సక్సెస్ని అందరూ క్లాప్ చేస్తారు, కానీ మన ఫెయిల్యూర్ని కూడా పర్లేదురా మళ్ళీ ట్రై చెయ్యి అని భుజం మీద చేయి వేసి మనల్ని మోటివేట్ చేసేది నాన్న. మన ఫ్యూచర్ కోసం ఓవర్ టైం చేస్తాడు. కొన్నిసార్లు నాన్న స్ట్రిక్ట్గా కనిపిస్తాడు, కానీ ఆ స్ట్రిక్ట్నెస్ వెనకాల ఫియర్ ఉంటుంది, నా పిల్లలు తప్పుదారిలో వెళ్ళకూడదు అన్న భయం. కొన్ని ప్రేమలు లౌడ్గా ఉంటాయి, కానీ నాన్న ప్రేమ మాత్రం సైలెంట్గా ఉంటుంది. అది మాటల్లో తక్కువ, కానీ యాక్షన్లో చాలా పెద్దది. ఫ్రెండ్స్, మన లైఫ్లో ఫస్ట్ హీరో, ఫస్ట్ బాడీ గార్డ్, ఫస్ట్ మోటివేషన్, ఫస్ట్ ఇన్స్పిరేషన్ అన్నీ కలిపితే అది నాన్న అనే ఒక ఎమోషన్. నా లైఫ్లో నా సూపర్ హీరో మా నాన్నే. సో మీ లైఫ్లో కూడా మీ సూపర్ హీరో నాన్నే కదూ. అందుకే ఈరోజు మనందరం ఇంటికి వెళ్ళాక నాన్న దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నాన్నను తనివి తీరా హక్ చేసుకొని చెబుదాం, నువ్వు లేకపోతే నేను లేను నాన్న, నువ్వే నా సూపర్ హీరో, నీ కలలు నిజం చేయడం నా బాధ్యత నాన్న అని. ఈరోజు ఈ టాపిక్ మిమ్మల్ని ఎంతగానో అలరించింది అనుకుంటూ మరో సరికొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం.
1: నమస్కారం ప్రియమైన రేడియో ప్రేమికులారా, ఆకాశవాణి 90వ వార్షికోత్సవంలో నిర్వహించిన ఎలక్యూషన్ పోటీలో నాకు మొదటి ప్రైజ్ వచ్చింది, అందుకే నాకు ఈ అవకాశం ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి టీంకి ధన్యవాదాలు. ఈరోజు మీతో కలిసి కొన్ని అందమైన జ్ఞాపకాలు, కొన్ని మధురమైన అనుభూతులు మరియు మన హృదయాలకు ఎంతో దగ్గరైన ఒక ప్రత్యేకమైన విషయాన్ని పంచుకోబోతున్నాను. మన జీవితంలో ఎంతోమంది వస్తారు వెళ్తారు, కానీ కొన్ని స్వరాలు మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోతాయి. అలాంటి నా ప్రియమైన నేస్తం ఆకాశవాణి. ఆకాశవాణి చరిత్ర చాలా గొప్పది. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1927లో ప్రారంభమయ్యాయి. 1936లో ఆల్ ఇండియా రేడియోగా అధికారికంగా ఏర్పడింది. తరువాత ఎంవి గోపాలస్వామి గారు ఆకాశవాణి అనే అందమైన పేరును సూచించారు. ఆకాశవాణి ఎంత అందమైన పదమో కదా. ఆకాశం నుంచి వినిపించే వాణి అనే అర్థంతో ఉన్న ఈ పేరు, అది ఒక పేరే కాదు, కోట్లాది భారతీయుల హృదయాల్లో మధురమైన అనుభూతిగా నిలిచిపోయింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టీవీ ఉండేది కాదు,

0: ప్రతి చేతిలో మొబైల్ ఉండేది కాదు, కానీ ప్రతి ఇంట్లో ఒక రేడియో మాత్రం ఉండేది. ఉదయాన్నే సుప్రభాతం, భక్తిగీతాలు, మధ్యాహ్నం పాటలు, సాయంత్రం వార్తలు, రాత్రి కథలు, ఇలా రోజు మొత్తం కుటుంబానికి తోడుగా ఉండేది ఆకాశవాణి. వ్యవసాయ కార్యక్రమాలు రైతులకు మార్గదర్శకం అయ్యేవి. విద్యా కార్యక్రమాలు విద్యార్థులకు ఉపయోగపడేవి. వివిధ భారతి వంటి కార్యక్రమాలు సంగీత ప్రేమికుల మనసులు గెలుచుకున్నాయి. శ్రోతలు కోరిన పాటల కోసం ఎంతో ఆసక్తిగా పెద్దవాళ్ళు తమ జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయేవారు. బాలల కార్యక్రమాలు చిన్నారుల ఊహశక్తిని పెంచేవి. హాస్య కార్యక్రమాలు కుటుంబమంతా నవ్వుకునేలా చేసేవి. క్రికెట్ వ్యాఖ్యానాలు అయితే ప్రత్యేక ఆకర్షణ. ముఖ్యంగా గవాస్కర్ బ్యాటింగ్కి మరియు కపిల్ దేవ్ బౌలింగ్కి, కామెంటేటర్ అరిచే అరుపుకి మా ఇంట్లో కన్నుల పండగగా ఉండేది. సీతారాముల కళ్యాణం అప్పుడు ఉషశ్రీ వాక్యానం వింటుంటే మాకు కళ్ళకి కట్టునట్లుగా ఉండేది. వాక్యాత చెప్పే ప్రతి మాట అదే ఆకాశవాణి మహిమ. ఆకాశవాణి ఎంతో మంది కళాకారులను ప్రపంచానికి పరిచయం చేసింది. తెలుగు భాషను స్పష్టంగా అందంగా పలకడం కూడా చాలా మంది ఆకాశవాణి ద్వారానే నేర్చుకున్నారు. ఆ మధురమైన స్వరం, ఆ స్పష్టమైన ఉచ్చరణ, ఆ ఆత్మీయత, ఇవన్నీ ఆకాశవాణి ప్రత్యేకతలు. ఇప్పటి కాలంలో సోషల్ మీడియా వచ్చింది, డిజిటల్ ప్రపంచం విస్తరించింది. కానీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ అంటే మనసులోని మాట అనే కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా ఒక ప్రముఖ ప్రచారణ పొందిన రేడియో కార్యక్రమం. ఇది 2014 అక్టోబర్ 3 విజయదశమి రోజున ప్రారంభమైంది. దీని లక్ష్యం ప్రజల ఆలోచనలను, సూచనలను, విజయాలను, సామాన్య ప్రజలు చేస్తున్న సేవలను గుర్తించి దేశమంతటా తెలిసేలా చేయడం. రాత్రి నిశ్శబ్దంలో రేడియోలో వినిపించే ఆ స్వరం ఇప్పటికీ మనకు ప్రశాంతత ఇస్తుంది. ఎందుకంటే ఆకాశవాణి కేవలం ఒక రేడియో కాదు, అది భావోద్వేగాల వేదిక, జ్ఞాపకాల ప్రపంచం, మన సంస్కృతిని కాపాడుతున్న ఒక గొప్ప మాధ్యమం. అందుకే నా ప్రియనేస్తం ఆకాశవాణి. ఆగండి, మీకోసం ఒక మంచి పద్యాన్ని వినిపిస్తాను. పరుల దిట్టనోరు పాప పంకిలమౌను, పెద్దలను నుతింప శుద్ధి అగును, నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, కాళికాంబ హంస కాళికాంబ. ఇది కాళికాంబ సప్తసతి. దీని భావం, ఓ కాళికాంబ, ఇతరులను నిందిస్తూ ఉండే నోటికి పాపం అనే బురద అంటుకుంటుంది, పెద్దలను గౌరవిస్తూ మాట్లాడితే పుణ్యం కలుగుతుంది, జ్ఞానవంతుడు ఎక్కడైనా ఎప్పుడైనా మంచి మాటలనే మాట్లాడతాడు. రెండో పద్యం, ధనమే మైతిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సబలన్, ఘనతను తెచ్చును, నెంతటి గుణములు కుప్పలకునైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకం. ఓ గువ్వల చెన్న, ధనము స్నేహాన్ని పెంచుతుంది, శత్రుత్వాన్ని కలుగజేస్తుంది, సభలో గొప్పతనాన్ని తెచ్చిపెడుతుంది. ఇలా లోకంలో ఎన్నో గుణాలకు ధనమే కారణమవుతుంది. ఇది మీ చక్రిక, మీ వద్ద నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.
1: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయ మాలిక విన్నారు. బొమ్మరిలో చిన్నపిల్లల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: ఆకాశవాణి అమ్మ మనసు నాటకం వింటారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా శమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. వినండి అమ్మ మన

0: మనస్సు నాటకం.
1: ఏయ్, ఏందే ఇది? నెమ్మది, కింద ఒలికిపోతాయి.
2: ఆ, ఒలికితే ఒలికనే, కింద ఒలికితే నేలపైన నాలికెట్టి నాకుదూ గాని కుక్కలాగా.
1: ఏందే, నేను కుక్కనా? ఒరేయ్, నేను కుక్కనట్రా?
3: అవునా, నా నువ్వు కుక్కవే?
1: నిన్ను ఏందే ఏందే, నువ్వు మరీ అలసిస్తే బొచ్చుకెక్కు కూర్చుంటున్నావు, మొగుడిని పట్టుకుని కుక్క అంటావా?
2: అబ్బో, మొగుడు తాళి కడితేనే మొగుడైపోడు.
1: తాళి కట్టడం ఏంటే? సంసారం చేశా, పిల్లల్ని కూడా కన్నా. ఓ, ఒక్కరినే కదా? పిల్లని కూడా కన్నా?
2: ఆ, కన్నావులే. బురదలో దొరలే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
1: అబ్బా, అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
2: ఏందా, రాత్రి ఒక్క నిమిషం అన్న నిద్ర ఏమా?
1: ఏ, బ్రహ్మాండంగా నిద్రపోతేను?
2: నువ్వు నిద్రపోయావు గురక్క పెట్టి. నేను నిద్రపోయానా?
1: ఏ, నిద్రపోలా? అవును, నువ్వు నిద్రపోలా. రాత్రంతా నన్ను గోకుతూనే

0: బురదలో దొర్లే పంది కూడా కంటుంది 10 మంది పిల్లల్ని.
1: అబ్బా, అసలు ఏందే నీ గోల పొద్దున్నే?
0: ఏందా రాత్రి ఒక్క నిమిషమన్నా నిద్ర ఏమా?
1: ఏ బ్రహ్మాండంగా నిద్రపోతేను?
0: నువ్వు నిద్రపోయావు గురక పెట్టి. నేను నిద్రపోయానా?
1: ఏ నిద్రపోలా? అవును, నువ్వు నిద్రపోలా. రాత్రంతా నన్ను గోకుతూనే ఉన్నావు. ఆ చిరాకులో నిన్ను ఒకటి పీకా కూడా గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు ఏంది, పడుకుంటావా? పోయి పడుకో, నేను తోముతా అంట్లు. నాకు అలవాటేగా.
0: నా బొంద అదేంటి ఆ గోళ?
1: అదే మన ఇల్లు.
0: అది కాదు, ఆ ఇనపడేదేంది?
1: మా అమ్మ దగ్గు. అయితే ఏంది
0: ఆ దగ్గుకి ఇంట్లో ఎవరైనా ఉండగలరా?
1: ఊరుకోవే కాంతం, ముసలిదన్నాక దగ్గు, పడుతుందన్నాక సిగ్గు మామూలేనే. ఎరా నాగార్జున.
2: అవునన్నా.
0: ఏడ్చినట్టే ఉంది నీ పాండిత్యం. అది మామూలు దగ్గు కాదు, క్షయొచ్చింది.
1: అక్షయ్ వచ్చిందా? వాళ్ళ అక్క కూతురు అక్షయరా? అవును, అదొస్తే నీకెందుకే ఏడుపు? బాగానే పూసుకుంటావుగా అక్క అక్క పిల్ల పిల్ల అని.
0: నీది మట్టి బుర్ర కాబట్టే నా బతుకు మట్టి కొంపలు తగలబడింది. ఆ బుర్రే ఉంటే అద్దాల మెడలు తిరిగేదాన్ని. వచ్చింది అక్షయ్ కాదు, క్షయ్య. మీ అమ్మకి టీబీ రోగం వచ్చింది, రేపు మాపో చచ్చుద్ది.
1: మా అమ్మకి టీబీ రోగమా? నీకెట్టో తెలుసే, దగ్గితే టీబీ రోగమేనా? ఈడికి మొన్న గజ్జొచ్చింది. అంటే ఏడుసా? పిచ్చి వాగుడు వాగమాక.
0: ఆ వాగుడు నేను వాగలా, ఊళ్ళో డాక్టర్ వాగాడు. పిలిచి మరీ చెప్పాడు దాన్ని దూరంగా ఉంచమని.
1: డాక్టరా? ఎవడు? ఓ వాడా, వాడు వాడి వైద్యం. పోయినసారి ఏమైందో గుర్తులేదా? జ్వరం వచ్చి సూది మందు ఎయిరాబాబు అని వాడి దగ్గరికి వెళ్ళా. 20 రూపాయలు తీసుకుని కసుక్కున ఒక పోటు పొడిచాడు. జ్వరం 2 రోజుల్లో తగ్గింది గాని ఆ పోటు మాత్రం 15 రోజులైనా తగ్గట్లా. ఏందని తడివి చూసుకున్నా. ఆడబ్బా, ఆడు గుచ్చిన సూది నా పిరకే ఉంది. ఆడొక డాక్టరు, ఆడు చెప్పాడు ఇది ఇనిందంట.
0: పిచ్చి సన్నాసిలాగా మాట్లాడమాక, ఆ రోగం అందరికీ అంటుకుంటుందంట. నీకు నాకు మన బిడ్డకి అందరికీ అంటుకుంటే అందరం సస్తాం.
1: అయితే ఇప్పుడేమంటావే?
0: మీ అమ్మ మంచం తెచ్చి ఆ సెట్టు కిందేద్దాం.
1: ఇక్కడ?
0: ఇక్కడైతే ఊసినా పోసినా మనకి ఇబ్బంది ఉండదు.
1: అందుకని ఇంట్లో ఉన్న అమ్మని తెచ్చి సెట్టు కిందెత్తే ఊళ్ళో జనం ఏమనుకుంటారే?
0: అబ్బో జనం, దాని రోగం మనందరికీ అంటుకుంటే ఇంకా చండాలంగా అనుకుంటారు.
1: అసలు ఇక్కడ ఎట్ట ఉంటుంది ఎండొత్తే?
0: సెట్టు నేడుంటే ఎండెందుకు వస్తుంది?
1: మరి వానొత్తే?
0: వాన సంవత్సరానికి 3 నెలలు పడేది. ముందు అసలు ఈ సంవత్సరం బతకని.
1: మరి సలేతే ఎట్టగే?
0: సలేతే రగ్గులేదా? సోదంగా మాట్లాడుతున్నావు.
1: అయినా సరే నేను ఒప్పుకోను.
0: ఒప్పుకోవా?
1: ఒప్పుకోను.
0: ఒప్పుకోవా?
1: నువ్వు నన్ను కొట్టినా సరే ఒప్పుకోను, ఒప్పుకోను.
0: దేవుడా, ఈ ఒకటితో నేను ఎట్టా కాపురం చేయాలరా నాయన? నా మాట
1: ఏ కాంతం, ఏంటంటే ఆ తలంజి కట్టు కుట్టుకుంటావు? ఆగవే, ఆగవే, ఉండవే. నిన్ననే చూడు, చూడు తల ఎట్ట పొట్టుకు కట్టిందో. నిన్ననే చూడవే, తల ఎట్ట మొప్పి కట్టిందో. ఏంది ఇది?
0: నా కోసం అడిగానా? నువ్వు నీ కూతురు బాగుండాలని అడిగినా. అది నటిలో కూసుంటే కనీసం మూకుడుతో ముద్దు ముచ్చట లేకుండా పోయింది.
2: అదే సంగతి చూసావా అన్న, వదిన ఎంత మంచిదో.
1: అవునే, నువ్వు చాలా మంచిదనివే. నేనే నిన్ను తప్పుగా అనుకున్నా. సరేలేవే, పద అమ్మని తెచ్చి ఈ సెట్ కిందేద్దాం.
2: ఆడదానికి భగవంతుడు 2 గొప్ప ఆయుధాలిచ్చాడు, 1 కన్నీళ్లు, 2 కౌగిళ్లు. వాటి ముందు ఎవడైనా బలాదురే.
3: దొంగ, దొంగ, అరే సంపదాసు, దొంగ సచ్చిపోయాడు, నన్ను ఎత్తుకుపోతున్నాడురా. అరే వదలరా, వదలరా, వదులు.
1: ఉండవే, ఏ అమ్మ, నేనే కొట్టకే సంపదాసునే.
3: ఒరే నువ్వట్రా సుబ్బదాసు, సప్పుడు చేయకుండా మోసుకుపోతంటే నా నగల కోసం నన్ను ఎత్తుకుపోతున్న దొంగ వెదలు అనుకున్నాను. అవును, నన్ను వాకిట్లో తెచ్చారేంది? ఇల్లు కడుగుతున్నారా?
0: శుభ్రంగా ఇల్లు కడుక్కుంటున్నాం, అందుకే సెత్తని బయటపడేస్తున్నాం.
3: ఏందిరా సుబ్బదాసు, నీ పెళ్ళం వాగుతుంది.
2: అవునమ్మా, నీ కొడుకు కోడలు నిన్నింట్లోంచి తీసుకొచ్చి ఈదులు వేశారు.
3: వాళ్ళెవర్రా నన్ను ఈదులేయటకి? కాళ్ళు ఎరగొడతాను ఎదవని. ఒరే దాసు, నన్ను లోపల పట్టుకెళ్ళు.
0: పట్టుకెళ్ళు, నిన్ను ఇంకెక్కడికైనా పట్టుకెళ్తే అది కాటికే.
1: అబ్బా.

0: ఉండవే, అరవ మాకు. అసలే నీకు దెబ్బ తగిలింది. వసే అమ్మ, అసలేమైందంటే నీకు నీకు టీబీ రోగం వచ్చిందే, అందుకని నిన్ను ఇక్కడ పెట్టాం. తగ్గితే లోపలికి వద్దుగానే.
1: ఓ, అందుకా నన్ను దూరం ఉంచారు? అయితే ఓ పని చేద్దాం, నేను దగ్గరుంటేనేగా మీకు ఈ రోగం వచ్చేది. అందుకు నేనే దూరంగా ఉంటా, కానీ నేను లోపల ఉంటా, మీరు బయట ఉండండి.
0: అవును కదా, ఇది కూడా బాగునే ఉంది కాంతం.
2: నీ ముఖంలా ఉంది.
0: అయితే చండాలంగా ఉందన్నమాట.
2: రేపో మాపో సచ్చేదానివి, నువ్వుండి ఇక్కడ.
1: నేనెందుకు ఉండాలే బయట? ఇది నా ఇల్లు, నా రెక్కలు కట్టంతో కట్టే.
2: కట్టావులే పెద్ద యంత్రభవనం, పోతా పోతా కట్టుకుపోతావా ఏంది?
3: నువ్వు కట్టుకుపోతావా, నువ్వు కట్టుకుపోతావా అని అడుగుతుంది వదిన.
2: నీకు బాగా ఎటకారం ఎక్కువైందిరా.
3: నీకన్నా నా వదిన.
2: ఏంటి?
3: నీతో నా వదిన.
1: ఒరే సుబ్బదాసు, సుబ్బదాసు, ఒరే సుబ్బదాసు.
0: అబ్బబ్బబ్బబ్బా, సుబ్బదాసు, సుబ్బదాసు, సుబ్బదాసు, ఎల్లేక సత్తునానే. ఏం పేరు పెట్టావే నాకు? ఆడు చూడు, నా దగ్గర ఎల్పరు. నీ పేరేంట్రా?
3: నాగార్జున.
0: నాగార్జున, చూడు ఎలాంటి పేరు పెట్టారో. నువ్వు ఉన్నావు సుబ్బదాసు, గబ్బదాసు అని పేరు పెట్టావు.
1: తప్పేరా అయ్యా, అది మా నాన్న అంటే మీ తాత పేరు. గొప్ప స్వతంత్ర సమరయోధుడు మీ నాన్నకలాగే. అంత గొప్పవాడి పేరు ఒక పనికిమాలినోడికి పెట్టా, తప్పు కాదు? నువ్వు నన్ను క్షమించినా మా నాన్న మాత్రం క్షమించడురా.
4: నిజమేనమ్మా.
0: రే లే సామంతి, వెళ్దాం.
3: అట్టగే వత్తా.
0: సే మేం బయలుదేరుతున్నాం, ఎదుర్రా.
3: అబ్బో ఏమొద్దో ఏమో.
1: ఒసే కాంతం, నాకు క్షయొచ్చిందా? ఏ డాక్టర్కి చూపెట్టావే నన్ను?
2: దానికి డాక్టర్ కావాలా? దగ్గుతున్నావుగా,
1: మరి నీ కూతురు కూడా దగ్గుతుంది, దానికి క్షయొచ్చిందా?
2: నా కూతురికి క్షయొచ్చిందంటావా? నీ నోరు కుట్టేస్తాను మొసల్దానా. ఈరోజు నీకు ముద్ద కూడా పెట్టను. ఆకలితో మోడు.
1: ఈరోజు ఏముందిలేవే, నువ్వు కోడలైనప్పటి నుంచి మాడుతూనే ఉన్నాను. ఎవరు?
5: నేనమ్మా. అబ్బులు, మీ కోడలి అక్క మొగుణ్ణి.
1: ఓ నువ్వా అబ్బులు, ఏం నాయనా ఈవేళ అప్పుడు వచ్చావు?
5: ఊరికే, ఊళ్ళోకి వచ్చాను మిమ్మల్ని చూసిపోదామని.
1: చూసావుగా, ఇక పో.
2: ఎవరు బావా, ఎంతసేపు అయింది వచ్చి?
5: ఇప్పుడే.
2: అక్క బావుందా?
5: మీ అక్కకు లోటు రానిస్తారా? పువ్వులు పువ్వుల్లో పెట్టి చూసుకోను.
1: ఏం నాయనా, ఈ మధ్య బట్టలు అమ్మడం మానేసి పూలు అమ్ముకుంటున్నావా?
2: నువ్వు నోరు మూసుకో, నీ గురించి నాకు తెలియదా బావా. అక్క అదృష్టవంతురాలు.
5: అదృష్టం ఏముందిలే, ఎవరికైనా దక్కొచ్చు. మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాగా చూసుకోవటం మగాడిగా నా ధర్మం. మర్చిపోయా, పెట్టు.
1: ఏమిట్రా అవి, డాగులు పడ్డాయి తెచ్చావు?
5: డాగులా?
1: అదిగో కనబడ్డంలా, మొత్తం డాగులే. కొన్నావా ఇక్కడ ఏరుకొచ్చావా? ఇందా ఇటు చూపించు.
5: డాగులంటేంటి, ఎక్కడమ్మా డాగులు?
1: ఆ డాగు అనుకున్నా, బాగానే ఉన్నాయిరా.
2: రా బావా, నించోనే ఉన్నావు, కూర్చో. అవును, వ్యాపారం ఎలా ఉంది?
5: ఆ వ్యాపారానికే బ్రహ్మాండంగా ఉంది కాంతం. ఈ మధ్య ఇంకో ఇల్లు కూడా కడుతున్నా, మీ అక్కకి తెలీదు చెప్పమాక. అవును, ఇంకా ఈ మట్టి కొంపలో ఎలా ఉండగలుగుతున్నావు? ఇబ్బందిగా లేదా?
1: ఇప్పటి వరకు లేదులే అయ్యా, నువ్వు లేనిపోనివి పెట్టమాకు.
5: అయ్యో అయ్యో అయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా.
1: అయ్యో, నీ ఉద్దేశం ఏమిటో నాకు తెలియదా? అవును, ఊరూరా తిరిగి చీరలు అమ్ముకునేవాడివి నువ్వు ఎక్కడే కూర్చుని కబుర్లు చెబితే ఎట్టా? పో, పోయి వ్యాపారం చూసుకోపో.
5: ఆ వ్యాపారం ఏముందిలేమ్మా, ఎప్పుడు ఉండేదే మీకంటే ఎక్కువ ఏంటి?
1: అవునవునవును.
5: కాంతం ఒక్క నిమిషం, ఇదిగో చీర ఎలా ఉంది?
2: బావా చీర చాలా బాగుంది, ఇది చాలా ఖరీదు ఉంటుంది అనుకుంటా.
5: ఖరీదేముందిలే, తీసుకో.
2: ఎవరికి? నాకా?
5: నీకే, తీసుకో.
2: అయ్యో ఇంత ఖరీదు ఎందుకు బావా?
5: భలేదానివే, నీకంటే ఎక్కువ ఏంటి? అసలు మా ఆవిడకిద్దాం అనుకున్నా, నీకిచ్చా. ఎవరైతే ఏంటి ఇద్దరు, తీసుకో.
1: ఒరే అబ్బాయి అబ్బులు, నువ్వెట్టాకు ఇక్కడే ఉంటావుగా, కాస్త తిట్టారా? అబ్బా నా గోడ పట్టుకుని లేపి అటు ఇటు నడిపించు.
5: ఏంటి నడిపించాలా? అబ్బా నాకు ఇప్పుడు వ్యాపారం లేదా ఏంటి, ఇక్కడే కూర్చుంటే ఎట్టా? నేను వెళ్తున్నా కాంతం.

0: Illa ta.
1: ఏమే పరాయి మగోడట సీరత్తే తీసుకోవటమేనా?
2: ఆయన పరాయి మగాడెందుకవుతాడు? సుయానా నా అక్క మొగుడు. నీ తరపాళ్ళు ఏనాడైనా ఏమన్నా పెట్టారా? మా వాళ్ల మీద పడి ఏడుస్తున్నావు. అయినా అరటి పళ్ళు మింగావుగా, ఇప్పుడే మూసుకొని కూర్చో.
1: అబ్బాబ్బాబ్బా, ఏమిటమ్మా?
3: నేనొకటి అడుగుతాను, చెబుతావా?
1: ఏమిటి అది?
3: మరి నువ్వెప్పుడు చచ్చిపోతావు?
1: ఏమిటి ఆ మాటలు?
3: చెప్పు, ఎప్పుడు చచ్చిపోతావు?
1: ఎందుకే?
3: నువ్వు చచ్చిపోతే నీ నగలన్నీ నాకే వస్తాయంటగా అమ్మ చెప్పింది.
1: కనీసం నేను సచ్చే వరకన్నా ఆగమని చెప్పవే మీ అమ్మకి. నగల కోసం మాత్రం నన్ను చంపొద్దని చెప్పు.
3: అబ్బా, ఏం మాట్లాడుతున్నావే, అర్థం కావట్లేదు. ఇప్పుడే కావాలి, ఎప్పుడు చచ్చిపోతావో చెప్పు మా అమ్మ.
0: అమ్మా, చిన్నమ్మా, ఇట్రా, నీకు నగలు కావాలి. అట్టయితే మీ అమ్మ దగ్గర కూడా చాలా నగలున్నాయి, వెళ్ళి ఇదే మాట మీ అమ్మను అడుగు.
2: అరే, ఏం చెప్పావురా దీనికి?
0: నేనా? నేనేం చెప్పాను వదినా?
2: ఏం చెప్పలేదా? పిల్లలకి పాడు మాటలు చెప్పొద్దు ఎప్పుడు.
0: పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియని అడ్డగాడిద లా కనిపిస్తున్నానా వదినా నీకు?
2: అవునా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవే అని చెప్పలా నువ్వు?
0: నేను చెప్పలేదే.
2: వాగబాక, నేను ఇక్కడి నుంచి అన్నీ విన్నా, మళ్ళీ అనలేదని అబద్ధం చెప్తావు?
0: నేను అనలేదని చెప్పలేదే, అన్నాను. కానీ అలా అనలా. చిన్నమ్మా, నీకు నగలు కావాలా? మీ అమ్మ దగ్గర ఉన్న నగలు కూడా నీవేనమ్మా, ఇట్టగాదు నేను చెప్పింది.
2: నీ వేషాలు నా దగ్గర ఎక్కు. తల్లిని బిడ్డని వేరు చేద్దామని చూస్తున్నారేమో, అది మీ వల్ల కాదు.
0: అదేంటో నేను అంత మాట అన్నావు? తల్లిని బిడ్డని వేరు చేయడానికి నేనేమన్నా ఇంటికి వచ్చిన కోడల్నా?
1: మంచి మాట చెప్పావురా నాగార్జున.
4: ఎరా నాగార్జున, అన్ని సరిగా సర్దావా?
0: సర్దానులే అన్నా.
4: ఊరెళ్ళాలంటే ఏమందిరా మీ ఆవిడ?
0: ఏమంటదన్నా, మామూలప్పుడు రోజు సతాయిస్తున్నా ఊరెళ్తున్నామంటే చాలు, అతి ప్రేమగా నటిస్తారు పిల్లలు. అదే తల్లి అయితే మనం ఇంట్లో నుంచి విధిలోకి వెళ్తున్నా మనం ఏదో ఊరెళ్ళిపోతున్నట్టు కంగారు పడిపోయి హడావుడి హడావుడి చేస్తారు. అదన్నా తల్లికి పిల్లానికి ఉన్న తేడా.
1: అంటే మీరిప్పుడు ఊరెళ్తున్నారా? నాకు చెప్పలేదే.
2: అబ్బో, ఈవిడగారి అనుమతి కావాలి కాబోలు.
1: ఏ ఊర్రా, మరల ఎప్పుడొస్తావు?
4: పక్క ఊరేలేమ్మా, రేపు లేదు ఎల్లుండి వచ్చేస్తా. పదరా.
1: ఆగరా, నేను ఎదురొస్తాగా?
2: అమ్మో వద్దులే అమ్మా, లేనిపోని అదృష్టాలు అక్కర్లేదు.
1: నిజమే, ఎదురు రాకూడదు. వాడి పెళ్లి చూపులప్పుడు కూడా అదే, నిన్ను చూడ్డానికి మీ ఊరు వచ్చినప్పుడు నేనే ఎదురొచ్చా, అందుకే వాడిగా గతిపట్టింది పాపం.
2: ఎవరు ఎవరు? బావా నువ్వా? రా బావా, రా కూర్చో. ఏమైంది? ఏంటి బావా, ఏమైంది?
5: ఏమైంది ఏంటి కాంతం, బండేసుకుని ఆ చీరలు అమ్మా, చీరలు కాటన్ చీరలు, చిలుకు చీరలు అని కేకలు పెట్టుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి ట్రాక్టర్ గుద్దేశాడు.
2: అయ్యో,
5: పక్కనున్న కాలువలో పడ్డా, ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. అయ్యా,
1: ట్రాక్టరోడు గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడా నాయన?
5: లేదండి, వాడే నన్ను ఇక్కడ దింపెళ్ళాడు.
1: ఆ దింపేవాడు మీ ఊళ్ళో దింపకుండా ఇక్కడ ఎందుకు దింపాడో?
5: నేనే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే దిగిపోయావు. అబ్బా కాంతం, దీపంతా ముళ్ళుగుచ్చుకుపోయింది, కాస్త తీవా.
2: అలాగే బావా,
5: చొక్కా ఇప్పుతానుండు.
2: అలాగే అలాగే, ఇలా కూర్చో. ఏది ఏది, ఎక్కడ ఏం కనపట్టలేదే? ఏం లేదు బావా?
5: లేదు కాంతం, చిన్న చిన్న ముళ్ళు కళ్ళకు కనపడవు, చేతితో తమిళితే గానీ తెలీదు.
2: ఏది బావా, ఎక్కడ ఏం కనపట్టలేదు బావా?
5: ఓహో,
2: ఏం లేదు బావా,
5: ఏం లేదు. అమ్మో అమ్మో, అయ్యో బుగం పట్టేసింది నాయనో, ప్రాణం పోతుంది అమ్మో.

0: అయ్యో
1: చిన్నగా చిన్నగా బావా, ఒకసారి లేచి చిన్నగా వెళ్ళి ఆ బురదంతా కడుక్కొని రా.
0: అమ్మో, లెగలేకపోతున్నాను, అట్లాగే వెళ్ళొత్తా
1: చిన్నగా
0: అమ్మా.
1: బావా, పొయ్యి మీద అన్నం పెట్టాను, 5 నిమిషాల్లో ఉడికిపోద్ది. నేను స్నానం చేసి వచ్చి వడ్డిస్తాను, కొద్దిసేపు కూర్చో బావా.
0: సరే సరే, పర్వాలేదు. ఇదో కంగారే లేదు. అవును, పాపే ఇది.
1: తినేసి పడుకుంది బావా.
0: మంచిది. ఒరే అబ్బులు, ఇంతకు మించిన అవకాశం రాదురా బాబు. వెళ్ళు, వెళ్ళి సాహసం చేయరా. అబ్బా, నువ్వంటే దానికి మోజేరా. ఒకవేళ లేకపోయినా అక్క కాపురం కోసం ఎవరికి చెప్పుకోదు. అవును, అయినా నువ్విచ్చిన చీర తీసుకుంది, నీ వీపు పైన చేయేసి ప్రేమతో పామింది. ఆ స్పర్శ చెప్పట్లా, అది నీ దారిలోనే ఉందని. నిన్నిక్కడ కూర్చోపెట్టి అది స్నానానికి వెళ్ళిందంటే నీకు సిగ్నల్ ఇచ్చినట్టేరా. అబ్బాయి, ఏం జాతకవరా నీది. వెళ్ళు వెళ్ళు, వెళ్ళరా.
1: ఎరా సుబ్బదాసు, ఊరెళ్లకుండానే తిరిగి వచ్చేసావా? రా రా రా.
0: సుబ్బదాసా, సుబ్బదాసు వచ్చేసా? ఎక్కడా ఎక్కడా?
1: అదిగో అక్కడే.
0: ఎక్కడా? ఇక్కడ ఎవరు లేరే.
1: అరే, చెట్టంత మనిషి ఎదురుగా నిలబడితే ఎవరో లేరంటావు చూడు సరిగ్గా.
0: అరే, అక్కడెవరు లేరంటే
1: అక్కడెవరు లేకపోతే ఇక్కడ ఇక్కడ నేనున్నాను కదరా. కోడల గురించి ఏంటి, ఏం జరిగింది, ఎందుకు మా బావని కొడుతున్నావు?
0: ఈ ముసలి దానికి పిచ్చెక్కింది.
1: అయ్యో,
0: మా సొమ్ము తింటానికి వచ్చావా అంటూ చిత్త కొడుతుంది. అమ్మో నాయనో, నాయనో, నేను వెళ్తున్నా. ఓసే ముసలిదానా, నీ కొంపలో సత్యాంత వరకు కొంపలు అడిగి పెట్టావు.
1: నేను సచ్చిన దెయ్యాన్న ఇంటి కాపలా ఉండా. ఏ ముసలిదానా, పిచ్చెక్కింది అయ్యావునే నీకు?
2: ఏంటే అత్తను పట్టుకుని ముసలిదానా ముసలిదానా అంటావా? ఎంత పొగరే నీకు అత్త గారు అని పిలు.
1: అమ్మో
2: వాడింకొకసారి ఇటు వైపు వచ్చాడా, నరికి పోగులు పెడతాం. నడులాగే గడి పెడతాం.
3: అమ్మ చూస్తే ఆవిడ దూరంలో ఉంది, పిల్ల చూస్తే లోపల పడుకున్నట్టుంది. పిల్ల తల్లి, అదే నా పెళ్ళం, విరహ వేదనతో రగులుతున్నట్లుంది. పిల్ల తల్లి మగుడు అంటే నేను. ఆలస్యం చేయకుండా వెళ్ళి నా భార్యను వాటేసుకుంటారు.
4: ఏంటి గుద్దులు? అబ్బాబా, ఏమిటే అట్టగుద్దేమంటే? కరాటే కుంగ్ఫూల్ గానీ ఏమైనా నేర్చుకున్నాయి ఈ 2 రోజుల్లో? ఆగమే.
1: కాదు, ఈ కాపర
4: నన్ను చేత కొట్టి నువ్వు ఏడుస్తావంటే నీ పతి భక్తి పాడుగాను. ఆగవే, ఎందుకు ఏడుస్తున్నావే? దగ్గరికి రానా, మళ్ళీ కొడతావా? తలకి దెబ్బేంటి?
1: నన్నేమి అడగొద్దు, నీ బిడ్డ నీకు అప్పు చదువుదామని ఆగా. అది లోపల నిద్రపోతుంది.
4: ఎక్కడికే?
1: చావడానికి.
4: చావడమా? చావటం ఏంటి, ఎందుకు?
1: బతకని వట్లేదు కనుక.
4: ఏ, కాస్త అర్థం ఏడు చెప్పవే, నీ అంత తెలివితేటల్లోకి లేవే.
1: చెప్పిన ఉపయోగమేముంది, నువ్వెలాగూ వినవు నా మాట. నేను సచ్చాక ఎట్టాకు నీకే తెలుస్తుంది.
4: చచ్చిపోవటం ఏందే, నువ్వంటే నాకు ప్రాణమే. చెప్పవే, ఏం చేయమంటావే? అసలు ఏం జరిగిందో చెప్పవే.
1: నిన్న మీ అమ్మ నన్ను సంపపోయిందయ్యా, సంపపోయింది. నన్నే కాదు, నా బిడ్డను కూడా సంపుతంట.
4: ఏందే, ఏంది నువ్వు అనేది?
1: అవునయ్యా, అవునయ్యా, నా మీద ఒళ్ళంతా దెబ్బలే, కర్రతో చిత కొట్టేసింది. ఇంట్లోకి పారిపోయి తలుపేసుకున్నా, లేకపోతే చచ్చిపోయి.

0: ఎందుకే ఎందుకే ఏమైంది?
1: దానికి జబ్బు ముదిరి పిచ్చకిందయ్యా, పిచ్చకింది. మొన్న మా బావకి దెబ్బలు తగిలి ఒళ్ళంతా గాయాలతో ఇంటికి వచ్చి పడిపోయాడు. ఆయనకి అన్నం పెడుతున్నానని నా సొమ్ము తింటారా అంటూ ఇతన్ని చితక బాధేసింది అయ్యా, చితక బాధేసింది. నేను నీకు ఎదురైతే దరిద్రం అంట ఎన్నో మాటలందయ్యా, ఎన్నెన్నో మాటలంది. నన్ను నా బిడ్డల్ని చంపి నీకు మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుందయ్యా పెళ్లి.
0: అట్ట ఎందుకు చేస్తుంది? కూడు తింటానంటే ఎందుకు కొడుతుంది నా అమ్మ? అది దాని ధర్మాలు చేసే కదే. ఆస్తులంతా పోగొట్టుకుంది. రోజు 20-30 మంది తినేవాళ్లే నా చిన్నప్పుడు. ఊళ్ళో వాళ్ళంతా దాన్ని దేవుడు అంటారే, దేవుడు అంటారు. ఎక్కడికి ఆగు, ఎక్కడికి ఎక్కడికో చెప్పు.
1: సావడానికి పెళ్ళాన్ని నమ్మని మొగుడుతో రోజు సస్తూ బతకలేను. నే పోతున్నా, నీ బిడ్డను సాగుతావో సంపుతావో నీ ఇష్టం. ఒక బిడ్డ సస్తున్నా ఇంకో బిడ్డనైనా కాపాడుకో.
0: ఒక బిడ్డ సావటం ఏంది?
1: నేను సత్తే అది కూడా సత్తది కదా.
0: కథ అర్థమయ్యాడు చెప్పు.
1: నేను సత్తే నా కడుపులో ఉన్న బిడ్డ సావదా?
0: ఏంటి, కడుపులో బిడ్డ ఉందా? అంటే అంటే నువ్వు నెల తప్పావా? మరి నాకు చెప్పలేదు ఏంది?
1: మగుడికి ఊరించి ఊరించి చెబుదామని ముచ్చట పడ్డా, కానీ నా జీవితం ఇట అర్ధాంతరంగా ముగుతున్నప్పుడు చెబుతాను అనుకోలేదయ్యా. సర్లే అటులే, నువ్వు అటులే.
0: నా మాట ఇరవై కాంతం
1: నాకు కోపం తెప్పించకు. లే, నువ్వు అటలే.
0: నువ్వు నన్ను కొట్టినా సరే నిన్ను ఎళ్ళనివ్వనే, ఎళ్ళనివ్వను.
1: నన్ను ఆపడానికి నువ్వెవడరా? లే,
0: నువ్వు వెళ్ళవే. కానీ నా బిడ్డను తీసుకెళ్తే మాత్రం ఊరుకోను.
1: సరే, లోపలికెళ్ళి కత్తి పెడతస్తా.
0: కత్తి పెట? అమ్మని అమ్మ, సాడిస్తుదానివే. నువ్వు ఏం చేసినా చేస్తావే. సరే, ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పవే.
1: నేను చెప్పినట్టు చేస్తావా?
0: చేస్తా.
1: నీ బిడ్డ మీద ఒట్టే.
0: అబ్బబ్బా, అది చేస్తా. ఏంటో చెప్పు.
1: మీ అమ్మని చంపే.
0: అమ్మని చంపటమా? ఒట్టు తీసి కట్టు మీద పెట్టేశా.
1: అయితే కత్తిపీట కూడా తీసి బయట పెట్టు.
0: హుసే, పాపమే అమ్మే.
1: అంటే అది నీ పెళ్ళాన్ని బిడ్డని చంపితే పాపం కాదా? మనం పెంచుకునే కుక్కకి పిచ్చెక్కి కరుతుందనుకో, దాన్ని చంపుతావా ముద్దట్టుకుంటావా? అయినా దేశంలో నువ్వు ఒక్కడివే చేయట్లేదయ్యా. చాలా మంది పెద్దోళ్ళు ముసలాళ్ళకి సేవ చేయలేక సటుక్కున గొంతు పిసికి పారేస్తున్నారు.
0: పాపమే అమ్మే, నేను చంపలేనే.
1: పోనీ, నేను చంపుతా. నువ్వు నోరు మూసుకొని కూర్చో.
0: హుసే హుసే హుసే, నీ కాళ్ళు పట్టుకుంటానే. మా అమ్మని చంపమాకవే, చంపమాక. ఓ పని చేస్తానే, దాన్ని దూరంగా తీసుకుని పోయి ఎక్కడన్నా వదిలేస్తా.
1: ఎక్కడైనా వదిలేస్తే మళ్ళీ వస్తాది.
0: రాదు, రాలేదు. అడవుల్లోకి తీసుకెళ్ళి వదిలేస్తా, రాలేనంత దూరంలో వదిలేస్తానే.
1: సరే, ఏదో ఒకటి చెయ్యి. అదిగో వస్తోంది, దాని ముందు బయటపడమాకు. మంచిగా ఉండు.
2: శోభదాస్, ఎప్పుడు వచ్చావరా పెద్ద సన్నాసి? ఏమన్నా తిన్నావా? నీ పెళ్ళం పెట్టిందా ఇంకా లేదా?
0: అమ్మా, అంకాలమ్మ గుడి మొక్కు తీర్చమని నన్ను అడుగుతుంటావుగా, రేపు పొద్దున్నే బయలుదేరదామే.
2: ఏమిటి, అంకాలమ్మ గుడికా? నువ్వు పుట్టినప్పటి మొక్కురా అది. ఎప్పుడు అడిగినా అటువైపు రైలు లేదు, బస్సు లేదు, నిన్ను మోసుకెళ్లాలా అని తిట్టేవాడివి. ఇప్పుడు నీకు నువ్వే అడుగుతున్నావు. ఇప్పుడు మాత్రం ఎట్టా తీసుకెళ్తావు నన్ను?
0: బండి కడతా, ఆ బండిలో నిన్ను కూర్చోబెట్టి తీసుకుపోతా. నేనే ఆ బండిని తయారు చేస్తా. అమ్మా, ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకోమ్మా.
2: అలాగేనాయనా.

0: రాలేది, దాన్ని ముద్దు పెట్టుకోవద్దా?
1: అది నిద్రపోతుందిలేవే, వచ్చి కూర్చో.
0: నిద్రపోతే లేపకూడదా ఏందిరా? పొద్దున్నే దాని ముఖం చూడకపోతే నాకేదోలా ఉంటది, పిలవరా అయ్యా.
1: చెబితే నీకు అర్థం కాదా? లే బయలుదేరు.
2: అబ్బా మంచి శకునం.
3: ఏందన్నా ఎక్కడికి?
1: అది అంకాళమ్మ గుడికి. లే మొక్కు తీర్చుకుందానికి. అవును, అయినా ఇప్పుడు ఎందుకు వచ్చా? ఈరోజు అసలు పని లేదనుకున్నాంగా.
3: కోటిగాళ్ళాడు కోటిగాడు, నువ్వేవో బండి చక్రాలు కొరికెళ్తున్నావు అని చెబితే నాకు తెలియకుండా ఏం పని చేస్తున్నావని తెలుసుకుందామని వచ్చానన్నా. చాలా పెద్ద పని చేసావన్నా.
1: అది అంటే సొంత పని కదరా, దానికి కూడా నీకు కూలీ ఎక్కడిస్తాను. సర్లే గాని ఆ రాయుడు గారి పని మొదలుపెట్టు, నేను 2 రోజుల్లో వచ్చేస్తా.
3: 2 రోజుల్లో వచ్చేస్తావా? అంటే ఇద్దరు రారా?
1: అంటే ఎందుకు రాము, ఇద్దరం వస్తాం. ఇద్దరం వెళ్ళినప్పుడు ఇద్దరు వస్తాం కదా. ఏమే అంటే మధ్యలో ఏదన్నా జరిగితే తప్ప. సర్లేరా, మళ్ళా వచ్చాక మాట్లాడుకుందాంలే అన్ని, వెళ్ళు.
3: అమ్మా నువ్వు దేవుణ్ణి చూడటానికి వెళ్తున్నావా?
0: అవునురా నాగార్జున, నా కొడుకు నన్ను అక్కడికి తీసుకెళ్తున్నాడు.
3: ఇదంతా నీ కోడలు ప్లాన్లే అమ్మా. అమ్మా మా అమ్మ చెప్పేది, నువ్వు ఎంతో మందికి సాయం చేసావంట, మా అమ్మకు పెళ్లి కూడా నువ్వే చేసావంట. మా అమ్మ చచ్చిపోవటం వల్ల నీ రుణం తీర్చుకోలేకపోయింది. నేనన్నా రుణం తీర్చుకుందామని నీ కొడుకు చుట్టూ తిరుగుతున్నా, ఇకపై ఆ అవకాశం ఉంటుందో లేదో. అమ్మా వచ్చే జన్మలో నాకు బిడ్డగా పుట్టు తల్లి, నీ రుణం తీర్చుకుంటా.
0: సరే అయితే వచ్చే జన్మలో నువ్వు కూడా నాకు బిడ్డగా పుడదువు గాని, సరేనా?
3: వద్దమ్మా వద్దు, నీకు బిడ్డగా పుట్టాననుకో నీకు ద్రోహం చేస్తాను. బిడ్డలందరూ అంతేగా, అందుకే నువ్వు నా బిడ్డగా పుట్టావనుకో నేను దగాపడైనా సరే నీ రుణం తీర్చుకుంటానమ్మా.
2: అబ్బో ఈ ఓవరాచనలు చూడలేక సస్తున్నా, ఇక మీరు బయలుదేరండి.
1: సరే సరే వెళ్దాం. పదవే
0: పదనాయనా.
3: వదిన కాత లోపల చెక్కలుంటాయి, బయటపడాయి.
2: అలాగే ఎందుకు?
3: ఏం లేదు, ఇంకో బండి చేయాలి కదా.
2: బండా? ఇంకో బండి ఎందుకు?
3: రేపు మీరు కూడా ముసలాలు అవుతారు కదా, మీ బిడ్డకి ఇబ్బంది లేకుండా చేసి పెట్టేద్దామని.
2: నా బిడ్డలు అలా ఎందుకు చేస్తారా? ఆణి ముచ్చాలు.
3: అవును నీ బిడ్డలు ఆణి ముచ్చాలే. సరే ఆమె బిడ్డ పనికి మాలినాడు కదా అందుకని.
2: ఏంట్రా వాగుతున్నావు, చెప్పు తీసి కొడతా.
3: కొట్టవే కొట్టు. ఇప్పటి వరకు ఆమె కొడుకు కోడలు కాబట్టి గౌరవం ఇచ్చానే, ఆమెకే ద్రోహం చేశాక చెయ్యి. ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి తెలిసిందంటే నీ బతుకు కుక్కలు సింపురిత్తరే. చెయ్యి నీ బతుకు చేడ. అసలు కోడలందరికీ ఎందుకు అత్తల మీద ఏడుపు? మీ తల్లులు ఇంకొకరు అత్తలు కాదా? మీరు ఇంకొకరికి అత్తలవరా? మీ వల్లనే మీ బిడ్డలు చనిపోతున్నారు. మారండి, ఇక్కడైనా మారండి.
1: అబ్బబ్బా నీ బండి తోసి తోసి ప్రాణం పోతుంది అమ్మా. పోనీలే, చివరిసారి నీకు ఆ గుడిని చూపెడదామని అనుకోవడమే నా పాపం.
0: చివరిసారి ఏమిట్రా, మళ్ళీ వచ్చే ఏడాది కూడా తీసుకురావాలి. చూడు ఎంత చక్కటి వాతావరణం, నాకైతే ఇక్కడే ఉండాలనుంది.
1: అయితే ఇక్కడే ఉండిపోతావా?
0: బ్రహ్మాండంగా ఉంటా, కానీ నువ్వు కూడా ఉండాలి ఇక్కడే. సర్లే ఆకలి మండుతోంది, ఆ అన్నం మోటిప్పు.
1: సరే సరే ఇదో కొంచెం అన్నం పెట్టు. బాగుంది
4: తమ్ముడు, కాస్త మంచి నీళ్ళు ఇస్తావా?
1: అబ్బో నీళ్ళ మాకు చాలు.
0: ఇదిగో ఒరే అబ్బాయి అన్నం తింటావా?
4: అన్నం అక్కర్లేదమ్మా, కాస్త కాస్త మంచినీళ్ళు ఇప్పించండి అమ్మా చాలు.
0: అన్నం తినకపోతే మంచినీళ్ళు ఇవ్వం, తిను. ఆకలి మీదుండి ఒట్టి నీళ్లు తాగకూడదు, ఏమైనా తిని తాగాలి. తిను ఇందా తిను.
4: అలాగేనమ్మా. కమ్మగా ఉందమ్మా మీ చేతి వంట.
1: అదే మా అమ్మ శైల, మా ఆవిడ చేసింది.
4: చేసిన చేతి కన్నా పెట్టిన చెయ్యి గొప్పదిలే తమ్ముడు. ఎక్కడికి వెళ్తున్నారు ఈ అడవుల్లో నుంచి? అంకాళమ్మ గుడికా?
1: అవును

0: ఇకలే మెల్లగా వచ్చి ఇందులో కూర్చో.
1: ఏమిట్రా అంత తొందర, కాస్త చుట్టుపక్కల వాళ్ళకు చెప్పుకోవద్దా? అసలు నా మన

0: మీరు గుడికెళ్ళి వస్తున్నారా?
1: కాదు తమ్ముడు, నేను వ్యాపారస్తుండి. మా కారుపై దొంగలు దాడి చేశారు.
0: దొంగలే?
1: నేను అలా పారిపోయి అడవుల్లో వచ్చి తప్పిపోయి ఇలా ఇలా తిరుగుతున్నాను అన్నమాట.
0: బాబాయ్, దొంగలే, నాకు భయం.
1: కంగారు పడకు తమ్ముడు, వాళ్ళప్పుడే పోయారులే. ఇంతకీ ఏ ఊరు మీది?
0: చీపురుపాళెం.
1: చీపురుపాళెమా? ఆ ఊళ్ళో వెంకటరత్నం గారని ఒక ఆవిడ ఉండాలి. ఆవిడ ఎక్కడున్నారు?
0: వెంకటరత్నమా? మా ఊర్లో వెంకటరత్నం అనేవాళ్ళు ఎవరూ లేరే. అయినా మా అమ్మని అడుగుదాం. అమ్మా, మన ఊళ్ళో వెంకటరత్నం అని ఎవరైనా ఉన్నారే?
2: వెంకటరత్నమా? ఉంది కదా.
0: ఉందా? నాకు తెలియకుండా మన ఊర్లో వెంకటరత్నం అని ఎవరు ఉన్నారే?
2: వెంకటరత్నం ఎవరో తెలీదా? అది నేనే కదరా బడుద్దాయి.
0: అవును, నువ్వే కదా, మర్చిపోయానే. ఏమండోయ్, ఈవిడే వెంకటరత్నం. ఏంది అట్ట చూస్తున్నావు? కొంపదీసి నీకేమైనా బాకీ ఉందా?
1: అమ్మా అమ్మా, మీరు కొనకళ్ళ వెంకటరత్నం గారే కదూ?
2: అవునరా అబ్బి, ఎవర్రా నువ్వు?
1: అమ్మా, నేనమ్మా, నేను నాయుణ్ణి, ఎద్దుల నాయుణ్ణమ్మా, గుర్తుపట్టలేదా?
2: ఎద్దుల నాయుడా? ఎవరు? ఎడ్ల పందాలకు పోయే ఎడ్ల నాయుడువా? ఒరే నాయుడు, నువ్వేనా? ఎట్టా ఉన్నావురా? ఎన్నేళ్ళయిందిరా నిన్ను చూసి.
1: అమ్మా, మీ దయవల్ల, మీరు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు పిల్లా పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నానమ్మా.
0: భిక్ష పెట్టిందా? అంటే ఇంతకు ముందు ఒకసారి కూడా అన్నం పెట్టిందా మా అమ్మ?
1: అన్నమే కాదు తమ్ముడు, ప్రాణభిక్ష పెట్టింది. పందాల్లో ఆస్తులు పోగొట్టుకున్నా, ఊరంతా అప్పులై చచ్చిపోవాలని ఓ చెట్టుకు ఉరి వేసుకుంటున్న సమయంలో అమ్మగారి కంటపడ్డ. బలవంతాన నన్ను ఆపి రెండు దెబ్బలేసి ఆమె మెడలోని బంగారు నాంతాడు తీసి నాకిచ్చి ఎక్కడైనా వెళ్ళి చిన్న వ్యాపారం చేసుకోమని చెప్పి నన్ను బ్రతికించిన మహాతల్లి.
2: గుర్తొచ్చిందిరా, ఆ రోజు కొందరు నిన్ను తరుముకొస్తే మా గొడ్ల చావిళ్ళలో దాక్కున్నావు.
3: ఒరేయ్, ఆ ఎద్దుల నాయుడు గారు ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు రా, వాణ్ణి వదలకండి, వెతకండి.
4: రేయ్, ఎవర్రా మీరు? మా గొడ్ల చావిట్లోకి వచ్చారేంటి?
3: ఒక దొంగ వెదవ ఇటు పారిపోయి వచ్చాడమ్మా, అందుకే వెతుకుతున్నాం.
4: ఇటు ఎవరు రాలేదు, వెళ్ళండి. చెప్పేది మీకే, వెళ్ళండి.
3: అలాగేనమ్మా, క్షమించండి. రేయ్, పదండ్రా, అటు పోదాం.
4: రేయ్, వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బయటకు రా. నిన్నే భయపడకు, ఇలారా. ఏంటి మొహం దాచుకుంటావే? ఏది ఇటు తిరుగు. ఒరే ఎద్దులనాయుడు, నువ్వా? ఏం జరిగింది? వాళ్ళెందుకు నీ కోసం వెతుకుతున్నారు?
1: ఏం లేదమ్మా, ఊరికే వచ్చా, వెళ్ళిపోతానమ్మా.
4: ఏంట్రా, ఏం జరిగింది? కళ్ళెంబడా నీరేంటి? ఏం జరిగిందిరా?
1: అమ్మగారు అంతా అయిపోయిందమ్మా, ఆస్తి మొత్తం పోవటమే కాక ఊరంతా అప్పులు పాలైపోయారమ్మా. కొంపగూడు అన్నీ లాక్కున్నారు, అయినా అప్పులు తీరక నన్ను చావగొట్టడానికి ఎతుకుతుంటారమ్మా నా యాళ్ళు.
4: ఎరా నాయుడు, మొట్టమొదటిగా నా దగ్గర ఎడ్లనే కదా తీసుకెళ్ళావు.
1: అవునమ్మా, అయ్యగారు నాకేమొద్దని చెబుతున్నా కూడా పోనీలే వ్యవసాయం చేసుకుంటూ పోతాడంటూ ఒక్క పైసా కూడా తీసుకోకుండా బంగారం వంటి ఎడ్లను నాకు ఇచ్చిన మహాతల్లి మీరు. ఆ ఎడ్లతో వ్యవసాయం చేయకుండా పొరుగు పందాలు బండలాగుళ్ళు పందాలకు అలవాటు పడ్డాను. కొన్నాళ్ళు బాగానే సుఖంగా ఉన్నానమ్మా, కానీ కలిసి రాలేదమ్మా, అప్పులు పాలైపోయాను.
4: అలవాటు వ్యసనంగా మారితే కాలం ఎప్పుడూ కలిసి రాదు. సర్లే, ఆ తాడెందుకు తీసుకున్నావు? నిన్నే అడుగుతుంది, ఆ తాడెందుకు తీసుకున్నావు?
1: వేరే దారి లేక నేను చస్తేనే నా బాధలు పోతాయమ్మా.
4: సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం ఎప్పుడో శ్మశానంగా మారిపోయేదిరా. ఇంతకీ నీకు పెళ్ళయిందా?
1: లేదమ్మా, అమ్మా నాన్న కూడా పోయారు, ఇప్పుడు ఆస్తులు కూడా పోయాయి.

0: నిశ్చయగాడి స్థానంలో ఉన్నానమ్మా.
1: నోర్మై, ఆస్తులు పోయినంత మాత్రాన ఎవ్వడూ బిచ్చగాడు కాడు. ఒంట్లో ఓపిక, రక్తంలో పౌరుషం తగ్గితేనే బిచ్చగాడు అవుతాడు. ఇందా ఈ తాళి తీసుకుని వేరే ఏదన్నా ఊరెళ్ళిపోయి చిన్న వ్యాపారం చేసుకుంటూ బ్రతుకు.
0: అమ్మా అమ్మా, మీ మెడలో తాలిబొట్టు తీసిస్తున్నారమ్మా, అదే ఒక పరాయి వాడి కోసం. అమ్మా,
1: ప్రాణానికి మనవాడు పరాయివాడు అన్న భేదాలుండవురా. అందరి జీవం విలువైనదే. నా భర్త వేద మంత్రాల సాక్షిగా కట్టిన ఈ తాళి ఒక బిడ్డ ప్రాణాలు నిలబెట్టగలిగితే నా భర్త ధన్యుడే. ఇక నువ్వు ఆలస్యం చేయకుండా ఇదిగో ఇది తీసుకుని అలా ఆ కొండపైనుంచి అవతలికి పో. అక్కడ బల్లకట్టెక్కి ఏదన్నా ఊరికి పో. సత్రాల్లో మాత్రం ఉండబాకు, ఎందుకంటే వీళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చినా వస్తారు. బయలుదేరు బయలుదేరు.
0: అలాగేనమ్మా. అమ్మా, మీరు పూర్వం నాకు చేసిన భిక్ష వల్లనే నేను ఈ రోజున హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నానమ్మా.
2: ఈవిడింతేనండి, ఊరకబోయే తలకాయ నొప్పులన్నీ నెత్తిన పెట్టుకుని మా ఆస్తులు మొత్తం కరిగించేసింది. అందుకే దీన్ని అంకాళమ్మ గుడికి తీసుకెళ్తున్నా.
0: బాబు లేదు బాబు, ఆమె చేసిన పుణ్యం వృధా పోదు. ఇదిగో చూడండి బాబు, బంగారం డబ్బు వచ్చిన
3: అయ్యో బాబాయ్, బంగారు బంగారు నగలు తగ వజ్రాలు మెలమెల మెరిసిపోతున్నాయి. బంగారం
0: వజ్రాలు మీ జీవితానికి సరిపడినని తెచ్చారు బాబు. అమ్మా అమ్మా తీసుకోండి అమ్మా,
3: అమ్మా నిన్నే తీసుకోమ్మా తీసుకో.
1: ఏమిట్రా ఇవి?
3: ఏమిటంటే నీ చత్వారం తగలయ్యా. తగ తగలు మెలమెలలు భలే భలే బంగారమే తీసుకో తీసుకోమ్మా.
1: నువ్వు ఆగరా దాసు. ఒరే ఎద్దులనాయుడు, నా రుణం ఎట్టా తీర్చుకుందాం అనుకుంటున్నావా?
0: అమ్మా అమ్మా, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారమ్మా, ఆ రుణం ఏమిస్తే మాత్రం తీరుతుందమ్మా. మీ దయ వల్ల చిన్న వ్యాపారంతో మొదలెట్టి ఇప్పుడు లక్షలు సంపాదించాను. మీ దగ్గరకు రావాలని ఎంతో తాపత్రయపడుతున్నానమ్మా, కానీ పరువు పోయిన ఆ ఊరిలోకి అడుగు పెట్టలేక ఆగిపోయానమ్మా. నా అదృష్టం కొద్దీ మీరిప్పుడు కనిపించారు. మిమ్మల్ని చూస్తుంటే మీరు మీరు పేదరికంలో ఉన్నట్టుగా అనిపిస్తుందమ్మా. తీసుకోండి అమ్మా తీసుకోండి అమ్మా.
3: అమ్మా అమ్మా, ఆ నగలు తీసుకోమ్మా తీసుకో.
1: నువ్వు ఆగరా దాసు. నాయుడు, సహాయానికి ప్రతిఫలం ఆశించి నేనెప్పుడూ చేయల. ఎదుటివాడు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చెయ్యటం నా ధర్మం. నేను చేసిన సహాయం నీకు ఉపయోగపడిందని చెప్తున్నావు, నాకు ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పు. నాయుడు, నువ్వు వింటానంటే ఓ సలహా చెప్తా, పాటిస్తావా?
0: చెప్పండి అమ్మా, మీరేం చేయమంటే అది చేస్తానమ్మా.
1: నువ్విప్పుడు బాగా సంపాదించావు, నేను నీకు సహాయం చేసినట్టే నువ్వు 10 మందికి సహాయం చేయి. ఆ నగలు నాకు ఇద్దామనుకున్నావు కదా, కానీ మన ఊర్లో నీకు అప్పులిచ్చిన వాళ్ల కుటుంబాల్లో ఇప్పటికీ కొందరు కష్టాల్లోనే ఉన్నారు. నువ్వెళ్ళి వాళ్ళ అప్పులు తీర్చు, అప్పుడు వాళ్ల పిల్లలకి వాళ్ల తండ్రి పైన గౌరవం పెరుగుతుంది. అంతేకాదు, అవమానంతో ఊర్లోకి వెళ్ళలేకపోయిన నువ్వు గర్వంగా తలెత్తుకుని తిరగొచ్చు.
0: చేస్తానమ్మా చేస్తాను, తప్పకుండా చేస్తాను, మీరు చెప్పినవన్నీ చేస్తాను. కానీ ఆ సహాయం మీతోనే ప్రారంభించనివ్వండి అమ్మా. అమ్మా ఇవి తీసుకోండి.
3: తీసుకోమ్మా తీసుకో.
1: నువ్వు ఆగరా దాసు. నాయుడు, ఇంకో మాట చెప్తా, సహాయం చేసిన వారి నుంచి పొరపాటును కూడా ప్రతిఫలం ఆశించకు, అజమాయిషీ చెయ్యకు.
0: నిజమేనమ్మా, మీకోసం కాకపోయినా మీ బిడ్డల కోసం తీసుకోండి అమ్మా.
1: నాయుడు, మడిసికి కావలసింది గుప్పెడు మెతుకులు తలదాచుకోవడానికి ఇంత నీడ. నా బిడ్డ దాసుకి అవి రెండూ ఉన్నాయి, అంతకుమించి ఉన్నాయంటే వాడి జీవితానికి సుఖం ఉండదు.
2: సుఖం వడ్రంగి పని చేసుకుని బతుకుతున్నానే నేను, నాకేదో గొప్ప జీవితాన్ని ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు.
1: ఒరే సుబ్బదాసు, నిన్ను చదువుకోవడానికి పంపిస్తే బడికి సరిగ్గా వెళ్లకుండా గాలి తిరుగుళ్ళు తిరిగావు, చెడు సావాసాలు చేసావు, పుచ్చకాయల దొంగతనం నీ మీద మోపి నిన్ను కొడుతుంటే కాపాడడానికి నేనే దెబ్బలు తిన్నాను, గుర్తుందా నీకు?
4: నాకు చదువు ఎక్కట్లేదురా, నాకు చదువు వద్దు అని చక్క గుడ్లు కాసుకుంటానంటే

0: మా అమ్మ ఎంతలేదు.
1: కానీ నువ్వు గోళీలు భలే ఆడుతున్నావు రోయ్. నీలాగే ఆడేవాళ్ళు మన ఊళ్ళో ఎవ్వరూ లేరు.
0: అవును మరి, కష్టపడి నేర్చుకున్నా.
1: చల్లే చల్లే, ఇదిగో ఈ పుచ్చకాయ తింటావా?
0: పుచ్చకాయ? అబ్బా కొద్దిగా పెట్టరా నాకు.
1: రేయ్ కొద్దిగేంట, ఇదిగో ఈ కాయ కాయ తీసుకో. ఎవరన్నా అడిగితే ఎవరో ఇచ్చినట్టు చెప్పబోక, నాదే, నేను కొనుక్కున్నాను అని చెప్పు. సరేనా?
0: సర్లేరా, నువ్వు కూడా కూర్చోతుందో.
1: ఇదో నువ్వు ముందు బాగా తిను, నాకేరే పని ఉందిలే. ఇదో ఎండ బాగా ఉంది, కండువా నెత్తినేసుకుని తిను. నేను ఎడుతున్నా.
0: సర్లే నువ్వు వెళ్ళు వెళ్ళు, నేను ఉంటాను ఇక్కడ.
2: ఏరా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు?
0: గుడ్డు గుర్రాల పళ్ళు తోముతున్నా. నీకెందుకు, పని మీద ఉండి వచ్చి కేరుకుతావు.
2: ఏంట్రా చేసేది దొంగ? పుచ్చకాయలు దొంగతనం చేస్తారా?
3: చంటి బిడ్డను పట్టుకుని అలా కొడుతున్నావు
2: ఏంటి? వీడు చంటి బిడ్డ, వీడు దొంగతనం చేశాడు.
3: ఏమయ్యోయ్, కాస్త మర్యాదగా మాట్లాడు, వాడు నా బిడ్డ.
2: ఓహో, అయితే నువ్వే పంపావన్నమాట దొంగతనానికి. బిడ్డల్ని పోషించలేనప్పుడు కనడం ఎందుకమ్మా?
3: హద్దు మీరి మాట్లాడకు. నా బిడ్డ ఏం తప్పు చేశాడో చెప్పు.
2: ఏం చేశాడా? ఏం చేశాడని అడుగుతున్నావు నువ్వు? వీడు దొంగతనం చేశాడు, నా కొట్లో 2 పుచ్చకాయలు దొంగతనం చేశాడు.
3: బిడ్డ తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే. పసిపిల్లాన్ని ఎందుకు కొడతావు? నన్ను కొట్టు.
2: ఆ ఆడదాన్ని నేను కొట్టలేనని ధైర్యంతో అంటున్నావు నువ్వు?
3: నీకా ఇబ్బంది అక్కర్లేదు.
2: ఆగమ్మా ఆగు. ఏంటలా నీకు నువ్వే కొట్టుకుంటున్నావు? నువ్వు అలా కొట్టుకుంటే నాకు జరిగిన నష్టం పూడుకుంటుందా ఏంటి?
3: ఆ పుచ్చకాయల ఖరీదెంత?
2: ఒక్కో పుచ్చకాయ 25 రూపాయలు, అంటే మొత్తం 50. నువ్వు ఇస్తావా?
3: తీసుకో, ఈ 100 రూపాయలు తీసుకో.
2: అదేంటమ్మా, మరి డబ్బులున్నప్పుడు అలా ఎందుకు కొట్టుకున్నావు నీకు నువ్వే?
3: నీ పగ కూడా తీరాలి కదా.
4: అమ్మా మీరేంటమ్మా ఇక్కడ?
2: ఏంటి నాన్నా, ఈవిడ నీకు తెలుసా? ఈవిడ గారి కొడుకే మన కొట్లో దొంగతనం చేసింది, పట్టుకొని 4 పీకి డబ్బులు కట్టించా.
4: కొట్టావా? ఎవరిని కొట్టావు?
2: అదిగో వాడే దొంగ వెధవా, వాడి మొహం చూడు. ఈవిడ గారి పుత్రరత్నం, 4 పీక, ఇంకెప్పుడు మన కొట్టు వైపు రాడు. ఈవిడ కూడా క్షమించమని తనను తాను కొట్టుకుంది.
4: అయ్యో అయ్యో, తప్పు అయిపోయిందమ్మా, తప్పు అయిపోయిందమ్మా, మమ్మల్ని క్షమించండి అమ్మా, మమ్మల్ని క్షమించండి.
2: ఏంది నాన్న, ఆవిడ కాళ్ళ మీద అలా పడ్డావు?
4: రే రే, నీకేరా చెప్పేది, క్షమాపణ అడగరా? అడుగు, లేదంటే నీ పేకతో చంపేస్తాను.
2: అమ్మా క్షమించండి అమ్మా, తప్పైంది, తెలియజేశాను.
3: సిద్ధయ్య, ఏంటిది కన్నబిడ్డని అలా తంతున్నావు?
4: ఇంత పాపం చేశాక వీడు నా బిడ్డే కాదమ్మా.
3: నోర్మై, ముందు వాణ్ణి పైకి లే. తప్పు నా బిడ్డ చేశాడు అని ఖచ్చితంగా చెప్తున్నాడు నీ కొడుకు. నాకు తెలిసినంత వరకు నా కొడుకు తెలివి తక్కువ వాడే, కాని దొంగతనం చేసే మనిషి కాదు. ఆ విషయం నీ బిడ్డకు అర్థం కాకపోయినా నీకర్థమైతే చాలు.
4: అమ్మా అమ్మా, అంత మాట అనకండమ్మా, ఈ ఊరే మీదమ్మా. నా కొడుక్కి మీ గురించి తెలియదమ్మా, వాడు వేరే ఊళ్ళో పెరిగాడు, కొత్తగా వచ్చాడమ్మా ఈ ఊళ్ళోకి. అమ్మా మమ్మల్ని క్షమించు తల్లి.
3: సిద్ధయ్య, బిడ్డని ప్రయోజకుణ్ణి చేయటం కంటే సంస్కారవంతుణ్ణి చేయటం ముఖ్యం. ఇంత దూరం వచ్చారు, భోజనం వేళయింది, ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళండి.
2: నాన్న నాన్న, ఎవరు నాన్న ఆవిడ? ఇంత జరిగినా ఇంటికొచ్చి భోంచేసి వెళ్ళమంటుంది?
4: ఈ ఊరికి దేవతరా ఆమె, కాలం కలిసిరాక ఊరు చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు కూడా ఆవిడ కట్టించిందేరా, పద ఉంచేద్దాం.
3: సర్లే నాయుడు, నువ్వింకెళ్ళు, ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు, చీకట పడుతుంది, పో.
5: అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. మీరు చెప్పినవన్నీ చేస్తూ ఆనందంగా చచ్చిపోతానమ్మా. అమ్మా ఇంక సెలవు. తమ్ముడు ఏమీ కంగారు పడుకు, నీకు నేనున్నా, ఊళ్ళో కలుద్దాం. మీరు త్వరగా దర్శనం చేసుకుని వచ్చేయండి.
6: నీకు నేనున్నాం గన్నయ్యగాడు. ఆ పిచ్చిది వద్దంటే మాత్రం ఆ నగలేదో నా చేతిలో పెట్టి వెళ్ళిపోకూడదా?
3: వాడికి నేను చెప్పిన మాటను తప్పడం ఇష్టం లేదు, అందుకే ఇవ్వకుండా వెళ్ళి నా గౌరవం కాపాడాడు. నువ్వు ఉన్నావెందుకు? తీసుకో తీసుకో అంటూ కక్కుర్తి మొహం వేసుకుని.
6: నేనా? నేను కక్కుర్తా? నిన్ను అంకాళ మొగుడికి తీసుకువెళ్ళటం తప్పులేదే. అసలు నిన్ను తింటానికి ముద్దసాలు అన్నావుగా, పద పద, ఇక తిందువు గాని పద, ఈ అన్నం అంతా దిస్సే పారేస్తాను.
3: రేపు పనికి మాలినోడా, నాకు పెట్టకపోతే.

0: పెట్టకపోయావు, ఆ అన్నం మూట పారేశావు, మరి ఇప్పుడు నువ్వేం తింటావురా?
1: అవును కదో, నేనేం తింటా? నీ అమ్మ నీ మీద కోపంతో ఇసిరి పారేసానే, సాయంత్రం ఏం తినాలే?
2: ఏయ్, ఇటువైపు ఎవరైనా వెళ్ళారా?
3: దారిన 100 మంది పోతారు, అడ్డమైన వాళ్ళకి వివరాలు చెప్పడమే నా పనే.
2: పొడుతా.
1: అమ్మో కత్తి
2: తీరా. డబ్బులు ఎంత ఉన్నాయో తీ.
1: డబ్బులా? డబ్బులు మా అమ్మ సచ్చినంత తొట్టు, నా దగ్గర డబ్బులు లేవు.
2: అయితే నగలు తీ, లేకపోతే పొడుతా.
1: అమ్మో నగలా? మొగండి, నా దగ్గరే ఉంటాయి నగలు. ఇదిగో మా అమ్మ దగ్గర ఎత్తుక్కోవాలి కానీ వెళ్ళు.
2: ఏయ్ ముసల్దానా, మర్యాదగా నగలు తీ, లేదంటే పొడుతా.
0: తీస్తానరా నాయన, నువ్వు మాకింత మేలు చేస్తుంటే ఎందుకు తీయను?
2: మేలా? నేనేం చేశాను?
0: ఈ నగలు తీసుకుంటున్నావు, అంతకు మించి మేలు మాకేముంది చెప్పు.
2: ఏమిటి, నీ నగలు తీసుకుంటే మేలా?
0: మరి ఈ నగలు మా ఆయన 35 ఏళ్ల క్రితం అంకాళమ్మ గుళ్ళో ఎత్తుకొచ్చాడు. ఆ రోజు నుంచి మా జీవితం నాశనమైపోయింది. నా 4 బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులన్నీ పోయినాయి, మా ఆయన కూడా చచ్చిపోయాడు. ఈ నగలు ఒకసారి తాకట్టు పెడితే ఆ వడ్డీ ఇచ్చిన వాడు కూడా చచ్చిపోయాడు. ఎందుకు వచ్చిందిరా బాబు అని ఈ నగలు ఆ గుడిలో ఇచ్చేద్దామని వెళ్తున్నావు. ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చావు, త్వరగా తీసుకో బాబు, తీసుకో తీసుకో, ఈ పాపం మొయ్యలేకపోతున్నావు.
2: అంటే ఈ పాపాన్ని నేను మొయ్యాలా?
0: అది నాకంటే బిడ్డలున్నారు కాబట్టి పోయారు. నువ్వు దొంగవే, నీకెవరుండరు కదా, తీసుకోరా అబ్బి, తీసుకో.
2: నేను దొంగనైతే పిల్లలు ఉండకూడదా?
0: ఉంటే ఉంటారు, పోతే పోతారు. బంగారం తీసుకోరా, పిల్లలు కావాలంటే మళ్ళా పుడతారులే.
2: చే, నువ్వు వద్దు, నీ నగలు వద్దు. అసలు నా కర్మ బంగారు మూట దొరికినట్టే దొరికి చేజారింది, తప్పించుకుపోయాడు.
3: ఎవడు ఆ ఎద్దు నాయుడేనా? బంగారు నగల మూట తీసుకుని ఇటు పారిపోయాడు. పో, వెళ్ళి పట్టుకోనా ఆల్ని.
2: నిజమా? ఇటే వెళ్ళాడా? అయిపోయావురా.
0: ఒరే సుబ్బదాసు, ఎందుకురా పాపం వాడికి అబద్ధం చెబుతున్నావు? వాడు వెళ్ళి తిట్టువైపు కదా. ఓహో, వాణ్ణి రక్షించడానికి అబద్ధం చెప్పావా? సర్లే సర్లే, నువ్వు వెళ్ళు.
2: ఏరా, నాకు అబద్ధం చెప్తావా? ఇట్టేనా వాడు వెళ్ళింది?
3: ఏందే అబద్ధం చెప్పింది, నువ్వా నేనా? మళ్ళీ పెద్ద నీతిమంతురాలు అని ఊళ్ళో పెద్ద పేరు.
0: రే పిచ్చి సన్నాసి, నీతిని కాపాడడానికి ధర్మాన్ని రక్షించడానికి అబద్ధం చెప్పడమేంటి? ఒకని చంపినా పర్లేదు. సరే పద, పోదాం, చీకటి పడిపోతుంది.
3: ఆగు, పొట్ట ఉబ్బిపోతుంది, పోసుకొత్తా.
1: అమ్మో పాపం కత్తిదే, అమ్మో.
0: ఏమిట్రా ఏమిట్రా, ఏమైందిరా, ఏమైంది?
1: పాపం కత్తిదే దాసు బాబు, ఒక పోదొచ్చుడు పళ్ళ తప్పి కత్తితే.
0: అయ్యో అయ్యో, నే
1: కళ్ళు మాకు చూడవే
0: దాసు. అక్కడ నువ్వు వేడవకరా, కంగారు పడబాకు. ఇదిగో విషయం పైకెక్కకుండా ఇదిగో ఈ చీర కొంగు చింపి కట్టు కడతాను. ఉండు, కొంచెం ఓపిక పట్టినా, కొంచెం కొంచెం ముడి కట్టిగా ఉంది కదా, నువ్వు కంగారు పడబాకు. ఇప్పుడు నేను నా నోటితో ఈ విషయం తీసేస్తాను. ఉండు. ఏం కాదు నాన్న, కొంచెం ఓపిక పట్టు.
1: ఇంకా ఉండే ఉంటుంది. అమ్మో నేను చచ్చిపోతానేమో.
0: నువ్వు వేడవకరా దాసు, చూడు మళ్ళా నీ కాలు మామూలు రంగులోకి వచ్చింది. చూడు విషం మొత్తం తీసేశా, నీకు ఏం కాదు నాన్న.
1: మామూలు రంగుకి వచ్చిందా అమ్మా? ఏం కాదా, నాకేమన్నా అయితే నా బిడ్డకి తీయమయ్యేది అమ్మా. నీ రుణం తీర్చుకోలేనే తీర్చుకోలేదు.
0: పిలిచి సన్నాసి, తల్లి రుణం తీర్చుకోవడం ఏమిట్రా, నిన్ను కాపాడుకోలేని నా బ్రతికిందుకురా.
1: అమ్మా నువ్వెంత మంచిదానివి, ఇంత మంచిదానివి, మరి ఎందుకే నా పెళ్ళని మాత్రం మంచిగా చూడవు?
0: ఎవడ్రా ఎవడ్రా పిచ్చి మాట అంది. నీ తర్వాత నాకు అది కాకపోతే ఎవరున్నారా? కాకపోతే ఆడదానికి పెళ్లికి ముందు అమ్మ అభయం, పెళ్లి తర్వాత అత్త భయం ఉండాలి, అప్పుడే ఆ కుటుంబం సక్రమంగా ఉంటుంది.
1: నిజమేనే, కానీ నిన్న ఉత్త పుణ్యానికి సీత కొట్టేశావంట.

0: దాని బావును కూడా తన్ని పంపించావంట, మరి దాని పరువేం కావాలే?
1: రే దాసు, నీ పెళ్ళం చాలా మంచిది, నువ్వంటే దానికి ప్రాణం. కానీ అది ఉత్త అమాయకురాలరా. దాని బావున్నాడు చూసావు, వాడు పరమ దుర్మార్గుడు. వాడు దుర్బుద్ధితోనే మన ఇంటికి వస్తున్నాడు. నిన్ను నువ్వు లేని సమయం చూసి వచ్చి దానిపైన అఘాయిత్యం చేద్దాం అనుకున్నాడు. అందుకే వాడిని సితక్కొట్టా. మొగుడు లేని సమయంలో బావలతోనూ మరుదులతోనూ అట్టా ముచ్చట్లు పెట్టుకుంటే లోకం నానా రకాలుగా కూసుద్ది. అందుకని దానికి భయం చెప్పడం కోసం ఒకటేసాను. ఏ, నేను దాన్ని కొట్టకూడదా? నేను కొట్టట్లే, నాకు నా కొడుకు ఎంతో నా కోడలు అంతే. అందుకే కొట్టారా దాసు?
0: అదా సంగతి. సరే, మరి నా బిడ్డను కూడా చంపుతానన్నావంట?
1: అది నా మీద కోపంతో అబద్ధం చెప్పుంటదిరా. ఒరే సుబ్బదాసు, పెళ్ళం చెబితే మాత్రం తల్లిని అట్టా అనుమానిస్తారా బిడ్డలో? మా ప్రేమ, మా చేతి గోరు ముద్దలు నీకెప్పుడు గుర్తు రావట్రా?
0: అమ్మా,
1: సరే, మేమే తప్పు చేస్తుంటాం, కానీ ముసలి వాళ్ళు పసిబిడ్డలతో సమానం అంటుంటారు కదరా. మరి నీ బిడ్డ తప్పు చేస్తే క్షమిస్తావు, ముద్దుగా అలా చేయకూడదని చెప్తావు. కానీ తల్లి చిన్న తప్పు చేస్తే ఎందుకురా దాన్ని క్షమించవు? పసిబిడ్డ ఏమైనా సామాను బద్దలు కొడితే సరదాగా నవ్వుకుంటారు, కానీ పటుత్వం లేని ఈ ముసలి చేతుల్లోంచి ఏదైనా జారి కింద పడితే నానా రాద్ధాంతం చేస్తారు. ఇంట్లో అటు ఇటు తిరుగుతుంటే ఎందుకు తిరుగుతున్నావు అని కేకలేస్తారు. నా దగ్గు వల్ల మీకు నిద్ర లేదని వాపోతున్నారు. మీరు పసిబిడ్డలుగా ఉన్నప్పుడు ఏ రాత్రి అయినా మేము నిద్రపోయామో చెప్పండి. అయినా ఇప్పుడు మేము పసిబిడ్డలం, మా అల్లరి భరించలేరా మీరు? మీ అల్లరి చూసి ఆనందపడి అందరికీ అదో గొప్పగా చెప్పుకునేవాళ్ళం, వీడు చాలా పెద్ద అల్లరోడు అని. మరి మేమిప్పుడు చేసే అల్లరిని మీరెందుకురా భరించలేకపోతున్నారు? ప్రపంచంలో దేన్నైనా శాసించగల శక్తి డబ్బుకుంది అంటారు, కానీ ఆ డబ్బు కూడా తల్లి ప్రేమ ముందు తోకముడుచుకుని వెళ్ళిపోవలసిందే. అంతెందుకు? 100 కోట్లిస్తాను, నీ బిడ్డను చంపు అంటే నేను చంపుతానా? పోనీ, నీ పెళ్ళం చంపుద్దా దాని కూతుర్ని? అట్టాంటి ప్రేమను దొరికినప్పుడే అనుభవించాలి, కోల్పోయాక కూర్చుని ఏడిస్తే లాభం ఉండదు. దాసు, నాయనా, నా కళ్ళు తిరుగుతున్నాయి.
0: ఏమా? ఏంటమ్మా? ఏంటే అమ్మా? ఏమైందే? ఏంటమ్మా?
1: నీ ఒంట్లో విషయం నా నోటితో లాగేశాను కదరా. పళ్ళు లేనోళ్ళు ఆ పని చేస్తే వాళ్ళ ఒంట్లోకి ఆ విషయం వెళ్ళిపోద్దు నాయనా.
0: అవునా? అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి?
1: ఇప్పుడు ఏమీ చేసేది లేదు, ఇక మీ అమ్మకి సెలవిప్పించు.
0: అమ్మా, అమ్మా, తెలిసి తెలిసి నీ నోటితో విషయం ఎందుకు లాగేవే?
1: ఒరి పిచ్చోడా, నిన్ను నేను కనేటప్పుడు నా వయసు 45 సంవత్సరాలు. అప్పటికి 4 బిడ్డలు పుట్టి చచ్చిపోయారు. ఈ వయసులో ఇంకా పిల్లలు వద్దు అని అందరూ అన్నారు, మీ నాన్న కూడా వద్దన్నాడు. ఇక పిల్లల కంటే నువ్వు సచ్చినా సస్తావని మంత్రసాని కూడా చెప్పింది. నా బిడ్డ కోసం చావడం కంటే మించిన అదృష్టం ఏముంది అని తెగించి నిన్ను కన్నానురా. అదృష్టం బాగుండి ఇద్దరం బతికాం. అన్నమాట తప్పే అలవాటు నాకు లేదు కదా, అందుకే ఇప్పుడు నీకోసం చస్తున్నా. ఒరే నాయన, ఇవిగో నగలు, ఇవి నా మనవరాలకివ్వు. దానికి నన్ను మించిన మంచి పేరు రావాలి. ఇక నేను వెళ్లాల్సిన సమయం వచ్చిందిరా నాయన.
0: వద్దే, నువ్వు వెళ్ళొద్దే, నువ్వు తోడు లేకుండా నేను అడవి కూడా దాటలేదే.
1: నన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోదామనే కదా కూడా తీసుకొచ్చింది.
0: అమ్మా,
1: ఇచ్చిన మాట తప్పకూడదు. ఒరే నాయన, నేను సచ్చినా నా శవాన్ని మాత్రం అంకాళమ్మ గుడి దూరం నుంచే నువ్వు చూపెట్టు. ఎందుకంటే ఈసారైనా పుట్టబోయే బిడ్డ బతికితే నీ దగ్గరికి వస్తా అని మొక్కుకున్నా. ఇప్పుడు దేవుడి విషయంలోనైనా సరే నాకు మాట తప్పడం ఇష్టం లేదు. తీసుకెళ్ళయ్యా, తీసుకెళ్ళు.
0: అమ్మా,
1: తీసుకెళ్ళు.
0: అయ్యో, అయ్యో అమ్మా, నా చేతులరా నిన్ను దూరం చేసుకొని లేదా అనాథనయ్యలే. ఇక జీవితంలో సంపాదించుకోలేని సంపదని దూరం చేసుకున్నానమ్మా. నీ ఆఖరి కోరిక తీర్చి నా పాపాన్ని కొంచెమైనా తగ్గించుకుంటానమ్మా, తగ్గించుకుంటా. అమ్మా, అమ్మా, అమ్మా.

మీరింతవరకు అమ్మ మనసు నాటకం విన్నారు. రచన శ్రీ ఎంఎస్ చౌదరి, నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుద్దూస్, నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి. ఇందులో తల్లి డాక్టర్ దుత్తా సమంతకమణి, శుభదాసు శ్రీ కె శ్రీకృష్ణమూర్తి, నాగార్జున శ్రీ బీకేఎన్ఎస్ ప్రసాద్, అబ్బులు శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, ఎద్దుల నాయుడు శ్రీ ఏ వెంకటేశ్వరరావు, కాంతం శ్రీమతి కె రాధ, కాంతం కూతురు శ్రీమతి వినుకొండ శ్రీరత్నమాల, ఇంకా శ్రీయుతులు అబ్దుల్ ఖుద్దూస్, ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి, ఎన్సిహెచ్ వెంకటాచార్యులు, నన్నం మధు, శ్రీమతులు అన్నపూర్ణ, పద్మశ్రీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ కార్యక్రమం. శ్రోతలు 0866248881 ఈ నెంబర్కు నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ని యాజ్ యూజువల్గా వాట్సాప్ చేయండి. యువలయ క్విజ్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా నేను అడిగే ప్రశ్నలకి ఆన్సర్స్ చేయటానికి? మరి నేను ప్రశ్నలతో రెడీగా ఉన్నాను. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా ఈనాటి యువలయ కార్యక్రమంలో మీకోసం వస్తున్న మొదటి ప్రశ్న మీరు అందరూ వినే ఉంటారు, తెలిసినదే, అయినా అడుగుతున్నాను. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి 0866248881 ఈ నెంబర్కి. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకేనా, ఈలోగా మీకోసం ఒక పాట ఘంటసాల పి సుశీల పాడింది పాట తోడు నీడ చిత్రానికి.

పాట విన్నారు కదా. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని యువలయ కార్యక్రమంలో మీకోసం నేను మొదటి ప్రశ్న అడిగాను. అయితే ఈ ప్రశ్నకి సమాధానం అందరికీ తెలిసే ఉంటుందని అడిగాను. చూద్దాం మరి ఎవరెవరు కరెక్ట్గా రాశారు అంటే, శుభ సాయంత్రం అంటున్నారు, మీకు కూడా శుభ సాయంత్రం అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి ఆ రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి. ఇక వీరెవరంటే, లేగుంటపాడు గ్రామం నుంచి సౌషీర్ శ్రావణ్ కుమార్, వీరు కూడా కరెక్ట్గా రాసి పంపించారు, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి పంపించారు చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు. ఆరు గాలం పంటలు అంటే ఏమిటని అడిగాను, మరి వారు ఆరు తడి పంటలు అని మాత్రమే రాశారు. ఆన్సర్ అయితే రాసి పంపించలేదు, తెలిస్తే రాసి పంపించండి, తెలియకపోతే ట్రై చేయండి. తర్వాత మనకి పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం, భాస్కర్ని సత్యనారాయణ అరుణ కుమారి రాసి పంపించారు మనకి, వీరు ఒంగోలు నుంచి. వీరు రాశారు కాకపోతే కొంచెం డిఫరెంట్గా రాశారు. ఆరు గాలం పంటలు అంటే ఏమిటి, అంటే ఏవి నేను అడగలేదు, అంటే ఏమిటని అడిగాను. ఓకేనా, క్యాచ్ మై పాయింట్. ఇక తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం కడప నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నుంచి, ఓకేనండి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, మీరు రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి రాశారు. ఓకే, దానికి ఒక అర్థం ఉన్నది, తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి పంపించారు. మీరు రాశారు కానీ మరి అయితే ఇక్కడ అర్థం కావట్లేదు మీరు రాసిన ఆన్సర్ నాకు, విజయ్ కైలాష్. తర్వాత చూద్దాం, పండా లలితాదేవి శ్రీధర్ బాబు పంపించారు బాపట్ల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, వీరు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య సుభాషిని పంపించారు. ఓకే రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే మనకి రాధాప్రకాష్ కమ్మన్ నుంచి రాసి పంపించారు, వెరీ గుడ్ అండి, చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా బాగుంది మీరు రాయటం. ఇక నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు. ఓకే రైట్, ఫస్ట్ కొంచెం ఆన్సర్లో కొంచెం డిఫరెన్స్గా రాశారు కానీ నెక్స్ట్ మాత్రం చాలా కరెక్ట్గా రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్. తర్వాత ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన్ చిరువల్లంక నుంచి పంపించారు మనకి, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ చూద్దాం, మనకి వీరెవరంటే రవి బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాసి పంపించారు. ఆరు తడి పంటలు అంటున్నారు, నేను ఆరు గాలం పంటలు అని అడిగాను ప్రశ్న, ఆరు గాలం పంటలు అంటే ఏమిటి. ఓకేనా. ఇక తర్వాత చూద్దాం, పంపించారు కడప నుంచి వినయ్ శ్రీదేవి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఓకే కాకపోతే ఆన్సర్ అర్థం కావట్లేదు నాకు. నెక్స్ట్ చూద్దాం, శేషాద్రి

నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత మనకి రాశారు వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీకాంత్ శ్రీనివాస్ పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత ఇంకెవరు పంపించారంటే రాధాకమ్మ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే భద్రాద్రి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఫ్యామిలీ మెంబర్స్ రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశారు. వెరీ గుడ్, చాలా బాగుంది మీ ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత మనకి రాసి పంపించారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ పంపించారు. ఆరు గాలం పంటలు అని అడిగాను, ఆరు తడి పంటలు కాదు, ఓకేనా. తర్వాత మనకి రాశారు నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హ్యామ్లెత్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకే రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత కాసల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు మనకి, కాకపోతే కొంచెం తేడా ఉంది ఆరు తడి పంటలకి ఆరు గాలం పంటలకి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శుభ సాయంత్రం అంటున్నారు మీకు, శుభ సాయంత్రం అండి. వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత వీరు ఎవరంటే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ రాశారు. తర్వాత ఈదునూరి లక్ష్మయ్య గొల్నేపల్లి మండలం వలిగొండ నుంచి రాసి పంపించారు మనకి, ఓకేనండి వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇంకా నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే భద్రాద్రి కొత్తగూడెం నుంచి కట్ల రాజేశం సరోజని కూడా రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, తర్వాత దైదా భిక్షం వెంకటి వీరు పంపించారు మిర్యాలగూడ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, వీరు ఎవరంటే వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, పాట బాగుంది అంటున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఇంకెవరంటే మనకి పంపించారు భోగానందని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఇక తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి మనకి పంపించారు, ఓకే రాశారు వెరీ గుడ్ అండి. కాకపోతే కొంచెం ఆన్సర్ వేరే ఉన్నది, పంపించండి. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, షాలెం రాణి మట్టపురం నుంచి రాసి పంపించారు, ఓకే కొంచెం డిఫరెంట్గానే రాశారు మీరు, ఆరు గాలం పంట అంటే ఏమిటి, ఓకేనా రైట్. తర్వాత చూద్దాం, హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత వీరు ఎవరంటే పాలెం పోలయ్య అలాగంటే నంద్యాల జిల్లా హోబిలం వెంకటేశ్వరు లక్ష్మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి పంపించారు, ఇక టైప్ చేస్తున్నారు, హాయ్ అన్నారు, ఓకేనండి మీకు కూడా హాయ్, త్వరగా టైప్ చేయండి, నెక్స్ట్ మెసేజ్లకు వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత పంపించారు మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాశారు, రాశారు కాకపోతే సగమే రాశారు, కాకపోతే అది కూడా కొంచెం రాంగ్ ఆన్సరే మీరు రాసింది. తర్వాత చూద్దాం, నాగలగుట్ట తండా నుంచి రాసి పంపించారు వీరు, శ్రీ సత్య సాయి డిస్ట్రిక్ట్ నుంచి హరినాయక్ పార్వతీబాయి ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు, వీరంతా రాశారు, ఓకేనండి వెరీ గుడ్, చాలా బాగా రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, శుభ సాయంత్రం అంటున్నారు మీకు కూడా, శుభ సాయంత్రం అండి, ఎలా ఉన్నారు అని అడుగుతున్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా వీరు కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ రాశారు, ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత చూద్దాం, మిడతల రామూర్తి ఒరవకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత చూద్దాం, మనకి పంపించారు అమ్మన మంచి అనిల్ కుమార్ కరవది ప్రకాశం జిల్లా నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, సుజాత తర్లపాడు మార్కాపురం తుర్లపాడు అనుకుంటా, తర్లపాడ ఏదో కొంచెం స్పెల్లింగ్లో మిస్టేక్ ఉందేమో అనుకుంటున్నా, ఓకేనండి మార్కాపురం నుంచి రాసి పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, దంపూర్ బలరామరెడ్డి సుగుడమ్మ ఇనమడుగు

నుంచి రాసి పంపించారు, వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎవరు పంపించారంటే చల్లపల్లి నుండి రాజేశ్వరరావు విజయలక్ష్మి పంపించారు. ఓకే, ఆన్సర్ రాశారు కానీ రైట్ ఆన్సర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది మరి నాకు దాంట్లో. తర్వాత నమస్తే అంటున్నారు, నమస్తే అండి, మురళి భట్టిపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం ఎవరు పంపించారంటే హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి దైడా త్రివేణి చిన్మయి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి రాసి పంపించారు. ఓకే, కాకపోతే ఆరుగాలం పంటలు అంటే ఏమిటి? ఓకే, అది ప్రశ్న. తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బేన అక్కడి నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు రాసి పంపించారంటే విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి మళ్ళీ రాసి పంపించారు. ఓకే అండి, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాశారు. ఇక తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి మళ్ళీ మనకి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే బుచ్చిరెడ్డి పాలెం నుంచి మనోజ్ కుమార్ సందల మనోజ్ కుమార్ ఎస్పిఆర్ఎస్ నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు. కొంచెం దగ్గరగా ఉంది ఆన్సర్. తర్వాత చూద్దాం కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత ఇంకెవరు పంపించారంటే రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాసి పంపించారు. రాశారు, కాకపోతే నేను నేలల గురించి అయితే ఏం అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అని అడిగా. ఓకేనా? ఇక తర్వాత మనకి పంపించారు వీరు శుభ సాయంత్రం అంటున్నారు. మీకు కూడా శుభ సాయంత్రం అండి. పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి రాశారు. రెండు ఆన్సర్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఓకేనండి, హాయ్ అంటున్నారు. మీకు కూడా హాయ్ అండి. తర్వాత బత్తెన్ రవికుమార్ మళ్ళీ పంపించారు శ్రీకాకుళం నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం ఎంసి రెడ్డి అనంతపురం నుంచి. కొంచెం ఆన్సర్కి తక్కువగా ఉన్నది మీ ఆన్సరు. ఓకే, తర్వాత చూద్దాం వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పండా లలితాదేవి శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాశారు. ఓకే, వీరు ఓకే కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు. ఫస్ట్ కూడా రాశారు, కాకపోతే నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఇక తర్వాత మనం చూద్దాం ఇంకెవరు పంపించారంటే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. భాస్కరన్ సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు ఇప్పుడు. ఓకే అండి, వెరీ గుడ్. ఇక తర్వాత మనకి కడప నుంచి శైలజ సుబ్రహ్మణ్యం రాసి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. పివై విజయ శేఖర్ వీరు నంద్యాల నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఓకే, కాకపోతే ఆన్సర్ ట్రై చేస్తున్నారు, వెరీ గుడ్ అండి. తెలిస్తే రాసి పంపించండి. సుమతి ఆత్మకూరు నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. మల్లికార్జున అభిరామ్ వీరు కేశవనగర్ ధర్మవరం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం ఇంకెవరు పంపించారంటే వెంకటయ్య నంద్యాల నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం మహేంద్ర తెనాల నుంచి, రైట్ ఆన్సర్. తరువాత సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి నుమ్మడుగు నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు రాశారంటే హాయ్ నమస్తే అంటారు, నమస్తే అండి. ఏలూరు నుంచి రఘుబీర్ సింగ్ సుగుణబాయ్ రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే మనకి చూద్దాం వై మహతి ఫ్రమ్ వెంకటాపురం, వీరు రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం మనకి ఇంకా పంపిస్తున్నారు వీరు ఎవరంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రామకృష్ణయ్య రాసి పంపించారు కదా ఇందాకే మీరు, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు ప్రకాశం జిల్లా మార్కాపురం తాలూకా తర్లపాడు. ఓకేనండి, హరిబాబు పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత ఎవరంటే తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి రాసి పంపించారు. అయితే ఏ పంట అనైతే నేను ప్రశ్నలో అడగలేదు. ఆరుగాలం పంటలు అంటే ఏమిటి, దానికి ఒక అర్థం ఉన్నది. మీరు అయితే ఇందాక ఒక ఆన్సర్ రాశారు, ఇప్పుడు ఒక ఆన్సర్ రాశారు. అయితే అంటే ఏమిటి అని అడిగాను కానీ ఏ పంట వేస్తారు అనేది నేను అడగలేదు. క్యాచ్ మై పాయింట్.

తర్వాత చూద్దాం. మోరిపల్లి నుండి పందడి శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్. కోనసీమ జిల్లా నుంచి వీరు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత గుడ్ ఈవినింగ్ అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, ఓకే వెరీ గుడ్. ఆరుగాలం పంటలు అంటే ఏవి అని అడగల, అంటే ఏమిటి అని అడిగాను, ఓకేనా. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే హనుమంతు ఒంగోలు నుంచి, వెరీ గుడ్ అండి, బాగా రాసి పంపించారు ఆన్సర్ని. ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి రాశారు, ఓకే, కాకపోతే కొంచెం రాంగ్ ఆన్సర్ అది. తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా దస్తగిరి అంతేనండి, చెన్నూరు నుంచి వనం శేషయ్య వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం, ఫణిరాజు నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు ఇంకా తర్వాత ఐ తేజ ఎనమడుగు నుంచి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరంటే పూజారి ధనుంజయ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రాశారు, మేడం నాకు తెలియదు మేడం అంటున్నారు, ఓకే వెరీ గుడ్, నేను చెప్తాలేండి ఆన్సర్. తర్వాత చూద్దాం, రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు, చూద్దాం. తర్వాత అనుకుంటా అని అడుగుతున్నారు, వెంకీ తణుకు నుంచి దాళ్వా సార్వా అని అనుకుంటా, అందరికీ హాయ్ అంటున్నారు, మీకు కూడా హాయ్ అండి. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, ఆరుగాలం పంటలు అంటే ఏమిటి అంటే, పంట విత్తనం వేసినప్పటి నుండి చేతికి పంట వచ్చే వరకు సుమారు 6 నెలలు లేదా 6 ఋతువులు అనమాట. ఓకేనండి, వెరీ గుడ్, అందరికీ కంగ్రాచులేషన్స్. అందరు చాలా చాలా బాగా రాసి పంపించారు, మీకు చాలా అవగాహన ఉన్నది వ్యవసాయం మీద, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉండండి, నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ రెడీగా పెట్టుకున్నారు కదా, ఓకేనా. ఈజీ ప్రశ్నే, ఈజీ ప్రశ్నలే అడుగుతున్నాను నేను మీకు, ఓకేనా. ప్రశ్న ఏంటంటే, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, విన్నారా ఇవన్నీ? తెలిసినవే చాలామందికి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా, ఈ ప్రశ్నకి ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248881212 నెంబర్కి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఇది ప్రశ్న.

వెల్కమ్ బ్యాక్ టు యువలయ్య. నేను అడిగిన ప్రశ్న డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏదని అడిగాను. మన ఫ్రెండ్స్ చాలామంది ఆన్సర్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం. ఇందాక అయితే ఫస్ట్ ప్రశ్నకి మనకి ఇంకా రాసి పంపించారు, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, మెట్ట పంటలు అన్నారు. ఓకే, తర్వాత ఇంకా ఎవరంటే మనకి రాసి పంపించారు ఫస్ట్ ప్రశ్నకి వెంకటరెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు ఫస్ట్ ప్రశ్నకి. తర్వాత చూద్దాం రెండో ప్రశ్నకి ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో తెలిస్తే చెప్పండి. నేను అడిగిన ప్రశ్నకి డిఫరెంట్గా ఉన్నది ఏదేని అడిగాను, ఎక్స్ప్లెయిన్ చేయండి తెలిస్తే. నెక్స్ట్ చూద్దాం, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్. ఇక తర్వాత చూద్దాం, నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణ సుభాషిణి రాశారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. విజయ్ కైలాష్ సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, రాచల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎందుకో మీకు ఈ ఆన్సర్ రైట్ అనిపిస్తుంది తెలిస్తే ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే మనకి పంపించారు ఆత్మూరి మురళీ లక్ష్మి భట్టిప్రోల నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఫణిరాజ్ నెల్లూరు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కరని సత్యనారాయణ అరుణకుమారి ఒంగోలు నుంచి రాశారు, రాంగ్ ఆన్సర్ చేశారు. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డి పాల నుంచి రాంగ్ ఆన్సర్.

సార్ నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ మనకి పంపించారు వీరంటే శ్రీ సత్యసాయి జిల్లా నుంచి హరినాయక్ పార్వతీబాయి ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నార్కట్టుపల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాంగ్ ఆన్సర్. ఇక తర్వాత పంపించారు దస్తగిరి సంధ్య కడప నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. రాధాకమ్మ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వీరు అనంతపురం నుంచి అనురాధ. క్వశ్చన్ అర్థం కాలేదు, నిదానంగా చెప్పండి అని అడుగుతున్నారు. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, ఓకేనా? ఇవి ఆటలకు సంబంధించినవి. డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది? ఓకేనా అనురాధ గారు, అర్థమైందా ప్రశ్న? తెలిస్తే రాసి పంపించండి. నెక్స్ట్ చూద్దాం, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ వీరు ఢిల్లీ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపించారంటే బతిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి, రాంగ్ ఆన్సర్. తర్వాత రాధాప్రకాష్ ఖమ్మం నుంచి రాసి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే వెంకీ తణుకు నుంచి, అలా అనలేదు ఇలా అన్నారు కదా అంటారు. అక్కడే మరి ప్రశ్నలో కొంచెం ట్విస్ట్ ఉన్నది, ట్విస్ట్ని అర్థం చేసుకుని రాసి పంపించండి. తర్వాత ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశారు వారు, వెరీ గుడ్ అండి. తర్వాత చూద్దాం, వీరు ఎవరంటే వినయ్ ప్రవీణ. వినయ్ ప్రవీణ ఎక్కడి నుంచి? ఓకే, కడప నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సుమతి ఆత్మకు నుంచి పంపించారు ఆన్సర్ని, రైట్ ఆన్సర్ సుమతి, ఎక్స్ప్లెయిన్ చేశారు, వెరీ గుడ్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరు తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాశారు. సంతోష్ ట్రోఫీ అండి అది, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి శ్రీనివాస్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకా చూద్దాం, సుజాత తొర్లపాడు తర్లుపాడు మార్కాపురం నుంచి, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరంటే భోగానందన్ వెంకటేశ్వరరావు చేతన్, వీరు పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ వీరు ఎవరంటే బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు పంపిస్తున్నారంటే రమేష్ దంతి అనంతపురం నుంచి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత పంపించారు చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మిగతావి అలా పలానా అని అనుకుంటా అని రాశారు, ఓకే అండి, వెరీ గుడ్ తర్వాత చూద్దాం, దైద భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్. మనోజ్ నెల్లూరు నుంచి రాశారు, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కానీ రైట్ ఆన్సరే. తర్వాత ఇంకెవరు రాసి పంపించారంటే కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భారతి కిషోర్ అనంతపురం నుంచి రాసి పంపించారు, రెండో ప్రశ్నలో మీరు జాయిన్ అయ్యారు, ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వారు. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. వీరెవరంటే రామ్ భూపాల్ అండ్ భారతి మార్కాపురం నుంచి, రైట్ ఆన్సర్. నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత ఫ్యామిలీ మెంబర్స్ రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత కోనసీమ జిల్లా మోరిపాలెం నుండి పంతడు శ్రీనివాసరావు గంగాభవాని పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ లతా సుహాస్ హోస్కోట్ నుంచి, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎవరు పంపించారంటే మనకి చూద్దాం, తుమ్మలసర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నాగార్జున లక్ష్మి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత వెంకటారెడ్డి బలరాం మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి శ్రీధరబాబు బాపట్ల నుంచి రాసి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. తర్వాత వీరు ఎవరంటే పివై విజయ్ శేఖర్ నంద్యాల నుంచి, ఓకే, రాశారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత చూద్దాం కాసుల

ఇచ్చారు గుంటూరు నుంచి రాంగన్ సజ్ చేశారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరెవరంటే విశాల మీరు డిలీట్ చేశారు, నెల్లూరు నుంచే కదా మీరు. కాకపోతే ఓకే, రైట్ ఆన్సర్ అయితే కనిపించటం లేదు నాకు, రాంగ్ ఆన్సర్ లానే అనిపిస్తుంది. ఓకేనండి, ఆత్మర్ మురళి లక్ష్మి వీరు భట్టిప్రోల్ నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే పాలెంపల్లి యలగడ్డ నంద్యాల జిల్లా అహోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ చూద్దాం వీరు చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి స్వరూప పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం స్వీటీ నెల్లూరు నుంచి రాశారు కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే ఎంప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎమ్మర్హరి యశోద పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకెవరు పంపించారంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు, కాకపోతే రైట్ ఆన్సర్ అండి, రాసి పంపించారు. ఇక తర్వాత మనకి పంపించారు బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ పంపించారు, రాంగ్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు వీరు రెబ్బైనా నుంచి పంపించారు, కాకపోతే రాంగ్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. గుడ్ ఈవినింగ్ అంటారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ చూద్దాం నల్గొండ నుంచి దైడ త్రివేణి చిన్మయి రాశారు, రైట్ ఆన్సర్ని. ఇంకా తర్వాత మనకి పంపించారు కడప నుంచి శ్రీదేవి, కడప నుంచి శ్రీదేవి సృజన పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, బాగున్నారు అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ చూద్దాం ఈదునూరి లక్ష్మయ్య వలిగొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ హైదరాబాద్ బోరంపేట నుంచి సంతోష్ కుమార్ సుప్రియ, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం గుంటూరు జిల్లా దాసరిపాల నుండి పోలీస్ శివదాసరెడ్డి తిరుపతమ్మ కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు, ఎక్స్ప్లెయిన్ చేశారు వీరు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. భద్రాద్రి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం వీరు ఎవరంటే ఆవుల సుబ్బయ్య ఎర్రమ్మ ఫ్యామిలీ, వీరు అనంతపురం నుంచి మార్తాడు విలేజ్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, మా ఆన్సర్ చదవండి అంటున్నారు, నేను చదివాను, మీరు వినే ఉంటారు. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరంటే మనకి పంపించింది అమ్మన్ మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ, వీరు ప్రకాశం జిల్లా నుంచి రాశారు. ఓకే, రైట్ ఆన్సర్ చేశారు. చాలామంది రైట్ ఆన్సర్ చేస్తున్నారు, కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు చాలామంది. అయితే మీకు తెలిసిన మీరే రాయండి, ఎవరిని అడగద్దు, ఎక్కడ సెర్చ్ చేయొద్దు. ఓకేనా, తర్వాత మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా కామారెడ్డి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకెవరు రాశారంటే భోగనేంద్ర వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ తుమ్మ పద్మావతి వీరంతా కలిసి రాశారు ఇనమడుగు నుంచి, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం నాగమణి ఒంగోలు నుంచి, రైట్ ఆన్సర్. ఇంకా ఐ తేజ ఇనమడుగు నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రాసి పంపించారు పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి, ఓకే అది రాశారు, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, రైట్ ఆన్సర్ రాశారు. స్వీటీ నెల్లూరు నుంచి పంపించారు, ఓకే రాంగ్ ఆన్సర్. ఫణిరాజ్ పంపించారు నెల్లూరు నుంచి, ఓకే రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం వీరెవరంటే విశాల నెల్లూరు నుంచి రాసి పంపించారు, ఓకే రైట్ ఆన్సర్ రాశాను, నాది సరైన జవాబే అని రాస్తున్నారు. ఓకేనండి, వెరీ గుడ్ విశాల, కరెక్ట్ ఆన్సర్ రాసి పంపించారు మీరు. తర్వాత మనకి పంపించారు కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాసి పంపించారు, ఫస్ట్ ప్రశ్నకి రైట్ ఆన్సర్ రాశారు, రెండో ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం నెల్లూరు నుండి చెన్నూరు నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు పంపించారు, రైట్ ఆన్సర్ని. తర్వాత యశ్వంత్, ఓకేనా యశ్వంత్ బుచ్చిరెడ్డిపాలెం నుంచి, ఓకే రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చూద్దాం వీరు ఇంకెవరు పంపించారంటే మనకి వీరు ఇస్మాయిల్ భాయ్ సయ్యద్ జాకీర్ భాయ్ నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత

శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. ప్రణవి అండ్ ప్రణతి ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్ రాశారు. రాసుల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి రైట్ ఆన్సర్, తర్వాత గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. ఓకేనండి, నేను అడిగాను ప్రశ్న, డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్, సంతోష్ ట్రోఫీ, డేవిస్ కప్, వీటిలో భిన్నమైనది ఏది అంటే డేవిస్ కప్. ఇది టెన్నిస్ ఆటకు సంబంధించినది, మిగతావన్నీ ఫుట్బాల్ టోర్నమెంట్కి సంబంధించింది. చాలామంది రైట్ ఆన్సర్ రాశారు, చాలామంది ట్రై చేశారు, అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక మనం మూడో ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. చాలా చిన్న ప్రశ్న అడుగుతాను, తొందరగా చెప్పేయండి, ఆన్సర్ని సెండ్ చేసేయండి. ఆర్యులు వినే ఉంటారు కదా, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందినవారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది? ఓకేనా, ఆర్యుల ప్రధాన వృత్తి ఏది? ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే వెంటనే రాసి పంపించండి 0866248812 నంబర్కి. ఆర్యులు వీరి ప్రధాన వృత్తి ఏది? ఈ ప్రశ్నకు ఆన్సర్ తెలిస్తే రాసి పంపించండి. అయితే చాలామంది ఆన్సర్స్ రాసి పంపిస్తున్నారు, చూద్దాం ఎవరెవరు కరెక్ట్గా రాసి పంపించారు అనేది. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు బాపట్ల నుంచి రాసి పంపించారు మనకి రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ కే రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ రెండో ప్రశ్నకి రాసి పంపించారు. ఇప్పటి ప్రశ్నకి ఇంకా టైప్ చేస్తున్నారు, త్వరగా టైప్ చేయండి. తర్వాత శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ చేశారు. నెక్స్ట్ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం రాధా ఖమ్మ నుంచి రైట్ ఆన్సర్. ఈ ప్రశ్నకి ఆన్సర్ని ఎవరిని అడగక్కర్లా, మీకు తెలిసిందే కదా ఇది, ఎక్కడ సెర్చ్ చేయక్కర్లేదు, ఎక్కడ ఎవరిని అడగక్కర్లేదు, మీ సొంతగా రాసి పంపించండి. ఓకేనా, తర్వాత రామ్ భూపాల్ అండ్ భారతి వీరు మార్కాపురం నుంచి రాసి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా నెక్స్ట్ నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాషిణి ఫ్యామిలీ మెంబర్స్, అయితే ఇంకా ఏం మెసేజ్ చేయలేదు వారు, రాసి పంపించారు వారి పేర్లు. ఇక తర్వాత చూద్దాం, రమేష్ దంతి అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. శేషాద్రి నెల్లూరు నుంచి రాసి పంపించారు. ఓకే, అయితే ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, అది రాసి పంపించండి. మీరు రాసింది కరెక్టే, కాకపోతే ఇంకోటి ఉన్నది రాసి పంపించండి. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా ఎనుమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య సుభాషిని పంపించారు, ఓకేనండి రైట్ ఆన్సర్. కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది, తెలిస్తే రాసి పంపించండి. రాధాప్రకాష్ ఖమ్మ నుంచి రాశారు, ఓకే రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత చూద్దాం మనకి పంపించారు, నాగేంద్రప్ప ఉడేవు కర్ణాటక నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువల్లంక నుంచి పంపించారు, ఓకే రాశారు, కాకపోతే వెరీ గుడ్ అండి, ఆన్సర్ ట్రై చేశారు. ప్రధానంగా ఒక వృత్తి ఉన్నది, తెలిస్తే రాయండి. ఇంకా తర్వాత చూద్దాం మనకి పంపించారు, మానస విజయలక్ష్మి చీరాల నుంచి, ఓకే రాశారు, ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. ఫణిరాజు నెల్లూరు నుంచి, ఓకే రాశారు ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం, వరంగల్ జిల్లా ఎల్బి నగర్ నుంచి ఊర్మిళ సతీష్ పంపించారు, రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ భోగానందుని వెంకటేశ్వరరావు చేతన్ మార్టూర్ నుంచి రాశారు, రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రాశారు, ఓకేనండి రైట్ ఆన్సరే, కాకపోతే కొంచెం ఇంకొక ఆన్సర్ ఉంది, తెలిస్తే రాయండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ని. తర్వాత కడప నుంచి వినయ్ ప్రవీణ పంపించారు, ఓకే. తర్వాత చూద్దాం, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రాశారు, ఓకేనండి. భద్రాద్రి కొత్తగూడెం రాంపూర్ నుంచి కట్ల రాజేశ్వామి సరోజని రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత వీరు రాశారు, పెమ్మరాజు లలిత కుమారి తణుకు నుంచి, రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం మీరు ఎవరంటే, సుబ్రహ్మణ్యం పెత్తనపల్లి కర్ణాటక నుంచి రాశారు, ఓకే. తర్వాత బృందావనం పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి, ఓకేనండి ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ పంపించారు, ఓకే రాశారు, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం, నెమ్మని గ్రామం నుండి పున్న వెంకటేశం హేమలత రాసి పంపించారు, ఓకే. తర్వాత ఒక ప్రధానమైన వృత్తి ఉన్నది, అది తెలిస్తే రాయండి, తెలియపోతే మీకు తెలిసిన ఆన్సర్ పంపించండి. ఏమంటారు, పివై విజయశేఖర్ నంద్యాల నుంచి, ఓకేనండి ఆన్సర్ రాశారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రాశారు. నెక్స్ట్ చూద్దాం, భారతీ కిషోర్ అనంతపురం నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు, ఓకేనండి. బై చెప్పేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నారు, ఓకేనండి థ్యాంక్ యూ. తర్వాత చూద్దాం, అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి పంపించారు, ఓకే రైట్ ఆన్సరే, కాకపోతే ఇంకో ఆన్సర్ ఉంది. వెంకి తణుకు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం, నాగమణి ఒంగోలు నుంచి ఆన్సర్ రాశారు. తర్వాత హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నుంచి రాసి పంపించారు, ఓకేనండి ఆన్సర్ రాశారు మీరు. శేషాద్రి నెల్లూరు నుంచి రాశారు, రైట్ ఆన్సర్. కాసుల పద్మ గుంటూరు నుంచి రాశారు, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ రాసి పంపించారు.

విఆర్ ఫణికృష్ణ నరసాపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. గుడ్ ఈవినింగ్ అంటున్నారు. ఓకే, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రాసి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. తర్లుపాడు గ్రామం నుంచి మార్కాపురం జిల్లా అక్కడి నుంచి పంపించారు. సుజాత పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు. ఓకే. తర్వాత ఈదునేరి లక్ష్మయ్య వలిగొండ నుంచి రాశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల పంపించారు. అదే అనుకుంటున్నాము అని రాసి పంపించారు. ఓకేనండి, కాకపోతే ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉంది. తర్వాత దస్తగిరి సంధ్య కడప నుంచి రాసి పంపించారు. ఓకే. తర్వాత చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం నుంచి, రాంపూర్ నుంచి కట్ల సతీష్ సుమలత పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా తర్వాత ఎస్ఆర్కే ప్రభాకర్ రెబ్బెనా నుంచి రాశారు. ఓకే, ఆన్సర్ రాసి పంపించారు వారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. రాచర సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత చూద్దాం. ప్రణవి అండ్ ప్రణుతి న్యూఢిల్లీ నుంచి రాశారు. ఓకే. తర్వాత లక్ష్మీ నరసింహ సత్తెనపల్లి నుంచి రాసి పంపించారు. ఓకేనండి, ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. ప్రధాన వృత్తి అని అడిగాను నేను, తెలిస్తే పంపించండి. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత తుమ్మలచర్ల గోపీనాథ్ బుచ్చిరెడ్డిపాల నుంచి. ఓకే. తర్వాత చూద్దాం వీరెవరంటే, పాలెంపల్లి యలగడ దంజల్ జిల్లా హోబిలం వెంకటేశ్వర్లు లక్ష్మి వీళ్ళందరూ కలిసి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత అన్ని నేమ్స్ చదవండి అని అడుగుతున్నారు, కాకపోతే మనకి టైం ఎక్కువ లేదు కాబట్టి, సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇద్దరు పేర్లు మాత్రమే చదవటం జరుగుతుంది. వీరు శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పంపించారు. హరినాయక్ సాయి గిరీష్ నాయక్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా వీరు. ఓకే, రైట్ ఆన్సర్కి దగ్గరగానే పంపించారు. ఓకేనండి. తర్వాత చూద్దాం. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగానే ఉన్నది, అది కూడా అని రాసి పంపించారు. అయితే పేరు అయితే, మీ పేరు అయితే ఇక్కడ కనిపించటం లేదు. ఆన్సర్లని డిలీట్ చేసి మెసేజ్లను డిలీట్ చేశారు. ఓకే అండి, విశాల నెల్లూరు నుంచి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత చూద్దాం. హంబాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇక తర్వాత పంపించారు మనకి అమ్మన మంచి అనిల్ కుమార్ పద్మ ప్రియ ప్రకాశం జిల్లా నుంచి రాసి పంపించారు మనకి. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద పంపించారు రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్కి కొంచెం దగ్గరగా ఉంది, కాకపోతే రైట్ ఆన్సరే. తర్వాత దైదా భిక్షం వెంకటి మిర్యాలగూడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇక తర్వాత చూద్దాం. వెంకటరెడ్డి బలరాం తర్లుపాడు గ్రామం నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి ఓకే నుండి ఆన్సర్ చేశారు. తర్వాత సుదర్శనం శ్రీకుమార్ పెరుమాన్ శ్రీవాణి ఢిల్లీ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత నల్గొండ నుంచి దేడ త్రివేణి చిన్మయి రాశారు. ఓకేనండి, రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తర్వాత చిత్తూరు నుండి నరేంద్ర రెడ్డి స్వరూప ఓకే రాశారు ఆన్సర్ని. నెక్స్ట్ చూద్దాం. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రాతుల్లా పంపించారు కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. చిలకమర్రి నరసింహాచార్యులు హైదరాబాద్ నుంచి రాసి పంపించారు. ఓకే, ఆన్సర్ రాశారు. ఆ తర్వాత బతిన్ రవికుమార్ శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం. మీరు రాశారు ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి రాసి పంపించారు. లాస్ట్ వీక్ పండని మ్యాంగో సన్ని పండాయా అని అడుగుతున్నారు ప్రశ్నలో. నేను మామిడి పండ్ల గురించి అడిగాను కదా, అది వారు రాసి పంపించారు. ఓకేనండి, పండాయి తినేసాం అయిపోయింది. తర్వాత చూద్దాం. నెక్స్ట్ వీరు కడప నుంచి పూజారి కళ్యాణ్ శర్మ రాసి పంపించారు. ఓకేనండి, ఆన్సర్ రాశారు వారు. తర్వాత చూద్దాం. ఓకే, పండా లలితాదేవి రాసి పంపించారు. వెరీ గుడ్ అండి, చాలా బాగా వీరు ఎక్స్ప్లెయిన్ చేశారు ఆన్సర్ని, వెరీ గుడ్. తర్వాత చూద్దాం. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ రాసి పంపించారు. తనుజ నజ్మల్ హిందూపూర్ నుంచి రాసి పంపించారు. ఓకే, ఆన్సర్ రాశారు. తర్వాత చూద్దాం. మై తేజ ఇనుమడుగు నెల్లూరు నుంచి రాసి పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. ఇంకా చాలామంది మనకి ఆన్సర్లు పంపిస్తున్నారు, చూద్దాం ఇంకెవరు పంపించారు. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ పంపించారు రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత ఉమ్మడి నుండి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ రాశారు. ఓకే, తర్వాత చూద్దాం. గుంటూరు జిల్లా దాసరపాల నుంచి తిరుపతమ్మ శివదాస్ రెడ్డి కుటుంబ సభ్యులు రాసి

పంపించారు. ఓకే, ఇక తర్వాత చూద్దాం. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్ అనంతపురం నుంచి రాసి పంపించారు. ఓకే, రాశారు, చూద్దాం ఆన్సర్. తర్వాత ఎవరంటే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి పంపించారు. ఓకే అండి, ఆన్సర్ రాసి పంపించారు. ప్రధానంగా నేను అడిగాను. ఓకే, శాలిం రాణి మట్టపర్రు నుంచి రాసి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్ చేశారు. ఎస్వి సుబ్రహ్మణ్యం దర్శన చిరువలంక నుంచి పంపించారు వారు, రైట్ ఆన్సర్. ఓకే అండి, వారు ఎక్స్ప్లెయిన్ చేశారు, బాగుంది. తర్వాత ధనుంజయ అనంతపురం పెద్దమ్మ గుడి దగ్గర నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత వీరే ఏమంటున్నారంటే, రెండో ప్రశ్న కూడా పూజారి ధనుంజయ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి డేవిస్ కప్ రెండో ప్రశ్నకి ఆన్సర్ రాసి పంపించారు, పూర్తిగా చదవండి అంటున్నారు. ఓకే, నేను చదివాను, మీరు విన్నారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రెండు ఆన్సర్లు కరెక్ట్గా రాశారు. తర్వాత వీరు ఎవరంటే, ఓకేనండి. తర్వాత మనకి రాసి పంపించారు లక్ష్మీ నరసింహ శర్మ, సత్యనపల్లి నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత చూద్దాం, ఎస్బి కృష్ణవేణి రామకృష్ణ అనంతపురం నుంచి రాశారు, రైట్ ఆన్సర్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ అని అడుగుతున్నారు వీరు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, అయితే సమయం కూడా అయిపోయిందండి. ఓకే ఓకేనా. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాల నుంచి రైట్ ఆన్సర్ చేశారు. తర్వాత నెల్లూరు జిల్లా చెన్నూరు నుండి వనం శేషయ్య వెంకటేశ్వర్లు రాసి పంపించారు, రైట్ ఆన్సర్ని. నేను అడిగాను ప్రశ్న, ఆర్యులు ఇండో యూరోపియన్ వంశానికి చెందిన వారు ఆర్యులు, వీరి ప్రధాన వృత్తి ఏది అంటే వ్యవసాయం, అగ్రికల్చర్. ఓకే అండి, చాలామంది రైట్ ఆన్సర్ రాసి పంపించారు, చాలామంది కరెక్ట్గా రాశారు, అందరూ ట్రై చేశారు. అందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాటి యువలయ. రేపటి యువలయలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవమ్మని నమస్కారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం ఈనాటి కార్యక్రమంలో ఆదితాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం వింటారు.

లయ విన్యాసం కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆది తాళంలో శ్రీ కొణిజేటి చిన్నయ్య గారి డోలు వాద్య లయ విన్యాసం విన్నారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం గైడ్ చిత్రానికి లతా మంగేష్కర్ కిషోర్ కుమార్ పాడిన పాట.

90 సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా, ఈ స్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం మన అందరి ఆకాశ

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మహమ్మద్ రఫీ పాడిన పాట కశ్మీర్కి కలి చిత్రానికి.

గాలికెదురు లేదు, కడలి కంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: హిందీ చిత్రగీతాల్లో చివరిగా విందాం కటి పతంగ్ చిత్రానికి కిషోర్ కుమార్ పాడిన పాట.

మీరింతవరకు హిందీ చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు యువవాణి ప్రోగ్రామ్. ఈరోజు మే 31 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మనందరికీ మన జీవితాన్ని ఒక అందమైన తోటలాగా పెంచుకోవడం ఇష్టం. ఇంట్లో ఒక చిన్న మొక్క ఎండిపోతుంటేనే మనం ఎంతగానో బాధపడుతుంటాం. దానికి నీళ్లు పోసి మళ్లీ బ్రతికిస్తాం. మరి అంతకంటే ఎంతో విలువైన మన జీవితం అనే తోటను మనమెలా చూసుకుంటున్నాం? ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న చిన్న వయసు వాళ్ల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు చాలామంది తెలియకుండానే పొగాకు, సిగరెట్ లేదా గుట్కా వంటి అలవాట్లకు దగ్గరవుతున్నారు. కొందరు స్టైల్ కోసం, కొందరు స్నేహితుల ఒత్తిడి వల్ల, మరికొందరు లైఫ్లో ఉండే స్ట్రెస్ వల్ల దీనివైపు అడుగులు వేస్తున్నారు. కాని ఒక్క క్షణం ఆలోచించండి, మనం ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఆశ్రయిస్తున్న ఆ చిన్న సిగరెట్ ముక్క నిజానికి మనల్ని, మన కుటుంబానికి, మన ప్రశాంతతకు దూరం చేస్తుంది. యువతకు నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, మీలో ఉన్న ఎనర్జీ, మీ టాలెంట్ చాలా గొప్పది. మీ సృజనాత్మకతను చూపించడానికి, మీ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఎన్నో అందమైన మార్గాలున్నాయి. ఒక మంచి పాట వినడం, కొన్ని మొక్కలు నాటడం, లేదా మీ మనస్సుకు నచ్చిన వారితో మాట్లాడటం, ఇవన్నీ మన మనస్సుకు ఎంతో హాయినిస్తాయి. కేవలం యువత మాత్రమే కాదు, ఇంట్లో ఉండే పెద్దవాళ్లు కూడా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ ముందు ఉన్న కుటుంబాలు కూడా నవ్వుతూ ఆనందంగా ఉంటారు. మన జీవితం చాలా చిన్నది, అంతేకాదు చాలా అందమైనది కూడా. ఈ ప్రయాణాన్ని మరింత సుందరంగా మార్చుకోవడానికి ఈరోజు నుంచే పొగాకు అనే అలవాటుకు చాలా నెమ్మదిగా, సాఫ్ట్గా బై బై చెప్పడానికి ప్రయత్నించండి. ఒక్కరోజులో ఇది సాధ్యం కాకపోవచ్చు, కానీ రోజుకో చిన్న ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దూరం చేసుకోవచ్చు. ఈ ఆదివారం రోజున మన ఇంట్లో ఒక సరికొత్త పూల మొక్కను నాటుదాం. మన ఊపిరిని, మన జీవితాన్ని కూడా అంతే స్వేచ్ఛగా, పచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని పొగలా మార్చుకోకండి. ఇప్పుడు అ ఆ చిత్రం నుండి అభయ్ పాడిన పాటను వింటారు సంగీతం.

ఈరోజు మే 31, ప్రపంచమంతా ఒక పండుగ జరుపుకుంటోంది. అదే వరల్డ్ స్మైల్ డే. కానీ ఈ పండుగని మనం అరిచి గోల చేసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిరునవ్వు అనేది పెదవుల మీద శబ్దం లేకుండా పూసే ఒక అందమైన పువ్వు. ఈరోజు ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా మీ గురించి మీరు ఆలోచించుకొని మనస్ఫూర్తిగా నవ్వారా? మన జీవితాల్లో పరుగు ఎక్కువైపోయింది కదూ. పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక వెతుకులాట. బాధ్యతలు, ఒత్తిళ్ళు, వీటన్నిటి మధ్యలో ఒక ముఖానికి తగిలించుకున్న ఒక ప్లాస్టిక్ నవ్వు తప్ప మనసుకు హత్తుకునే నిజమైన చిరునవ్వు ఎక్కడో దాక్కుండిపోయింది. నవ్వు అనేది ఒక అద్భుతమైన మ్యాజిక్ ఫ్రెండ్స్. దీనికి రూపాయి ఖర్చు పెట్టాలి.

లెక్కర్లేదు. కానీ దీని వాల్యూ కోట్లతో సమానం. మీరు ఎవరికైనా ఒక చిన్న చిరునవ్వును బహుమతిగా ఇస్తే అది ఎదుటివారి టెన్షన్స్ని క్షణాల్లో మాయం చేస్తుంది. హాస్పిటల్లో ఉన్న రోగికి డాక్టర్ ఇచ్చే నవ్వు కొండంత ధైర్యాన్నిస్తుంది. క్లాస్రూంలో భయపడుతున్న స్టూడెంట్స్కి టీచర్ ఇచ్చే నవ్వు నమ్మకాన్నిస్తుంది. సైంటిఫిక్గా చూసుకున్నా కూడా మనం నవ్వుతున్నప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్, సిరాటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించి మనల్ని ఎప్పుడూ యంగ్గా ఉంచుతాయి. అంటే అసలు మనీ ఖర్చు లేకుండా అందంగా కనిపించడానికి నవ్వు కంటే పెద్ద బ్యూటీ ప్రొడక్ట్ ఇంకేముంటుంది చెప్పండి. ఎదుటివారిని నవ్వించడం కోసం మనం కోట్లు ఖర్చు పెట్టనక్కర్లేదు. కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, ఒక చిన్న సహాయం చేస్తే చాలు. రేపటి నుండి మీ జీవితంలోకి వచ్చే ప్రతి మనిషిని ఒక చిన్న చిరునవ్వుతో ఆహ్వానించండి. ఆ నవ్వు వాళ్ళ రోజుని ఎంత అందంగా మారుస్తుందో మీరే చూస్తారు. జీవితం అనేది ఒక ప్రయాణం. ఇందులో గమ్యం కంటే ప్రయాణమే ముఖ్యం. ఆ ప్రయాణాన్ని భారంగా కాకుండా నవ్వుతూ ప్రశాంతంగా సాగిద్దాం. ఈరోజు నుంచి కోపాన్ని కొంచెం తగ్గిద్దాం, నవ్వును కాస్త పెంచుదాం. కష్టాలు అందరికీ ఉంటాయి ఫ్రెండ్స్, కానీ కష్టాన్ని చూసి ఏడిస్తే కష్టం పోదు. అదే ఒక చిరునవ్వుతో ఎదుర్కొంటే ఆ కష్టం కూడా చిన్నదైపోతుంది. జీవితం చాలా చిన్నది. ఉన్న కొన్ని రోజులు హ్యాపీగా నవ్వుతూ నవ్విస్తూ బతికేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి మీ లైఫ్లో స్మైల్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ హ్యాపీ టైంలో మీకోసం ఒక మంచి సాంగ్. ఇప్పుడు గాజుల కృష్ణయ్య చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వింటారు.

ఈరోజు మన యువవాణిలో ఒక స్పెషల్ గెస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆ గెస్ట్ ఎవరో కాదు, గ్రీన్ కలర్ కోట్ వేసుకొని, రెడ్ కలర్ లిప్స్టిక్ పెట్టుకొని, కొమ్మల్లో కూర్చొని మనల్ని పలకరించే మన అందరి ఫేవరెట్ రామచిలక. ఎందుకంటే ఈరోజు మే 31, ప్రపంచ చిలుకల దినోత్సవం, వరల్డ్ ప్యారెట్ డే. చిలుక అనగానే సాధారణంగా మనందరికీ గుర్తొచ్చేదేంటి? ఆ పచ్చటి రంగు, ఎర్రటి ముక్కు. ఇంకా మనం ఏం చెప్తే అది తిరిగి పలికే దాని అలవాటు. చిన్నప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు రామచిలుకల కథలు చెప్తుంటే ఎంతో ఇష్టంగా వినేవాళ్ళం కదా. అడవుల్లో, తోటల్లో గుంపులు గుంపులుగా తిరిగే ఈ పక్షులు చూడడానికి ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పక్షుల ప్రపంచంలోనే అత్యంత తెలివైన, చురుకైన జీవుల్లో చిలుకలొకటి. కానీ ఈరోజు మనం కేవలం వాటి అందం గురించే కాదు, వాటి ప్రస్తుత పరిస్థితి గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో అడవులు తగ్గిపోవడం, సిటీలు పెరిగిపోవడం వల్ల ఈ పక్షులు ఉండడానికి సరైన చెట్లు, తినడానికి తిండి దొరకడం కష్టమైపోతుంది. ఒకప్పుడు మన ఇంటి చుట్టుపక్కల జామ చెట్ల మీద, మామిడి చెట్ల మీద ఎన్నో చిలుకలు కనిపించేవి. కానీ ఇప్పుడు వాటి సంఖ్య చాలా వరకు తగ్గిపోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయమేంటంటే ఫ్రెండ్స్, చాలామంది చిలుకలు ముద్దుగా ఉన్నాయని, బాగా మాట్లాడుతున్నాయని వాటిని తెచ్చి పంజరాల్లో బంధిస్తూ ఉంటారు. వాటికి పండ్లు, గింజలు టైంకి పెడుతున్నాం కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆకాశంలో స్వేచ్ఛగా ఎగరాల్సిన పక్షిని ఒక చిన్న ఇనుపు పంజరంలో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాల్సిన విషయం. ఏ జీవికైనా స్వేచ్ఛను మించిన ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ వరల్డ్ ప్యారెట్ డే రోజున మనం పెద్ద పెద్ద పనులేమీ చేయనవసరం లేదు. మన వంతుగా ఒక చిన్న సహాయం చేద్దాం. మన ఇంటి పెరట్లోనో లేదా బాల్కనీలోనో ఒక చిన్న గిన్నెలో మంచినీళ్లు, కొన్ని గింజలు పెడదాం. ఎండ తీవ్రతకు అలసిపోయి వచ్చే పక్షులకు అది ఎంతో ఊరటనిస్తుంది. ప్రకృతిని మనం ఎంత ప్రేమిస్తే ప్రకృతి మనకు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది. ఇప్పుడు భారతీయుడు చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాటను వింటారు.

మనందరం సాధారణంగా పౌర్ణమి రోజున చంద్రుణ్ణి చూసి ఆనందిస్తాం. కానీ 2026 మే 31 తేదీన, అనగా ఈరోజు వచ్చే పౌర్ణమి మాత్రం చాలా ప్రత్యేకం. ఇది మామూలు పౌర్ణమి కాదు. దీన్ని శాస్త్రవేత్తలు బ్లూ మైక్రోమూన్ అని పిలుస్తుంటారు. అసలు ఈ బ్లూమూన్ అంటే ఏంటి? కొంతమంది ఈ పేరు వినగానే ఈరోజు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడేమో అని అనుకోవచ్చు. కానీ నిజానికి బ్లూమూన్ అనే పేరుకు చంద్రుడి రంగుకు ఎలాంటి సంబంధం లేదు. సాధారణంగా నెలలో ఒకే పౌర్ణమి వస్తుంది, కానీ చంద్రుడి చక్రం 29.5

రోజులు ఉండడం వల్ల అప్పుడప్పుడు ఒకే ఇంగ్లీష్ క్యాలెండర్ నెలలో రెండు పౌర్ణములు వస్తాయి. అలా ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అని పిలుస్తుంటారు. 2026 మే నెలలో మనకు మొదటి పౌర్ణమి మే 1వ తేదీన వచ్చింది. ఇప్పుడు రెండవ పౌర్ణమి మే 31న రాబోతుంది. అందుకే దీనిని బ్లూ మూన్ అంటున్నారు. అంతేకాకుండా దీనిని మైక్రోమూన్ అని కూడా అంటారు. అనగా చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు ఒకే దూరంలో ఉండడు. కొన్నిసార్లు భూమికి దగ్గరగా వస్తాడు, కొన్నిసార్లు దూరంగా వెళ్తాడు. చంద్రుడు భూమికి అత్యంత దూరంగా ఉన్నప్పుడు వచ్చే పౌర్ణమిని మైక్రోమూన్ అంటారు. మే 31 చంద్రుడు భూమికి దాదాపు 4,06,000 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. దీనివల్ల చంద్రుడు మనకు సాధారణ పౌర్ణమి కంటే కొంచెం చిన్నగా మరియు ప్రకాశం తక్కువగా కనిపిస్తాడు. ఇది 2026 సంవత్సరంలోనే అత్యంత చిన్న పౌర్ణమి కావడం విశేషం. ఇలా బ్లూమూన్ మరియు మైక్రోమూన్ రెండు ఒకే రోజు కలవడం చాలా అరుదుగా జరుగుతుంది. అందుకే ఖగోళ శాస్త్రవేత్తలు మరియు సామాన్య ప్రజలు దీనికోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు. మరి మనం దీనిని ఎలా చూడాలి? దీనికి ఎలాంటి టెలిస్కోప్లు అవసరం లేదు. మే 31వ తేదీన సాయంత్రం సూర్యాస్తమయం తరువాత మీరు తూర్పువైపు ఆకాశంలోకి చూస్తే చాలు. చంద్రుడిని చూడటానికి సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు మంచి సమయం అని చెప్పవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ అరుదైన అవకాశాన్ని అసలు వదులుకోవద్దు. ఈరోజు మీ టీవీలు ఫోన్లు పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి డాబాపైకో లేదా బాల్కనీలోకో వెళ్ళండి. ఆ చల్లటి వెన్నెలలో ఆకాశంలో మెరిసే ఆ చిన్న చంద్రుడిని చూస్తూ ప్రకృతి అందాన్ని ఆస్వాదించండి. ఇప్పుడు సిరివెన్నెల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, బి వసంత పాడిన పాటను వింటారు.

0: successfully conducted trial of a powerful, high-caliber bomb at its facility at Ramgarh in Panchkula district of Haryana. The test was conducted amid comprehensive security arrangements. In badminton, the Indian pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title in Singapore Open today. The duo defeated Indonesian combination of Muhammad Shohibul Fikri and Fajar Alfian 18-21, 21-17, 21-16 in the final to win their first title in 2 years. The Indian pair had won the Thailand Open in May 2024. In IPL cricket, Gujarat Titans and defending champions Royal Challengers Bengaluru are all set for epic title clash at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in
3: ప్లాట్ఫామ్ నంబర్ 2 కి చెల్లే వాళ్ళ
4: సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కి యాత్రి నేను ఇక్కడే ఉన్నా. మొబైల్ చార్జ్ చేయాలి,
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా
4: నాన్న? ఆగండి, నేను పే చేస్తాను.
5: సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
4: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పాన వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: మేరే ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स जो गाइडलाइंस जारी की है, हमारे यहाँ गर्मी से लड़ने का तरीका कई बार रसोई में भी मिलता है. आपने भी देखा होगा जैसे जैसे गर्मी बढ़ती है.
6: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, 3 తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు.

0: ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ,
1: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షిత శాఖ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కళని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్లు డివిజన్, గుంటూరు డివిజన్, నాలుగు డివిజన్స్ తో కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
0: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
2: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
0: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022 తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు.

0: ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
1: అదే ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
0: ఎందుకు?
1: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
0: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: అక్క చూడు,
3: హ్యాపీ బర్త్డే రా,
2: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
3: ఎప్పుడు షాపింగే.
2: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: సంప్రవార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహన తివారీ. ఆదో ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోల కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषदा ऑन मार्क पोर्टल इति वेबफलकस्य सेवा प्रदातुः सूक्ष्मं निरीक्षणं विधीयते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन निर्णायक चक्रे विजयोधिकतः. अपि च IPL क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम् अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోలకాలీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్ ఏతేన విశ్వవ్యాపినః తమిళ సముదాయస్య మధ్యే విశేషః ఉత్సాహః వర్తతే. సహ అవదత్ యత్ ఏతాః పట్టికాః చోళ సామ్రాజ్యస్య సామాద్రిక శక్తిం దక్షిణ పూర్వ ఏషియా దేశైః సహ తేసాం సంబంధాన్ చ ప్రదర్శయంతి. ప్రధానమంత్రి అవదత్ యత్ భారత ప్రశాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సహ ప్రోక్తవాన్ యత్ జ్ఞాన భారతం అభియానేన ఛత్తీస్గఢ రాజ్యస్య మల్హార క్షేత్రే షష్ట సప్తమయోః శతాబ్ద్యోః పాండువంశస్య మహర్షేః బలార్జునస్య సంబద్ధాః దుర్లభాః తిస్రః తామ్రపట్టికా అపి ప్రాప్తః.
9: జ్ఞాన భారతం అభియాన్ కే తహత్ ఛత్తీస్గఢ్ కే మల్హార్ మే భీ ఏక్ మహత్వపూర్ణ ఖోజ్ హుయీ హై. यहाँ तीन दुर्लभ ताम्र पट्टिकाएं मिली हैं. विशेषज्ञ मानते हैं कि इंस्क्रिप्शंस छठी सातवीं सदी के हैं. ये ताम्र पट्टिकाएं प्राचीन ब्राह्मी लिपि और पाली भाषा में लिखी गई हैं. इनसे उस समय की शासन व्यवस्था, धर्म और संस्कृति के बारे में महत्वपूर्ण जानकारी मिलती है.
8: ప్రధానమంత్రిణ శ్రీ నరేంద్ర మోదిన దేశవాసిన వర్తమానే భీషణ గ్రీష్మరితౌ అత్యధికం సావధానతాం ధారయితుం ప్రశాసనేన ప్రదత్తానాం నిర్దేశానాం పాలనం చ కర్తుం ప్రార్థితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే సహ జనాన్ పర్యాప్త మాత్రాయాం జలపానం కర్తుం తథా సూర్యతాపాద్ రక్షణోపాయాన్ స్వీకృత్యేవ గృహాత్ బహిర్గంతుం పరామర్శం అదదత్.
9: ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై. తేజ్ ధూప్ గర్మ హవాయే, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
8: प्रधानमंत्री अवदत् यत् ग्रीष्म तापात रक्षण प्राप्तुम आमपन्नम తక్రం సత్తుపేయం బేలపన్నం పానకం నీర్మోర్ సోలకళి చేత్యాదీనాం సేవనం హితకరమస్తి. సహ ఉక్తవాన్ యత్ ఏతే పే పదార్థాః ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇతి భావనాం ప్రదర్శయంతి తథా తేషు పూర్వజానాం అనుభవ నిహిత అస్తి.
9: हमारे यहाँ गर्मी से लड़ने का तरीका भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.

0: अस्ति। होर्मुज जलडमरु मध्ये इत्येतत् शीघ्रम् उद्घाटयिष्यते। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति श्रृंखलायाः निर्णायक स्पर्धा भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन विजिता। निर्णायक स्पर्धायां भारतीय दलेन इंडोनेशियायाः मोहम्मद शोहिबुल फिक्री फजर अल्फियान इत्यनयोः युगलम् 18-21, 21-17, 21-16 इति अंकांतरालेन पराजितम्। आईपीएल क्रिकेट स्पर्धा मालिकायां निर्णायक स्पर्धा अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे भविष्यति। क्रीडायां गुजरात टाइटन्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरंभः सायं 7:30 भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. 6:35 జానపద రంజని కార్యక్రమంలో శ్రీమతి ఎల్లావుల వెంకటేశ్వరమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు ప్రసారమవుతాయి. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:45 తదుపరి 8:40 అనంతరం 9:30 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 అఖిల భారత రవివాశ్రీయ సంగీత సభ కార్యక్రమం వింటారు. 11:00 హిందీలోను 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శివ సంకీర్తనలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో ఆయుర్వృద్ధికాలు అనే అంశం గురించి ప్రసారమవుతుంది వ్యాఖ్యానం అన్నదానం చిదంబర శర్మ. 6:35 చేనుముచ్చట్లు కార్యక్రమంలో ఫసల్ బీమా వివరాలు ప్రసారమవుతాయి. 6:44 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు ప్రసారమవుతాయి. 7:00 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన ప్రపంచ పాల దినోత్సవం గురించి తెలుసుకుంటారు. అనంతరం డాక్టర్ ఎన్ అంకమ్మ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. అనంతరం శ్రీ జిఎస్ఎస్ దివాకర్ దత్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది రచన ఎస్ జోగినాయుడు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో యుక్త వయసు ఆడపిల్లల్లో వచ్చే సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రసారమవుతాయి. అనంతరం ప్రపంచ ప్రాచీన నాగరికత ఔన్నత్యం ఈజిప్టు పిరమిడ్ల గురించి ఎస్ శ్రీలక్ష్మి గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 10:12:40 అనంతరం 1:30 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట రేపు ఉదయం మేము ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద రంజని కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎల్లావుల వెంకటేశ్వరమ్మ బృందం పాడిన సాంప్రదాయ జానపద గీతాలు వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. ప్రకృతి రకరకాల చెట్లతోనూ, వివిధ రంగుల్లో వివిధ ఆకృతుల్లో చిన్నవి పెద్దవి పుష్పాలతోనూ, ఇంకా పుప్పొడిని మోసేటువంటి సీతాకోక చిలుకలు, జుమ్మంది నాదాలు పాడే తుమ్మిదలు, ఇలా అక్కడి గాలంతా పరిమళభరితమై సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది. కొన్ని ప్రాంతాలలో చెరువుగట్లపైన మామిడి చెట్లు పెరిగి ఉంటాయి. మామిడి పూత వచ్చినప్పుడు అక్కడ సువాసనలు వెదజల్లేటువంటి వైనం మనకెంతో అందంగాను ఆహ్లాదంగాను కనిపిస్తుంది. ఆకుపచ్చటి చీర సింగారించుకున్నట్లు వరిమాగాణాలు వచ్చేవారికి స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాయా అన్నట్లుంటాయి. పొలాల్లో నీరు పారించే పిల్ల కాలువలు మనకు దిక్సూచిలా కనిపిస్తాయి. దూరాన కనిపించే కొండల బారు, దూదిపింజల్లా సాగే మబ్బు తునకలు, ఎత్తు పల్లాలతో వయ్యారాలు వలకబోస్తున్న కొండలను తాకుతూ ముందుకు పోతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. ఇలా ప్రకృతి వడిలో మనం ఉన్నాం. వివిధ రకాల సంప్రదాయాలతోనూ, వివిధ రకాల జీవన విధానాలతోనూ జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కష్టించి పనిచేసే రైతన్నలు, కూలీలు, శ్రమజీవులు శ్రమను మర్చిపోయే వైనంతో అలవోకగా మాటే పాటై నాట్లు వేసే పాటలు, అమ్మోరు జాతరల్లో భక్తి పారవస్యంతో పాడే పాటలు, ఇంకా పెళ్లిళ్లల్లోనూ పేరంటాళ్లల్లోనూ వారివారి సంప్రదాయాలకు అనుగుణంగా సాగేటువంటి పల్లెపదాలు జానపదాలుగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే కొండల్లో కోనల్లో నివసించే వారి మాటే పాటగా వీణుల విందుగా ఉంటుంది. ఇలాంటి జానపద కళలను మరుగున పడిపోకుండా జనబాహుళ్యానికి అందించే ఉద్దేశంతో సంస్కార్ గీత్గా అందిస్తోంది మీ ఆకాశవాణి. ఈనాటి సంస్కార్ గీత్ సంప్రదాయ జానపద గీతాలు కార్యక్రమంలో భాగంగా శ్రీమతి ఎల్లావుల వెంకటేశ్వరమ్మ బృందం పాడిన సంప్రదాయ జానపద గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా గోపాలకృష్ణుని బాల్యలీలలను వివరిస్తూ యశోదమ్మతో చెప్తున్న వైనం ఈ జానపదంలో విందామా?
5: పొద్దు పొద్దునలగస కన్యా వాకిలా చూసి, పొద్దు పొద్దునలగస కన్యా వాకిలా చూసి, బుడ్డిలో దీసము దీసి బుగ్గలాకు పూసిన వంటేళరా కృష్ణ వేళరా గోపాల బాల సేయరా రద్దీ సేయరా, పొద్దు పొద్దునలగస కన్యా వాకిలా ఓడ్వంగ ఎరుగా, పొద్దు పొద్దునలగస కన్యా వాకిలా ఓడ్వంగు ఎరుగా.

0: గుగ్గలాకి పూసి ఎరుగా ఎరగనే తల్లి వెరుగనే వేసాదమ్మా సేయకే రద్దీ సేయకే నిన్నట పిన్నమ్మ తల్లే సందులో జల కంబులాడగ నిన్నట పిన్నమ్మ తల్లే సందులో జల కంబులాడగ కట్టుబట్టాలెత్తుకెళ్ళి కంచెలగిరి దూకిన వంటేళరా కృష్ణ వేళరా గోపాల బాల సేయరా రద్దీ సేయరా ఆ దాలాపనమటింటో యాలు మొగలో పండి ఉంటే ఆ దాలాపనమటింటో యాలు మొగలో పండి ఉంటే ఏలా లేసి లెగవ తీసి వేలు ఉంగరం తీసిన వంటేళరా కృష్ణ వేళరా గోపాల బాల సేయరా రద్దీ సేయరా ఆ దాలాపనమటింటో యాలు మొగలు పండి వెరుగా ఆ దాలాపనమటింటో వాలు మొగలు పండి ఎరుగా వేల లేసి లెగవ తీసి ఏలు ఉంగరం తీసి ఎరుగా ఎరగనే తల్లి వెరుగనే
1: ఆదివారం రోజు పుట్టను పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఇలా ఆదివారం నాడు ఓ నాగమయ్య అంటూ భక్తి పార్వశ్యంతో పాడే ఈ పల్లెపదం విందాం.

0: గోమయ్యా, శనివారం నాడు ఓనా గుమయ్యా, శ్రద్ధంగా పెరిగా ఓనా గుమయ్యా, నా గొలో సమితికి వానా గుమయ్యా, అడిగి నీ వారికే వానా గుమయ్యా, ఏడబాల నిత్యవోనా గుమయ్యా, కోరి నీ వారికే వానా గుమయ్యా, కొడుకులను ఇచ్చేవు వానా గుమయ్యా.
1: స్త్రీకి మాతృత్వం వివరం. గర్భం దాల్చినప్పటి నుంచి నెలకు నెల పడే కొద్దీ ఎంతో ఆరోగ్యంగా హుషారుగా ఉండాలని చెప్పకనే చెప్పే ఈ హుషారైన జానపదం మనము విందాం.
0: సిన్ని బింటికే పూడో, సింగర గౌరీకే పూడో, దాడి బీడీకే పూడో, దాళ గంగాకే పూడో, పన్నోరు తామర కొల్లలో. సిన్ని బింటికి పూడే, సింగర గౌరీకి పూడే, దాడి బీడీకి పూడే, దాళ గంగాకి పూడే, పన్నోరు తామర కొల్లో.

0: సిన్ని వింటికి మూడో నేల, సింగర గౌరికి మూడో నేల, దాడి బీడికి మూడో నేల, దాళ గంగకు మూడో నేల, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి నాలుగో నేల, దాడి బీడికి నాలుగో నేల, దాళ గంగకు నాలుగో నేల, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటికి ఐదో నేల, సింగర గౌరికి ఐదో నేల, దాడి బీడికి ఐదో నేల, దాళ గంగకి ఐదో నేల, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటి కారో నేల, సింగర గౌరి కారో నేల, దాడి బీడి కారో నేల, దాళ గంగ కారో నేల, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటి కేడో నేల, సింగర గౌరి కేడో నేల, దాడి బీడి కేడో నేల, దాళ గంగ కేడో నేల, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటికి ఎనిమిదో నేల, సింగర గౌరికి ఎనిమిదో నేల, దాడి బీడికి ఎనిమిదో నేల, దాళ గంగకి ఎనిమిదో నేల, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి ఎప్పుడో, సింగర గౌరికి ఎప్పుడో, దాడి బీడికి ఎప్పుడో, దాళ గంగకి ఎప్పుడో, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని వింటికి తొమ్మిదో నేల, సింగర గౌరికి తొమ్మిదో నేల, దాడి బీడికి తొమ్మిదో నేల, దాళ గంగకు తొమ్మిదో నేల, పన్నోరో తామర కొల్లోలం. ఆ సిన్ని వింటికి ఏం పిల్ల, సింగర గౌరికి ఏం పిల్ల, దాడి బీడికి ఏం పిల్ల, దాళ గంగకి ఏం పిల్ల, పన్నోరో తామర కొల్లోలం. సిన్ని బింటి కాడపిల్ల, సింగర గౌరి కాడపిల్ల, దాడి బీడి కాడపిల్ల, దాళ గంగా కాడపిల్ల, పన్నోరో తామర కొల్లోలం.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: పండుగ సమయాల్లో అత్తారింటికి వచ్చిన బావలను మరదలను ఆట పట్టిస్తూ సరదాగా వరుసపాటలు పాడుతూ రెట్టించిన ఉత్సాహంతో పండుగలు జరుపుకుంటూ ఉంటారు. ఇదిగో ఈ వరుసపాట.
0: పై పంచి సెంగోని పావాలా బిళ్ళ ఇన్ని దేచిని మరిది కి వేసి పెట్టి.

శుభకార్యాలలో తలంటి స్నానాలు చేయటం సంప్రదాయం. తలకు నూనె పట్టించేటప్పుడు శరీరానికి నలుగు పెడుతూ ఉంటారు. నువ్వుల నూనె, మంచి గంధం, అత్తరు, పన్నీరు కలిపిన లేపనాన్ని ముఖానికి, చేతులకు, కాళ్లకు పట్టిస్తారు. ఇది చర్మ సౌందర్యాన్ని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇలా నలుగుకు రమ్మని పాడేటువంటి ఈ జానపదం విందామా?

పెళ్లిళ్ళు పేరంటాళ్ల సమయాల్లో పండుగల్లో మరదళ్లు బావగారిని ఆటపట్టిస్తూ వరుసపాటలు పాడుతూ ఉంటారు. బావసక్కని మన్మోహనుడే అంటూ సాగే హుషారైన ఈ పల్లెపదాన్ని విందామా?

¡Ahora!

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్.

0: గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడుచుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.
5: చంద్రగిరి చీ

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాలు

జానపద రంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగోషరమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानीयाल रुचुल आविष्कारिस्तायनन्नारु. సూక్ష్మ స్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజ అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజ అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి హై. ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక్ సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: उत्तर प्रदेश के बस्ती के आकाश गुप्ता मनोरमा नदी को देखकर बहुत दुखी होते थे. उन्होंने अपने दोस्तों को साथ लिया. ये युवा नदी में उतरते थे, जलकुंभी निकालते थे, प्लास्टिक और कचरा बाहर लाते थे. कई बार एक दिन में 50-60 किलो तक कचरा नदी से निकाला गया. धीरे धीरे

0: मनोरमा नदी का वह हिस्सा फिर से साफ दिखने लगा।
1: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మన నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
0: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
1: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్ గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్ తో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్ కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహనం డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్ లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్ మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్ర దుర్వినియోగం అయ్యే బలహీనతలు ఏవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందే బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్ధమయ్యాయి. ఇరు జట్లు తమ రెండవ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. విశేషాలు మరొకసారి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈనాటి ఇల్లు వాకిలీ కార్యక్రమంలో ముందుగా సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ ఈ అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విందాం.
1: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ పగడాల సాయి ప్రియాంక. నేను డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం జహీరాబాద్ లో వ్యవసాయ విస్తీర్ణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ రోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం, అదే సర్టిఫికేషన్ గురించి. మన రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తారు, కానీ మార్కెట్ లో మంచి ధర రావాలంటే, వినియోగదారుల నమ్మకం పొందాలంటే నాణ్యతకు అధికారిక గుర్తింపు అవసరం, అదే సర్టిఫికేషన్. సర్టిఫికేషన్ అనేది కేవలం ఒక పేపర్ కాదు, అది నాణ్యతకు ముద్ర, రైతుకు గౌరవం, మార్కెట్ కు ప్రవేశ ద్వారం అన్నమాట. అయితే మనం చాలా రకాల సర్టిఫికేషన్ ఏజెన్సీలు మనకి అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఆర్గానిక్ మరియు నేచురల్ ఫార్మింగ్ అంటే సేంద్రీయ వ్యవసాయం చేపడుతున్న రైతులకు కావలసిన సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ అందుబాటులో ఉంటాయి అనే అంశం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో వినియోగదారులు ఆరోగ్యంపై చాలా శ్రద్ధ పెడుతున్నారు. ఆర్గానిక్ అనే పదం చాలా ప్రాచుర్యం పొందింది, కానీ ఎవరైనా ఇది ఆర్గానిక్ పంట అని చెప్పడం సరిపోదు, దానికి అధికారిక సర్టిఫికేషన్ అయితే ఖచ్చితంగా అవసరం. భారతదేశంలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ ను ఎన్పిఓపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ కింద అవుతుందన్నమాట. ఈ కార్యక్రమాన్ని అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, అపేడా అని పిలుస్తాం, ఈ సంస్థ నిర్వహిస్తుంది. సో ఎన్పిఓపి ప్రాముఖ్యత ఏంటి అన్నప్పుడు, ఎన్పిఓపి ద్వారా సర్టిఫికేట్ ను పొందిన ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతిగా చేసుకోవచ్చు అన్నమాట. మనం చూస్తూ ఉంటాం, రైతులు ఇప్పుడు చాలా వరకు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్ కింద పండించిన పంటను మనం ఇతర దేశాలకు కనుక ఉత్పత్తి చేయాలి అని అనుకుంటే ఈ సంస్థ నుంచి వచ్చే సర్టిఫికేషన్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇది లేకపోతే చేయడానికి వీలు కూడా ఉండదు. ఇది రైతులకు అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలను కల్పిస్తుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటప్పుడు, సేంద్రీయ వ్యవసాయం చేయడానికి మనకి కొంత కన్వర్షన్ పీరియడ్ అనేది అవసరం. ఈ కన్వర్షన్ పీరియడ్ ఏంటి అని అంటే, సాంప్రదాయ వ్యవసాయం నుంచి ఆర్గానిక్ వ్యవసాయానికి మారడానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల టైం అనేది పడుతుంది అన్నమాట. అంటే అప్పటి వరకు పురుగు మందులతో వ్యవసాయం చేసినా ఇప్పుడు ఆర్గానిక్ గా పండించడానికి 2 నుంచి 3 సంవత్సరాల దశ వరకు మనం టైం అనేది కన్వర్షన్ పీరియడ్ గా మాట్లాడతాం అన్నమాట. ఆ సమయంలో రసాయన ఎరువుల్ని వాడకూడదు, సింథటిక్ పురుగు మందులు నిషేధంగా వాడకూడదు, మరియు జీఎం విత్తనాలను కూడా వాడకూడదు అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా పంటకి సంబంధించిన రికార్డులన్నీ నిర్వహిస్తూ ఉండాలన్నమాట. ఆర్గానిక్ సర్టిఫికేషన్ ని దశల వారీగా మనం గుర్తిస్తాం. అయితే గుర్తింపు పొందిన సర్టిఫికేషన్ సంస్థల ద్వారానే ఈ సర్టిఫికేట్లు అనేవి మనకి దొరుకుతాయన్నమాట. ముందుగా మనం దరఖాస్తును సమర్పించుకున్నట్లయితే వాళ్ళు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వస్తారు, తర్వాత పరిశీలించి నివేదిక అని ఇస్తారన్నమాట. దాని ద్వారా సర్టిఫికేట్ అనేది జారీ అవుతుంది. ఈ సర్టిఫికేట్ ని మనం ప్రతి సంవత్సరం పునరుద్ధరించుకోవాలన్నమాట. రికార్డుల్ని పరీక్షించి మాత్రమే మరియు పొలాన్ని పరీక్షించి మాత్రమే ఈ సర్టిఫికేట్లను జారీ చేస్తూ ఉంటారన్నమాట. ఈ ఎన్పిఓపి కి సంబంధించి రైతులు మనం దరఖాస్తు చేసుకోవాలి అంటే ముందుగా మనం కొన్ని సంస్థలను, గుర్తింపు పొందిన సంస్థలను సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకి ఇండోసర్ట్, ఎకోసర్ట్, ఎస్జిఎస్ ఇండియా, వన్ సర్ట్స్, కంట్రోల్ యూన్, ఇలాంటి సంస్థలన్నీ ఈ ఎన్పిఓపి సర్టిఫికెట్లు అనేవి అందిస్తాయన్నమాట. దరఖాస్తు కోసం కావలసిన భూమి పత్రాలు లేదా

పత్రాలు, ఫామ్ మ్యాప్, గతంలో వాడిన రసాయనాల వివరాలు, పంటల ప్రణాళిక మరియు మట్టి మరియు నీటి పరీక్ష నివేదికలు తప్పనిసరిగా మనం దరఖాస్తుతో పాటు సమర్పించాలన్నమాట. దీనికి కన్వర్షన్ పీరియడ్ కాలం మార్పు కాలం వరకు వారు వేచి చూస్తారు. ఈ మార్పు కాలం పూర్తయ్యేటప్పటికి మనకి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి అనేది ఈ సంస్థల నుంచి ఎవరైనా రావడం జరుగుతుందన్నమాట. ఈ సర్టిఫికేషన్ కోసం అధికారులు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి రైతుల రికార్డులను తనిఖీ చేస్తారు, రైతుతో చర్చిస్తారు. అలా చర్చించి అన్ని ప్రమాణాలను పాటించినట్లయితే స్కోప్ సర్టిఫికేట్ ను మరియు ట్రాన్సాక్షన్ సర్టిఫికేట్ ని జారీ చేస్తారు. లేకపోతే ఒకవేళ ఏవన్నా ప్రమాణాలు మనం అటు ఇటుగా పాటించినట్లయితే వాటికి అవసరమైన మార్పులను సూచిస్తారు అన్నమాట. సో ఇలాగ అన్ని ప్రమాణాలు మనం పాటించినట్లయితే మనకి ఈ సర్టిఫికేట్లు అనేవి జారీ చేసి, ఈ జారీ చేసిన సర్టిఫికేట్ కూడా 1 సంవత్సరం పాటు మనకి చెల్లుబాటు అయ్యే గడువు కాలాన్ని అయితే ఇస్తారనమాట. ఆ తర్వాత మరియు ప్రతి ఏడా మనం పంటను పండించినట్లయితే మనం ఈ సంవత్సరానికి ఒకసారి ఈ సర్టిఫికేట్లను పునరుద్ధరించుకోవాలి. దాని ద్వారా మనకి కొద్దిగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో మనకి చాలా లాభాలు వస్తాయన్నమాట. సో ముఖ్యంగా ఈ ఎన్పిఓపి ప్రమాణాల్లో నియమాలు ఏంటి అంటే, రసాయన ఎరువులను నిషేధించడం, సింథటిక్ పురుగు మందులను నిషేధించడం అంటే వాడకూడదు అన్నమాట, జిఎం విత్తనాలని వాడకూడదు, మట్టి నీటి సంరక్షణ తప్పనిసరిగా పాటించాలి, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలి, అలాగనే మనం పంటని మార్కెట్ వరకు ఎలాగైతే తీసుకొని వెళుతున్నామో ప్రతి దశలో విత్తనం ఎంపిక నుంచి భూమిని తయారు చేసుకున్న దగ్గర నుంచి మార్కెట్ లో అమ్మేంత వరకు మనం ఏ కార్యక్రమాలను అయితే చేపట్టామో ప్రతి దాని గురించి కూడా మనం ట్రేసబిలిటీ కి అనుగుణంగా ఉండేటట్టు వాల్యూ చైన్ ని తయారు చేసి సమర్పించాలన్నమాట. సో ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ కోసం మనకి కొంత ఖర్చు అయితే అవుతుంది. సో ఎందుకు అనంటే, ఇది ఎగుమతికి బాగా అవకాశం వస్తుంది కాబట్టి రైతుకు ఆ కొద్దిగా అధిక లాభాలు చేకూరుస్తుంది కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. దీనికి దరఖాస్తు ఫీజు మనకి 5,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. అలానే ఇన్స్పెక్షన్ ఫీజు, ఎవరైతే సంస్థ వస్తారో వాళ్ళకి ఇన్స్పెక్షన్ కి సమర్పించుకోవాల్సిన ఫీజు కొద్దిగా ఉంటుంది, 10,000 వరకు. తర్వాత వార్షిక పునరుద్ధీకరణకి మనకి 2,500 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తా ఉంటారు అన్నమాట. సో దీని కింద ఈ ఎన్పిఓపి కింద కూడా మనకి 50% వరకు సబ్సిడీలు అనేవి లభిస్తా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద ప్రోత్సాహకాల రూపంలో ఈ సబ్సిడీలను కూడా మనకి అందచేస్తూ ఉంటారు అన్నమాట. ఈ అపేడా సంస్థ ద్వారా మనకి ఈ వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వీళ్ళు ఎగుమతికి అనుకూలంగా దీన్ని ఎన్పిఓపి సర్టిఫికేట్ ని పరిగణిస్తారు. సో ఇలాగా వచ్చిన ఈ ఎన్పిఓపి సర్టిఫికేషన్ వచ్చిన పంటని మనం స్థానిక మార్కెట్ల కంటే కూడా పెద్ద రీటైలర్లు ఎవరైతే ఉంటాయో మనం చుట్టుపక్కల చూసుకున్నట్లయితే, బిగ్ బాస్కెట్ కానివ్వండి, డిమార్ట్ కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్, నేచర్స్ బాస్కెట్ ఇట్లాంటి వాళ్ళకి ఎగుమతి చేయొచ్చు. అలానే మనకి యూరప్, అమెరికా ఇలాంటి బయట ఇతర దేశాలకి కూడా మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా కూడా మనం ఆర్గానిక్ మాండ్యా, అమెజాన్ వీటి ద్వారా కూడా మనం ఈ ఎగుమతిని అయితే చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల ఏంటిది అని అంటే, ఎఫ్పిఓలు గ్రూపుల లాగా కూడా రైతులు మారి ఈ ఎన్పిఓపి సర్టిఫికేట్లను అయితే పొందవచ్చు. ప్రతిరోజు రికార్డులను నిర్వహించడం అయితే తప్పనిసరి. అయితే దీనికోసం ముందుగా శిక్షణ పొందాలి. ఓర్పుతో కూడి 2 నుంచి 3 సంవత్సరాల గడువుని మనం కన్వర్షన్ పీరియడ్ గా పెట్టుకుని ఈ సర్టిఫికేషన్ అయితే తెచ్చుకోవాలి. ఇదే విధంగా మనకి ఎవరైతే చిన్న సన్నకారు రైతులు ఉంటారో వీరికి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగానే ఇంకొక రకమైన సర్టిఫికేషన్ ఏజెన్సీ అనేది అందుబాటులోకి వచ్చింది. ఎందుకంటే ఎన్పిఓపి కొద్దిగా ఖరీదుతో ఎగుమతులకి వాటికి చూస్తాం కాబట్టి చిన్న రైతులు అంత పెట్టుకోలేరు అన్న ఉద్దేశంతో పీజీఎస్ ఇండియా అనే సర్టిఫికేషన్ అనేది అయితే మనకి అందుబాటులో ఉంటుంది అనమాట. దీనిని పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఆఫ్ ఇండియా కిందన పరిగణిస్తారు. దీనిని నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అండ్ నేచురల్ ఫార్మింగ్ అనే సంస్థ నిర్వహిస్తోందన్నమాట. ఇందులో రైతులు ఒక సమూహంగా ఏర్పడి పరస్పరం తనిఖీలు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం ఒక్క రైతు కాకుండా ఒక 10 మంది 20 మంది గుంపుగా అవుతారో వీళ్ళు కూడా కలిసి ఒక కమ్యూనిటీ లాగా ఈ పీజీఎస్ సర్టిఫికేట్ ని పొందవచ్చు అన్నమాట. సో పీజీఎస్ సర్టిఫికేట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అని అంటే, ఎన్పిఓపితో పోలిస్తేనైతే దీనికి తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలానే దేశీయ మార్కెట్ లోనే మనం దీన్ని విక్రయించుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. ఎగుమతికి అయితే ఈ సర్టిఫికేట్ చెల్లదు. అలాగనే చిన్న రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సామూహికంగా బలం కూడా ఏర్పడుతుంది కాబట్టి మనమైతే ఈ పీజీఎస్ సిస్టమ్ కి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సర్టిఫికేషన్ పీజీఎస్ ద్వారా తీసుకోవాలి అని అన్నప్పుడు మనకి వ్యవసాయ శాఖ నుంచి లేకపోతే ఎవరైనా సర్టిఫైడ్ ఏజెన్సీ నుంచి మనకైతే ఈ సర్టిఫికెట్లు అందుబాటులోకి వస్తాయన్నమాట. ఈ సర్టిఫికెట్లను ఎలా చూసుకోవాలి అని అంటే, పీజీఎస్ అనే సంస్థ పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ ఒక స్థానిక తక్కువ ఖర్చుతో కూడిన సామూహిక ఆధార నాణ్యత భరోసా వ్యవస్థ అన్నమాట. సో ఈ పీజీఎస్ సంస్థలో ప్రస్తుతానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్లను పంట ఉత్పత్తికి

ఇస్తాము, పశు పోషణకి ఇస్తారు, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ కి కూడా ఈ పీజీఎస్ అనే సర్టిఫికేషన్ అనేది అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఈ పీజీఎస్ సర్టిఫికేట్ కూడా కన్వర్షన్ పీరియడ్ ని 3 సంవత్సరాలుగా పరిగణలోకి తీసుకుంటారు. ముందు 2 సంవత్సరాల్లో అంటే మొదటి లేదా 2వ సంవత్సరంలో మనం ఎప్పుడైతే కెమికల్ మందులు వాడకుండా సేంద్రీయ వ్యవసాయంలోనే పంట సాగు చేస్తామో ఆ 2 సంవత్సరాల్లో వచ్చిన పంటకి పీజీఎస్ గ్రీన్ అనే సర్టిఫికేట్ ని ఇస్తారు. అదే 3వ సంవత్సరంలో కంప్లీట్ గా కన్వర్షన్ పీరియడ్ పూర్తయిన తర్వాత మాత్రమే దానికి పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ ని అందుబాటులోకి తీసుకొస్తారనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ అండ్ పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేట్ లకు కూడా మనకు ఒక లైసెన్స్ నెంబర్ ఇండివిడ్యువల్ రైతుకు గాను ఇస్తారనమాట. పీజీఎస్ గ్రీన్ గా ఉండే ఉత్పత్తిని కూడా రైతులు అధిక కెమికల్ సాగు చేసిన ఉత్పత్తి కంటే కూడా కొద్దిగా అధిక లాభంతో అమ్ముకోవచ్చు. ఆ లైసెన్స్ నెంబర్ చూపించి, లేకపోతే మన ఏదన్నా బ్రాండింగ్ అలా చేసిన సంస్థకి మనం సమర్పించిన ఆ లైసెన్స్ నెంబర్ చూపిస్తే కొద్దిగా డబ్బులు ఎక్కువగానే వస్తాయన్నమాట. అయితే ఈ పీజీఎస్ ప్రమాణాలు ఎలా ఉంటాయి, రైతుకి ఎలా ఉపయోగపడతాయి అని అంటే, మన ఫార్మర్ మార్కెట్ లో మనం ఎక్కువగా చూసినట్లయితే కొన్ని మనం నియమాల్ని పాటించాల్సి ఉంటుంది ఈ ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం. వీటిలో మొదటిది భూమికి సంబంధించిన ప్రమాణాలు అన్నమాట. భూమి కోసం 2 నుంచి 3 సంవత్సరాల రసాయనాలని వాడకుండా ఉండాలి ఈ కన్వర్షన్ పీరియడ్ పూర్తయ్యేంత వరకు. ఆ తర్వాత కూడా మనం ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవడానికి ఈ భూమిలో అసలు పొరపాటున కూడా రసాయన ఎరువుల్ని మనం వాడకూడదు. భూమి మ్యాప్ మరియు సరిహద్దులను స్పష్టంగా మనం వాళ్ళకి దరఖాస్తు టైంలో చూపించుకోవాలన్నమాట. పక్కన రసాయన వ్యవసాయం చేసే పొలం ఉన్నట్లయితే కొద్దిగా మనం బఫర్ జోన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ బఫర్ జోన్ ఏంటిది అని అంటే, మనకి చాలా పొడవుగా ఉండే మొక్కల్ని నాటుకోవడం బండ్ల మీద లేదు అని అంటే, ఒక కొద్దిగా మనం స్థలాన్ని వదులుకొని, ఎందుకంటే పక్కన పొలంలో రసాయనాలని కనుక స్ప్రేయింగ్ చేసినట్లయితే వాటి గాలికో ఇంకా దేనికన్నా అవి మన పొలంలోకి రాకుండా ఉండడం కోసం ఈ బఫర్ జోన్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి. అదే విధంగా గతంలో మనం ఏదైనా ఇన్పుట్లు రసాయన ఇన్పుట్లు వాడినట్లయితే వాటి వివరాలను కూడా మనం నమోదు చేసి పెట్టుకోవాలన్నమాట. అలానే విత్తనాల్లో కూడా కొన్ని ప్రమాణాలు అనేవి మనం ఈ ఆర్గానిక్ వ్యవసాయంలో తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఆర్గానిక్ విత్తనాలనే ఉపయోగించాలి. ఈ ఆర్గానిక్ విత్తనాలు అందుబాటులో లేకపోతే సాధారణ విత్తనాలు మాత్రమే అనుమతిస్తారు. అంటే ఎప్పుడైనా సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ తో చేసినట్లయితే వాటిని ఈ మనం ఆర్గానిక్ సర్టిఫికేషన్ కోసం ఉపయోగించే ఉత్పత్తిలో వాడకూడదు. అలానే జెనెటిక్ మోడిఫైడ్, అంటే ఇప్పుడు మనం ఏమైతే బీటీ కాటన్ కానివ్వండి, జెనెటిక్ మోడిఫైడ్ వంగ గాని, ఇలాంటి విత్తనాలని కూడా మనం ఈ పద్ధతిలో వాడడానికి వీల్లేదన్నమాట. అలానే ఎరువులలో కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓన్లీ మనం కంపోస్ట్, వర్మి కంపోస్ట్, గ్రీన్ మాన్యూర్, జీవామృతం, ఘన జీవామృతం, ఇలా ఆవుతో చేసిన ఏవైతే జీవ ఎరువులు ఉంటాయో వీటిని మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు తరచుగా వాడే యూరియా, డిఏపి ఇలాంటివి ఏవి కూడా వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే పురుగు మందుల నియంత్రణ కూడా మనం పాటించాలి. పురుగులను నియంత్రించేటప్పుడు కూడా మనం బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆకుల నుంచి తయారు చేసిన ఇన్పుట్లను మాత్రమే మనం వాడుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఎలాగంటే నీమ్ ఆయిల్ కానివ్వండి, ట్రైకోడర్మా, జీవ పురుగు మందులు ఏవైతే ఉంటాయో వీటిని మాత్రమే మనం పురుగులను నియంత్రించడానికి కూడా వాడాలి. ఎలాంటి హార్మోన్లు, సింథటిక్ పురుగు మందులు వాడినా కూడా మనకి సర్టిఫికేషన్ అనేది రాదు. అలాగనే పంట నిర్వహణలో కూడా మనం చాలా ప్రమాణాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. వీటిలో ముఖ్యంగా పంట మార్పిడి అనేది ఖచ్చితంగా పాటించాల్సిన అంశం అన్నమాట. వేసిన పంటనే తరచుగా వేయకూడదు. అలాగనే పంటలో కూడా మనం అంతర్ పంటల్ని కూడా బాగా వేసుకుంటేనే మనకి ఈ ఒక ప్రమాణంగా మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకు అంటే మట్టి ఆరోగ్యం కాపాడే పద్ధతిగా పరిగణిస్తాం కాబట్టి సేంద్రీయ వ్యవసాయాన్ని. ఎప్పుడైతే మనం పంట మార్పిడి చేస్తామో, అంతర్ పంటలు వేసుకుంటామో, దాని ద్వారానే మట్టి యొక్క ఆరోగ్యం పెరుగుతుంది. అంతేకాకుండా నీటి సంరక్షణ పద్ధతులను కూడా మనం తప్పనిసరిగా పాటించాలి. జీవ వైవిధ్యం పెంచేలాగా చర్యలు తీసుకోవాలి. చుట్టూ పంట సరిహద్దుల్లో మనం ఎత్తైన మొక్కలు కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద చెట్లు కానివ్వండి వేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే పశు పోషణ ప్రమాణాలు కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సంబంధించి పశువులకు ఆర్గానిక్ ఫీడ్ లాగా మాత్రమే ఇవ్వాల్సి వస్తుంది. హార్మోన్లు మరియు గ్రోత్ ప్రమోటర్లను ఖచ్చితంగా నిషేధించాలి. జంతువుల సంక్షేమం ఖచ్చితంగా పాటించాలి. సో అందుకని మాత్రమే మనం పశు పోషణకి దీనికి సంబంధించి ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కోత తర్వాత కూడా మనం పాటించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయన్నమాట. అవేంటివి అని అంటే, ఆర్గానిక్ మరియు సాధారణ ఉత్పత్తులు ఏవైతే కెమికల్ ద్వారా పండిస్తామో వాటిని రెండింటిని కలపకూడదు. అలాగనే నిల్వ గదులను కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. వేరే ఉత్పత్తులతో కలుషితం కాకుండా జాగ్రత్త పడాలన్నమాట. నిల్వ చేసే పద్ధతిలో కూడా ఎప్పుడైతే మనం ఒకవేళ ఉదాహరణకి తీసుకున్నట్లయితే కందిని కెమికల్

0: ఫార్మింగ్ ద్వారా పండించి అదే విధంగా ఒకటే రైతు ఆర్గానిక్ వ్యవసాయంలో కూడా కందిని పండించినట్లయితే రెండింటిని ఒకటే దగ్గర కూడా నిల్వ చేయకూడదు. అలా చేసినా కూడా ఆ రసాయనాలన్నీ కూడా మనం టెస్టింగ్ చేసినప్పుడు వీటికి అనుకొని మనకి సర్టిఫికేషన్ రాకుండా చేసే అవకాశం ఉంటుందన్నమాట. ప్రాసెసింగ్ సమయంలో కూడా మనం రసాయనాల్ని వాడకూడదు. అలానే ఆర్గానిక్ ఉత్పత్తులను వేరేగా ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఆ ట్రేసబిలిటీ ఉండేటట్టుగా కూడా మనం రికార్డులు నిర్వహణ పెట్టుకోవాలన్నమాట. ముఖ్యంగా రికార్డుల నిర్వహణలో విత్తనాల మూలాలు, ఎరువుల వినియోగం, స్ప్రేయింగ్ వివరాలు, కోత తేదీలు, విక్రయ వివరాలు ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు రాసుకున్నట్లయితే, ఒక రికార్డు ద్వారా పెట్టుకున్నట్లయితే వాటిని మనం పీజీఎస్ సర్టిఫికేషన్ కోసం ఎవరైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చే ఏజెన్సీలు ఉంటారో వాళ్ళకి ఇవ్వడం తప్పనిసరిగా పరిగణిస్తారనమాట. వాటిని తనిఖీ చేసిన తర్వాతనే మనకి ధృవీకరణ చేసి ఈ ప్రమాణాలకి అనుగుణంగా ఉంటే మనకి సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారు. సో పీజీఎస్ లో ఇలాంటివన్నీ కూడా మనం బాగా ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన విషయాలు అనమాట. అలాగనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అనేది కేవలం రసాయనాలు వాడకపోవడం మాత్రమే కాదు, ఇది ఒక పూర్తి వ్యవస్థ. భూమి నుండి మార్కెట్ వరకు నియమాలన్నీ పాటించడం అనేది జరుగుతుంది. ఎన్పిఓపితో మనం పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరలోనే మనకి పీజీఎస్ ఆర్గానిక్ అనే సర్టిఫికేట్ అనేది లభిస్తుంది అనమాట. ఈ పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేట్ తో మనం లోకల్ మార్కెట్ లో రైతులు ఆర్గానిక్ పేరుత మార్కెట్ లో అమ్ముకున్నప్పుడు అధిక లాభాలే గమనిస్తా ఉంటారనమాట. సో ఈ ప్రమాణాలు పాటిస్తే రైతులకి మంచి ధర, వినియోగదారులకి నమ్మకం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వాళ్ళం అవుతాం. కాబట్టి అందరు రైతులు కూడా ఈ సర్టిఫికేషన్ ఏజెన్సీల గురించి తెలుసుకొని, ముఖ్యంగా మనం తెలంగాణలో చూసుకున్నట్లయితే అధిక ఆర్గానిక్ సర్టిఫికేషన్లు చేసిన సంస్థగా సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే సంస్థ బాగా పేరు తెచ్చుకుంది. సో ఇలాంటి సంస్థలను మనం ఎంపిక చేసుకుని వాళ్ళకి దరఖాస్తులను మనం సమర్పించుకున్నట్లయితే ఇన్స్పెక్షన్ చేసి తనిఖీలు చేసిన తర్వాత మనకి ఈ సర్టిఫికెట్లను అయితే జారీ చేస్తారు. సో అందరు రైతులు కూడా ఇట్లాంటి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఎలాగైతే మనం సర్టిఫికేషన్ చేసుకోవాలో ఆ పద్ధతులన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. పీజీఎస్ ఇండియా వెబ్సైట్ లో కూడా మనకి దీనికి కావలసిన వివరాలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో వీటిని తెలుసుకొని నడుచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ అండి.
1: ఇంతవరకు సేంద్రీయ వ్యవసాయం ధృవీకరణ గురించి కృషి విజ్ఞాన కేంద్రం డిడిఎస్ సంగారెడ్డి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ పగడాల సాయి ప్రియాంక గారి ప్రసంగం విన్నారు. ఇల్లువాకిలి కార్యక్రమంలో ఇప్పుడు వేసవిలో అనువైన ఆరుతడి పంటలు అంశాన్ని గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విందాం.
2: ప్రస్తుత నీటి లభ్యత పెరగడం వల్ల రైతులు ఈ పరిస్థితుల్లో స్వల్పకాలిక ఆరుతడి పంటలు వేయాలని ఆశిస్తున్నారు. ఆరుతడి పంటలు తక్కువ నీటి అవసరాలే కాకుండా స్వల్పకాలిక పంటలు అవటం చేత మంచి యాజమాన్య పద్ధతులు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. రైతులు ప్రస్తుత తరుణంలో వారి నేలలు, నీటి వనరులు, వాతావరణం అనుసరించి ఆరుతడి పంటలైన నువ్వులు, పెసర, మినుము వంటి పంటలను తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి లాభాలు సాధించవచ్చు. ఇక పంటల వారీగా చూసుకున్నట్టయితే మొదటగా నువ్వుల పంటలో చూసుకున్నట్టయితే నువ్వుల పంట ఎగుమతికి అవకాశాలు ఎక్కువ. అయితే ఎగుమతి పరిమాణాలు తగ్గట్టుగా పంటను పండించినట్టయితే ఎగుమతి ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు. ప్రస్తుతం జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకొని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు నువ్వుల పంట ఉపకరిస్తుంది. వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడత తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చు. నువ్వులలో సాధారణంగా 50 నుండి 52% వరకు నూనె ఉంటుంది. ఈ పంటకు మురుగునీరు పోయే నిల్వని తేలికైన నేలలు శ్రేష్టం. నీరు నిల్చే ఆమ్ల, క్షార గుణాలు కలగ నేలలు పనికిరావు. నువ్వుల్లో రకాలైన శ్వేత, జగిత్యాల తిల్ ఒకటి, హిమ, రాజేశ్వరి మొదలగు రకాలలో ఏదైనా ఎన్నుకొని సాగు చేసుకోవాలి. తెల్ల నువ్వులకు మంచి మార్కెట్ లభిస్తుంది కాబట్టి వాటిని పండించి రైతుల లాభాన్ని ఆర్జించవచ్చు. ఒక ఎకరాకు 2.5 కిలోల చొప్పున విత్తనం సరిపోతుంది. 1 కిలో విత్తనానికి 3 ఇంతల చొప్పున ఇసుకతో కలిపి విత్తనం వేసుకోవాలి. కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి చేయడం వల్ల మొదటి దశలో రసం పీల్చే పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చు.

కిలో విత్తనానికి 3 కిలోల ఇసుకలో కలిపి వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కులో 18 కిలోల యూరియా, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువుల్ని వేసుకోవాలి. విత్తిన తర్వాత పల్చటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత పూత, కాయ అభివృద్ధి, అలాగే గింజ కట్టే దశలో నీరు ఇస్తే సరిపోతుంది. ఈ పద్ధతిలో పాటించి నువ్వు సాగు చేసినప్పుడు ఎకరానికి 3.5 నుండి 4.5 క్వింటాల చొప్పున దిగుబడి సాధించవచ్చు. ఇక నువ్వుల్లో వచ్చే ముఖ్యంగా చెప్పుకోదగ్గ తెగుళ్ళు చూసుకున్నట్టయితే వేరుకుళ్ళు, కాండం కుళ్ళు తెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు సోకిన మొక్కలు ఆకుల పసుపు వర్ణానికి మారి వేలాడుతుంటాయి. తదుపరి ఆకుల అంచులోనికి ముడుచుకొని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలు ఏర్పడతాయి. వేళ్లను చీల్చి పరిశీలిస్తే గోధుమ రంగు చారలు కనిపిస్తాయి. వేళ్లు పూర్తిగా లేదా పాక్షికంగా కుళ్ళిపోతాయి. ఎండు తొగులు సోకిన కాండం మీద, కాయల మీద గులాబీ రంగు శిలీంద్ర బీజాలు సముదాయం కనిపిస్తుంది. తెగులు కలిగించే శిలీంద్రం భూమిలోనూ, విత్తనాలు మరియు అలాగే పంట అవశేషాలపై జీవిస్తుంది. పంట మార్పిడి తప్పకుండా చేయాలి. పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థైరామ్ లేదా క్యాప్టాన్ లేదా కార్బనిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి ఈ వేరుకుళ్ళు తెగులను నివారించుకోవచ్చు. అలాగే ఆకుమచ్చ ఆల్టర్నేరియా తెగులు మొక్క ఎదుగుద దశలో గాలిలో తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు తెగులు అధికంగా వ్యాపిస్తుంది. ఆకులపై, కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ముదురు గోధుమ రంగు కలిగి ఉన్నటువంటి చిన్న చిన్న వలయాకారపు మచ్చలు ఆకు అంతా వ్యాపించి ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. తెగులు ఆశించిన పంట అవశేషాలను నిర్మూలించాలి. దీని నివారణకు కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో విత్తన శుద్ధి చేయాలి. పంట దశలో కార్బనిజం 1 గ్రాము లేదా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల చొప్పున లీటర్ నీటిలో కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. ఇక కాండం ఎండు తెగులు, ఈ తెగులకు గాను కాండం మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా గోధుమ రంగు నుండి నల్లగా మారుతుంది. దీని నివారణకు గాను మ్యాంకోజెబ్ కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి చల్లుకోవాలి. ఇక వెర్రి తెగులు ఫిల్లోడి ఆశించిన పంటకు ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది. సోకిన మొక్కల్లో ఆకులు చిన్నవై పువ్వుల్లోని భాగాలన్నీ ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు. మొక్కల ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులుగా గుబురుగా ఉండి వెర్రి తల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీప పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. రాజేశ్వరి, చందన, హిమ రకాలు ఈ తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టాలి. పైరుపై మిథైల్ డమెటాన్ 1 మిల్లీలీటరు లేదా డైమిథోయేట్ 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి దీప పురుగులను అరికట్టాలి. ఇక నువ్వుల పంటల్లో వచ్చే మరొక తెగులు బూడిద తెగులు. లేత ఆకులపై తెల్లని బూడిద పొడి మచ్చలుగా ఏర్పడతాయి. తెగులు ఆశించిన ఆకులు మాడి రాలిపోతాయి. దీని నివారణకు నీటిలో కరిగే గంధకం పొడి 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇక నువ్వుల పంట కోతకు ఆకులు పసుపు రంగుగా మారి రాలటం ప్రారంభమైనప్పుడు, 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చినప్పుడు పైరు కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ శాతం 8కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నిల్వ చేయాలి. ఈ నిల్వ ఉంచిన సంచులపై మాలథియోన్ పొడిని చల్లాలి. పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి. ఇక ఎగుమతి ప్రాధాన్యత ఉన్న తెల్ల నువ్వుల రకాలకు పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుమతి ప్రాధాన్యత కలదు. కాబట్టి ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం పురుగు మందుల అవశేషాలు లేనిగా ఉన్న ఎడల ఎగుమతికి అనుకూలం. ఇక నువ్వుల పంటలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా నువ్వుల దిగుబడి ఎకరానికి 2.5 క్వింటాలు వచ్చినట్లయితే మార్కెట్ ధర క్వింటాలకు 7,800 తీసుకున్నా దానిలో సాగు ఖర్చు ఎకరానికి 12,200 రూపాయలు మినహాయించినట్లయితే నికర ఆదాయం ఎకరానికి 7,300.

0: అనగా 1 రూపాయి ఖర్చు చేసినట్లయితే 1 రూపాయి 59 పైసల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో వేసుకోదగిన మరో పంట పెసర. పెసర పంటను ఈ మాసంలో సాగు చేసుకోవచ్చు. జనవరి 2వ పక్షం నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తక్కువ కాలంలో పండే పంట రకాలు కావున తేమను ఎక్కువ నిలుపుకోలేని ఎర్ర నేలలు అనుకూలం. వేసవిలో అనువైన రకాలైనటువంటి 30 MGG 295, 42 MGG 351 మొదలైన రకాల్లో ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి. 1 ఎకరానికి 6 నుండి 8 కిలోల విత్తనం సరిపోతుంది. ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోప్రోటోఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. మొదటిసారిగా పండించే పొలంలో అయితే రైజోబియం కల్చర్తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. విత్తే పద్ధతిలో భాగంగా సాలుకు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. విత్తే సమయంలో దుక్కిలో 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం నిచ్చే ఎరువులను వేసుకోవాలి. పెసర విత్తిన తర్వాత మరుసటి రోజు పెండి మిథాలిన్ 30% ఎకరానికి 1.3 నుండి 1.6 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే కలుపుని 10 నుండి 15 రోజుల వరకు నివారించవచ్చు. పెసర విత్తిన తర్వాత కీలక దశలైన పూత, కాయ తయారయ్యే దశలో 1 నుండి 2 తడులు ఇస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు. పంట కోత దశలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని 80% వరకు కాయలు ఎండిన దశలో పంటను కోస్తే అత్యధిక నాణ్యత కలిగి ఉంటుంది. 1 ఎకరానికి 4 నుండి 6 క్వింటాల దిగుబడిని సాధించవచ్చు. ఇక పెసర్లో వచ్చే తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఆకుముడత తెగులు, మువ్వ తెగులు ఇది ముఖ్యమైనది. ఇది వైరస్ జాతి తెగులు. తామర పురుగులు ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాపిస్తుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆకుల అంచుల వెనకకు ముడుచుకొని మెలుకలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనలు రక్తవర్ణానికి పోలి ఉంటాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడి మొక్కలు ఎండిపోతాయి. ముదురు దశలో తెగులు పాక్షికంగా ఉండి అతి తక్కువ కాపు ఉంటుంది. ఈ తెగులు సోకిన మొక్కలకు పీకి తగులబెట్టడం ద్వారా పైరుని ఇతర మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు. దీని నివారణకు కాను 1 లీటర్ నీటికి 1 గ్రాము అసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేక 1.5 మిల్లీలీటర్ల ఫిప్రోనిల్ మందును కలిపి పిచికారీ చేయాలి. ఇక పెసర్లో వచ్చే మరొక తెగులు పల్లాకు లేదా ఎల్లో మొజాయిక్ తెగులు. ఇది కూడా వైరస్ జాతికి చెందిన తెగులు. ఈ తెగులు సోకిన మొక్కలు ఆకులు కాయల మీద పసుపచ్చ పొడలుగా ఏర్పడతాయి. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది. తెల్లదోమ నివారణకు 1 లీటర్ నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథియేట్ లేదా ట్రయాజోఫాస్, 1.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము చొప్పున లేదా అసిటమిప్రైడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును పిచికారీ చేసి కొంతవరకు నివారించవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకి కాల్చివేయాలి. పెసరలో ఆదాయం ఖర్చులు చూసినట్లయితే సగటుగా పెసర దిగుబడి ఎకరానికి 4 క్వింటాలు తీసుకున్న మార్కెట్ ధర 6,600 రూపాయలు క్వింటాల్కి తీసుకున్నట్టయితే దానిలోంచి సాగు ఖర్చు ఎకరానికి 15,500 చొప్పున తీసివేసినట్లయితే నికర ఆదాయం 10,900గా ఎకరానికి వస్తుంది. దీనికి గాను సాగు ఖర్చు స్థూల రాబడి నిష్పత్తి చూసినట్టయితే 1 రూపాయి ఖర్చు పెట్టినట్టయితే 1.70 రూపాయల దిగుబడి ఆదాయం వస్తుంది. ఇక వేసవిలో వేసుకోదగిన మరొక పంట మినుము. అపరాలలో ఈ మాసంలో వేసుకోదగిన పంట మినుము. మినుము పంటను వేసవిలో 15 ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. వేసవిలో అనువైన మినుము రకాలు MBG 752, LBG 20 తేజ అనే రకం, అలాగే WBG 26, వరంగల్ 26గా పిలుస్తారు, PU 31, MBG 207 మొదలైనవి ఏదైనా ఒక రకం ఎన్నుకొని సాగు చేసుకోవాలి.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన 1 ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్.

0: ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: వేసవిలో అనువైన ఆరుతడి పంటల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మంజులత గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట మనశంకర వరప్రసాద్ గారు చిత్రం నుండి. ఉదిత్ నారాయణ, శ్వేతామోహన్ పాడిన పాట వింటారు. సంగీతం భీమ్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో వినబోతున్న పాట సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి గాను రమణ గోగుల మధుప్రియ పాడిన పాట వింటారు. సంగీతం భీమ్స్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని

0: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: కార్యక్రమంలో వినబోతున్న పాట ఛాంపియన్ చిత్రానికి గాను రామ్ మిరియాల పాడిన పాట వింటారు. సంగీతం మిక్కీ జే మేయర్.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగానికి

0: ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
2: నమస్కారం సార్.
1: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
2: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
1: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు మీ గురించి చెప్పండి.
3: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్ల లోపు పరుగు పూర్తి చేసిన

మొదటి భారతీయుడు నేనే. నేను ట్రాకుపైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీ

0: జాతీయ పతకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కల నెరవేరలేదు, కాబట్టి తన కొడుకు ఆ కల నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కలను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కలలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్ ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక

0: ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్ ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్ మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్ మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్ మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు, దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు,
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం

తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్ గుజరాతుల్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన, మిత్రులారా ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో ఈ

ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజిని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్లం కదా అని భావించారు సాజి. ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజి వలాసిరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవే అని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు

ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో,

పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమ నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్లకన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా

0: ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను మిత్రులారా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరింతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को बहुत गर्व है.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: We pay homage to our brave hearts whose valor, sacrifice and dedication to the nation continue to inspire us. We are committed to the welfare of our veterans and veer naris. I assure the citizens of India that the armed forces will continue to serve the nation with dedication, courage, honor and professionalism.
0: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్ఛ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్

0: కథల మొత్తాన్ని ఓడ రేవులకే పరిమితం చేస్తుందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్ధతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్ధతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట్ర ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6,00,000 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన రెండవ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని అక్కడక్కడ ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్లోని అక్కడక్కడ ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనా కాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో వీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ఓం భీమ్ బుష్ చిత్రానికి గాను అర్జిత్ సింగ్ పాడిన పాట వింటారు. సంగీతం సన్నీ, సాహిత్యం కృష్ణకాంత్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో వినబోతున్న పాట లవ్ స్టోరీ చిత్రానికి గాను అనురాగ్ కులకర్ణి పాడిన పాట వింటారు. సంగీతం పవన్ సిహెచ్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో గోదావరి చిత్రానికి గాను సునీత పాడిన పాట వింటారు. సంగీతం కెఎం రాధాకృష్ణన్, సాహిత్యం వేటూరి.
4: అందంగా లేనా, అసలేం బాగాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు.

చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

కార్యక్రమంలో వినబోతున్న పాట ఆకాశమే నీ హద్దురా చిత్రానికి గాను దీ పాడిన పాట వింటారు సంగీతం జీవి ప్రకాష్, సాహిత్యం భాస్కర్ భట్ల.

కార్యక్రమంలో వినబోతున్న పాట సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రానికి గాను నరేష్ అయ్యర్ ప్రశాంతిని పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ చేరాజ్, సాహిత్యం వేటూరి.

కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాట సై చిత్రానికి గాను కెఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం శివశక్తి దత్తా.

కార్యక్రమంలో వినబోతున్న పాట నానీస్ గ్యాంగ్ లీడర్ చిత్రానికి గాను. అనిరుద్ పాడిన పాట వింటారు. సంగీతం అనిరుద్ రవిచంద్రన్.

కార్యక్రమంలో వినబోతున్న పాట గీతా గోవిందం చిత్రానికి గాను సిద్ శ్రీరామ్ పాడిన పాట వింటారు. సంగీతం గోపీసుందర్, సాహిత్యం అనంత శ్రీరామ్.

చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం అఖిల భారత రవివశ్రీయ సంగీత సభా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.